ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై 102 మెగాహెర్ట్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శాలివాహన శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 3వ తేదీ గురువారం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:56:26 శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం అరుణారుణ పదయుగళ. గీతరచన శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారు. సంగీతం శ్రీ డి నిశ్చల్.

త్సన్నిధా విహసమంచతి ముంచ నిద్ర.

0: సింహాచలశ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సుప్రభాతం విన్నారు భక్తిరంజన్లో మీరింతవరకు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత డాక్టర్ ఎల్ఎస్ యాజ్ఞవల్క్య శర్మ గారు.
1: మనిషిలోని ప్రేమ, సుకుమారత్వం, జాలి, విశాలత్వం మిత్రత్వాన్ని పెంచుతాయి. మనిషిలోని కోరిక, పోటీతనం, ఈర్ష్య, అసూయలు శత్రువుగా మారుస్తాయి. సమైక్యత మిత్రత్వం వలన వ్యక్తులకు, తద్వారా సమాజానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కానీ శత్రుత్వం వలన వ్యక్తులు నష్టపోవడమే కాకుండా తద్వారా సమాజం కూడా ప్రభావితమవుతుంది. గీతాచార్యుడు ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే సోపజాయితే అని పలికిన శ్లోకం లోక విదితమే. లోకంలో మనం ఏ వ్యక్తులను గురించి ఎక్కువగా ఆలోచిస్తామో, పరిచయం పెంచుకుంటామో, వాళ్లపై మనకు ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి బలపడితే కొన్ని కోరికలు పుడతాయి. అవి కొన్ని నెరవేరుతాయి, కొన్ని విఫలమవుతాయి. దానివల్ల ఇతరులపై క్రోధం అనగా కోపం కలుగుతుంది. క్రోధం అజ్ఞానాన్ని పెంచి మనలో ఆవేశాన్ని రెచ్చగొడుతుంది. ఆవేశపరుడైన వాడు తనకు తాను మరిచిపోతాడు. మంచి చెడులు లేకుండా మాట్లాడి చెడ్డ పనులు చేస్తాడు. అందువలన వ్యక్తులతో యోగ్యాయోగ్య విచక్షణ లేకుండా పరిచయం కలిగించుకోవడం మంచిది కాదు. సమస్యకు మూలాన్ని అర్థం చేసుకోవాలి. పరిష్కారం మన చేతుల్లోనే ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య శత్రుత్వం అన్న భావన కలగటానికి ప్రధాన కారణాలు అపార్థము, అహంకారము, అజ్ఞానము. కనుక వాస్తవాన్ని, నిజస్వరూపాన్ని గుర్తించి అభిప్రాయాన్ని పెంచుకుంటే అపార్థానికి చోటు ఉండదు. అపార్థానికి మంచి స్నేహితుడు అహంకారము. ఈ రెండూ కలిశాక మన బుద్ధి మన చేతుల్లో ఉండదు. నేను నాది అన్న గర్వంతో ఎదుటివారిని ఆదేశించడం తప్ప ఆలోచించడం, అర్థం చేసుకోవటం అనేవి సరైన రీతిలో ఉండవు. ఇంద్రియాణం హి చరతాం యన్ మనో అనువిధీయతే అని గీతాచార్యుని వచనం. శత్రుత్వం అనేది మనలోని ఇంద్రియాలు, వికారాలు కారణంగానే ఏర్పడిన మరో మానసిక భావన. ఇంద్రియాలు స్వతంత్రంగా వాటికి నచ్చినట్లు ప్రవర్తిస్తాయి. నీ మనస్సు వాటిని నిరోధించాలి. కానీ అలా నిరోధించకుండా వాటితో చేరిపోతుంది మనస్సు. ఇంద్రియాలు భౌతిక విషయాలకు లొంగిపోతున్నవి. చుక్కాని లేని నావను గాలి తన ఇష్టం వచ్చినట్లు ఏదో ఒక ప్రక్కకు తిప్పినట్లు ఇంద్రియాల వెంటబడ్డ మనస్సు బుద్ధిని తన ఇష్టం వచ్చినట్లు తిప్పివేస్తున్నది. కాబట్టి భౌతిక విషయాలకు దాస్యం చేయకుండా ఇంద్రియాలను మరల్చి నిగ్రహించాలి. మనస్సు దానంతటా అదే దోవలోకి వస్తుంది. అప్పుడే వ్యక్తి స్థితప్రజ్ఞుడవుతాడని విజ్ఞుల అభిప్రాయం. జ్ఞానేంద్రియాలు ఐదు లోకాన్ని మనస్సులోకి తెచ్చి దాన్ని మలినపరచి దాన్ని లోకంలోకి తోస్తున్నవి. లోకం వైపుకి ఆకర్షిస్తున్నాయి. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవద్దృఢం. ఈ బలహీనత కారణంగా అర్జునుడి వంటి మహాపురుషుడు కృష్ణుని ప్రశ్నిస్తున్నాడు. మనస్సుని నిగ్రహించడం కష్టం. అలాగే దుస్సాధ్యమని నేను భావిస్తాను అని అన్నప్పుడు గీతాచార్యుని సమాధానం, అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం. చంచలమైన మనస్సును నిగ్రహించడం కష్టమే. అయినా అభ్యాసం చేత దాన్ని నిగ్రహించవచ్చును అని. అభ్యాస విషయాన్ని హైందవ తత్వశాస్త్రాలు, వేదోపనిషత్ శాస్త్రములు చక్కగా వివరించాయి. భాషకు వ్యాకరణం ఎంత ముఖ్యమో, మోక్ష విద్యను ఒక శాస్త్రంగా సూత్రబద్ధంగా చేసిన మహర్షులు భారతదేశంలో అవతరించిన యోగ సూత్రాలను సాధకులకు అందించారు. మనం ప్రాచీన గ్రంథ పఠనం అలవరుచుకోవాలి. ఆధ్యాత్మిక జీవనాన్ని అలవరుచుకోవాలి. అలవరుచుకోని నాడు ప్రతిక్షణం బాధలు తప్పవు. ఒక విధమైన వైరాగ్యతత్వం అలవరుచుకోని నాడు ఆశ, అరిషడ్వర్గం, బహిర్దృష్టి మొదలైన సర్వ అవలక్షణాలు అలవడతాయి. ప్రేమ, సుకుమారత్వం, జాలి, విశాలత్వం, మిత్రత్వంతో మనమంతా ఆనందమయ జీవితాన్ని గడుపుదాం. స్వస్తి.
0: డాక్టర్ ఎల్ఎస్ యాజ్ఞవల్క్య శర్మ గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పండుగ.

వాతావరణంలో వచ్చేటువంటి మార్పులకి మొట్టమొదట ప్రభావితం అయ్యేవాళ్ళు ఎవరంటే రైతులు, ముఖ్యంగా మెట్ట రైతులు. అది కూడా తక్కువ వర్షపాతం పడేటువంటి పరిస్థితుల్లో మనము ఎక్కువగా ప్రభావితం అవుతాం. సన్న చిన్నకారు రైతులు ఇంకా ఎక్కువ ప్రభావితం అవుతారు. దీనివల్ల మనం కాస్త ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా పూర్తిగా పంటల మీదే ఆధారపడి జీవనం సాగించేటువంటి రైతు కుటుంబాలు కాస్త ఇబ్బంది పడతాయి. మరి ఎట్లా ఎట్లయినా సరే మనం నిలదొక్కోవాలి అనేటువంటి తత్వం ఉండాలి. మనకి మనసు ఉంటే మార్గాలు అనేకం కనిపిస్తాయి. మీరు అనొచ్చు నీళ్ళే లేకపోతే ఏం చేయాలా అని. నిజమే కాదంటలా, దేవుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడు. కాస్తో కోస్తో ఉన్నటువంటి నీటిని ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలి అనేటువంటి ఆలోచన మనం చేయాలి. ఉన్నటువంటి నీటితోటే మనం ఏం చేసుకోవచ్చు అనేది ఆలోచించాలి. ఇప్పుడు మనకు ఒక మోస్తరు నీరుంది, దాన్ని మనము పంట పండించడానికి సరిపోదు అని అనుకున్నాం అనుకోండి. పూర్తిగా పంట మీద ఆధారపడకుండా మనము మన సాగులో భాగంగా పాడిపో

0: పోర్షన్ కూడా చేసామనుకోండి, పాడి పోర్షన్లో మరి పచ్చిగడ్డి ఆడించి తేవాలా అనేటువంటి అనుమానం వస్తుంది. దానికి ఒక మార్గం ఉంది. అసలు పచ్చిగడ్డి పండించుకోవడానికి మనకి వానలు లేవు, మరి పంట చివరిదాకా సరిపోదు తడి అని అనుకున్నట్లయితే ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ కాస్త బాయిలో నీళ్ళు, బోర్లో నీళ్ళు ఉపయోగించుకొని మనము చిన్న చిన్న తొట్లు తయారు చేసుకొని అక్కడ కనుక అజుల్లా పెంచుకోగలిగినట్లయితే మన పాడి పశువులకి రోజువారి కేజీ కేజీన్నర పచ్చిగడ్డి ఇచ్చినట్టు అవుతుంది. అసలు మనకు పంట పండించుకోవడానికే నీళ్లు లేవు, ఏమి లేదులే అని మరి పశువులు అమ్ముకునే వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. కాదు, ఖచ్చితంగా నా పశువులు నిలబెట్టుకోవాలా, పాడి మరి మంచిగా పాల ఉత్పత్తిని ఇవ్వాలా అని అనుకునేవాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటారు. ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ పశుగ్రాసం బదులుగా ఈ అజుల్లా అనే దాన్ని చిన్న చిన్న తొట్లలో కాస్త కాస్త నీటితోటి మరి పెంచుకొని దాన్ని రోజు మేపుతూ ఉంటారు. ఇంకా మరి దాణా ఖర్చు అవుతుంది, ఇబ్బంది అవుతుంది, ఏడలేబ్బా ఇంత ఖరీదు పెట్టి మన ఇప్పుడు పరిస్థితుల్లో మరి పశువులను ఏడమేపాలా అని అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎట్టగాని సరే నా పశువులు మేపుకోవాలా అని పంటల్లో వ్యర్థంగా మిగిలిపోయినటువంటి పదార్థాలను అన్నింటినీ కూడా తీసుకొచ్చి అది ఇది అది అన్నీ కలిపి దాణా తయారు చేసుకునే రైతు సోదరులు ఉన్నారు. ఇప్పుడు మొక్కజొన్న కండల్లోంచి మరి మొక్కజొన్న కండని కూడా ఒలిచేసిన కండని కూడా వృధా పోకుండా దాన్ని పొడి చేసుకొని, అలాగే ఈ కంది పొట్టు ఉంటుంది, పెసర పొట్టు ఉంటుంది, వీటన్నిటిని కూడా బయటపడేయకుండా తెచ్చుకొని దాన్ని కలుపుకొని, అలాగే కొంత మరి బియ్యం తౌడు ఉంటుంది దాన్ని కలుపుకొని, ఇలా పంట వ్యర్థాలని ఏటిని వదలకుండా మనము పశువులకు కావాల్సినటువంటి దాణాలు ఒక భాగంగా చేసుకొని ఇటు పిండి పదార్థాలు, ఇటు మాంసకృతులు వచ్చేలాగా, అలాగే ఇతర రకాలంటే ఖనిజ లవణాలు కాస్త కోస్త పెట్టుకొని వాటిని కూడా కలుపుకొని పంట వ్యర్థాలతోటి మరి పశువుల దాణా సిద్ధం చేసుకొని పశువులు మేపుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే ఇంకా కష్టంగా ఉందనుకున్నప్పుడు మన ప్రాంతంలో వరిగడ్డి కొదవలేదు, అంతా కాల్చేస్తుంటారు చాలామంది, దాన్ని తీసుకొచ్చి యూరియా నీళ్ళతోటి సుపోషకం చేసుకొని దాంట్లో ఉన్నటువంటి మాంసకృతులు తిరిగి ఉపయోగపడేలాగా పశువులు తొందరగా జీర్ణం చేసుకునేలాగా మార్చుకొని వాడుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇలా ఆలోచిస్తూ ఉండాలి, అప్పుడు మనకు మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. పూర్తిగా మరి వరిగడ్డిని వృధా వదిలేసే బదులుగా కొంతమంది వరిగడ్డిని తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దాన్ని ఉపయోగించుకొని మరి పుట్టగొడుగులు పెంచే వాళ్ళు ఉన్నారు. అంటే మామూలుగా అయితే వృధానే కదా వరిగడ్డి, ఎండిపోయిన వరిగడ్డి, దాన్ని చక్కగా పుట్టగొడుగుల పెంపకానికి ఉపయోగించుకొని చక్కని ఈ ఆలుచిప్పల పుట్టగొడుగుల్ని తయారు చేసి అమ్ముతూ ఉంటారు. వెంటనే అమ్ముడుబోతే దాన్ని పొడి చేసి దాన్ని మళ్ళీ మార్కెట్ చేసుకుంటూ ఉన్నారు. ఇలా మనకి రకరకాల మార్గాల్లో ఆదాయ వనరులు అవకాశం ఉంది. దాన్ని సద్వినియోగపరుచుకోగలిగిన వాళ్లే ఈ బెట్ట పరిస్థితుల్ని, ఈ వాతావరణ పరిస్థితుల్ని చక్కగా తట్టుకొని మరి వ్యవసాయం చేయగలుగుతారు, పాడి పశువులు పోషణ చేయగలుగుతారు. ఎప్పుడైతే ఇది కష్టం అని అనుకుంటామో ప్రతిదీ కష్టంగానే ఉంటుంది, కానీ మనసుంటే మార్గం ఉంటుంది అని అనుకున్నప్పుడు మటుకు ఖచ్చితంగా మనకి ఒకటికి 10 మార్గాలు కనిపిస్తాయి. అలాగే మనం పెరటి కోళ్ళను పెంచుకుంటూ ఉంటాం. పెరటి కోళ్లలో ముఖ్యంగా మనము మామూలుగా దేశీ జాతి కోళ్ళనే పెంచుకుంటూ ఉంటాం, కానీ సంవత్సరానికి 160 నుంచి 200 గుడ్లు పెట్టేటువంటి పెరటి కోళ్ళు ఉన్నాయి, అభివృద్ధి పరిచినాయి అని మనలో ఎంతమంది తెలుసు. మన కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు మన కోసం ఈ పెరటి కోళ్ళ నుంచి హైదరాబాద్ నుంచి తెప్పించేస్తారు. అక్కడ నుంచి తెచ్చినటువంటి గుడ్లు కానీ పిల్లలు కానీ మనకి చాలా ఆదాయాన్ని ఇస్తాయి. వీటన్నిటిని కూడా మనం సద్వినియోగపరుచుకున్నప్పుడు మనము ఖచ్చితంగా ఈ వాతావరణ పరిస్థితులను తట్టుకొని ఎల్లినో సరే, లేకపోతే విపరీతమైనటువంటి ఎండలైనా సరే, మనం తట్టుకొని మన పంటలను కానీ మన పాడి పశువులను కానీ లేకపోతే మనం చేసేటువంటి వ్యవసాయ అనుబంధ వృత్తులను కానీ చక్కగా సాధించుకొని నిలదొక్కోగలుగుతాం. తర్వాత మళ్ళీ మంచి కాలం వస్తుంది, మంచి వానలు పడతాయి, ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఒక సన్న చిన్నకారు రైతుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఉన్నటువంటి పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కొని నిలబడాలా అనేది ఆలోచించాలి. అప్పుడు మనకి దేవుడు అన్ని మార్గాలు చూపిస్తాడు.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంత రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం చెప్పుకోదగిన మార్పు ఏమీ లేదు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఉత్తరాంధ్రను అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రాణహిత, చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో బాలికల కోసం 6 కోట్ల రూపాయలతో శానిటరీ కిట్లను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ కాలువ నుంచి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నీరు పుష్కలంగా ఉంటే పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధికి భద్రత ఉంటుందని తెలిపారు. విశాఖ, అనకాపల్లి ప్రాంతాలకు భారీ పెట్టుబడులు రానున్నాయని, డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. విశాఖను ఏఐ పట్టణంగా, ఉత్తరాంధ్రను అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు, గూగుల్, రిలయన్స్, రెన్యూ, 5 గిగావాట్లు డేటా సెంటర్లు, టీసీఎస్, కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీలన్నీ వస్తున్నాయి. ఆసియా మొత్తానికి విశాఖ నుంచే సీ కేబుల్ కనెక్టివిటీ అవుతుంది. దేశంలోనే అత్యధిక వేగంగా అభివృద్ధి చెందిన నగరం మన విశాఖపట్నం అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా.
0: ప్రాణహిత, చేవెళ్ల, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో నిర్వహించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డు 2026ను డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్కు ప్రదానం చేసే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ఈ రోజు ఆగిపోయి ఉన్నది. అదే విధంగా ఎస్ఎల్బీసీ ఆగిపోయి ఉన్నది. 42 కిలోమీటర్ల టన్నెల్, ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్. ఆ టన్నెల్ పూర్తయితే ప్రపంచంలోనే గొప్ప కీర్తి తెలంగాణ ప్రాంతానికి వస్తుంది. ఆయన ఆశయాన్ని నేను, నా మిత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు ఆ ఆశయాన్ని కొనసాగిస్తాం. 100కి 100% ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును, కల్వకుర్తి ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ సమాజానికి అంకితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తాను.

0: ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాల నాయకులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రిని కలిసి నిన్న వినతిపత్రం అందజేశారు. సర్వేయర్లు ఇతర రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే బకాయిలు, మధ్యంతర భృతి, పీఆర్సీ అంశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఆర్థికపరమైన అంశాలపై చర్చిస్తామని హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా కాకానీలో జేఎన్టీయూకే ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా నిర్మించిన 3 వసతి భవనాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 70 కోట్ల వ్యయంతో 1600 మంది విద్యార్థులకు అత్యాధునిక వసతులతో గౌతమి, కృష్ణవేణి, నాగార్జున పేర్లతో ఈ వసతి గృహాలను నిర్మించారని చెప్పారు. తరువాత కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడా వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 20 కోట్ల రూపాయలతో నిర్మించనున్న క్రీడా వసతి కేంద్రాన్ని అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత క్రీడాకారులకు పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా ఆధునిక క్రీడా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ, వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రభుత్వ కార్యాలయాల్లో సులభతరమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో 43 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక లిఫ్టును జిల్లా కలెక్టర్ రాజాబాబుతో కలిసి మంత్రి నిన్న ప్రారంభించారు. జిల్లాలో గుర్తించిన 15,000 మంది దివ్యాంగులకు విడతల వారీగా సహాయ పరికరాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: దివ్యాంగుల కోసం ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు అమలు పరుస్తాం. దివ్యాంగులకి ఈ రోజు దాన్ని 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ట్రాన్స్జెండర్స్ కూడా 4,000 రూపాయలు ఇచ్చినటువంటి పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం, మా ప్రభుత్వం అండి. ఈ రోజు ఈ వర్గాల సంక్షేమానికి చాలా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెడుతున్నాం. వృద్ధులకు కూడా 4,000 పెన్షన్ ఇస్తున్న భారతదేశంలో మా ప్రభుత్వం అనే విషయాన్ని నేను తెలియజేసుకుంటూ, దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా దివ్యాంగులు కల్పించడం జరిగింది. హామీల్లో ఈ రోజు చాలా వరకు మేము అమలు చేయడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో బాలికల కోసం 6 కోట్ల రూపాయలతో శానిటరీ కిట్లను అందిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడ గుణదలలోని బీసీ బాలికల వసతి గృహంలో కిట్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒక్కో కిట్లో 11 రకాల పారిశుద్ధ్య వస్తువులు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణంతో పాటు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. రానున్న 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో మెరుగైన ఫలితాల కోసం ఇప్పటి నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలో ఉన్న గొల్లలగుడికి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు లభించింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ ఏఎస్ఐ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఆగస్టు 31న జారీ చేసిన ప్రకటనను గెజెట్ ఆఫ్ ఇండియాలో ప్రచురించారు. ప్రాచీన కట్టడాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టం 1958 ప్రకారం ఈ గుర్తింపు ఇచ్చినట్లు ఏఎస్ఐ తెలిపింది. పాలంపేటలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం రామప్ప ఆలయానికి నైరుతి దిశలో ఉన్న గొల్లలగుడి విశిష్ట నిర్మాణంతో తూర్పుముఖంగా ఉన్న మండపం చుట్టూ 3 గర్భాలయాలతో త్రికూటాలయంగా ప్రసిద్ది చెందింది. అగ్నివీర్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో చేపట్టిన ఆర్మీ నియామక ర్యాలీ గత అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీ వరకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీ కొనసాగనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 10,350 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఆర్కే బీచ్ రోడ్డులో 1.6 కిలోమీటర్ల

రన్నింగ్ ట్రాక్ను సిద్దం చేశామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ సమయానికి అవసరమైన ధృవపత్రాలతో హాజరు కావాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా ర్యాలీ నేపథ్యంలో ప్రతిరోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల

0: వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణ రాష్టంలో రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉత్తరాంధ్రను అభివృద్దికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రాణహిత, చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో బాలికల కోసం 6 కోట్ల రూపాయలతో శానిటరీ కిట్లను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాగరీకరణేన ఉత్పద్యమానాని ఆహ్వానాని ప్రతి నగరీయ స్థానీయ నికాయేభ్యః సంవేదనశీలతాం వర్ధయితుం ఆహ్వానం కృతవాన్. ఏతేషు ఆహ్వానేషు వర్ధమానా జనసంఖ్యా అథ భవిష్యస్య జలావశ్యక్తాః చ ప్రముఖాః సంతి. అసౌ నగరీయ స్థానీయ నికాయేభ్యః ఏతాదృశానాం చింతనశిబిరాణాం ఆయోజనస్య పరామర్శం అపి ప్రదత్తవాన్. శ్రీమోదీ హ్యః జలశక్తి మంత్రాలయేన ఆయోజితస్య ద్విదివసీయస్య రాష్ట్రీయ విభాగీయ జలశిఖర సమ్మేళనస్య సమాపన సత్రస్య అధ్యక్షతాం కృతవాన్. అసౌ జలసంరక్షణ ప్రౌద్యోగికీనాం అధికాధిక ప్రయోగాయ ఆహ్వానం కృతవాన్. భారతీయ నిర్మాతృభ్యః హితధారకేభ్యశ్చ కార్యకుశల సమాధానానాం వికాసాయ తేషాం వ్యాపకస్తరే ప్రయోగాయ చ సమర్థనం ప్రదాతుం సమర్పిత ప్రదర్శనానాం కార్యశాలానాం చ ఆయోజనస్య పరామర్శం అపి దత్తవాన్. ఏతేషు వైశ్వికస్తరే ప్రచలితానాం శ్రేష్ఠ కార్యపద్ధతీనాం పరిచయః అపి భవేత్ ఇత్యసౌ ఉక్తవాన్. ప్రధానమంత్రీ ద్విదివసీయస్య గహన విచార విమర్శస్య ప్రశంసాం కృత్వా అవదత్ యత్ శిఖర సమ్మేళనే ఉద్భూతాః క్రియాన్వయన యోగ్యాః సమయబద్ధాః చ కార్యబిందవః నిరంతర సమీక్షయా తథా అనుభవాధారిత అధిగమ ప్రక్రియయా చ అగ్రే నేతవ్యాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తథా బెల్జియం దేశస్య ప్రధానమంత్రి బాడి వేవర్ అద్య నవదిల్ల్యాం ద్వైపాక్షిక వార్తాం కరిష్యతః. ఉభౌ నేతారౌ ద్విపక్షీయ సంబంధానాం సమగ్ర పరిదృశ్యస్య పరస్పరహిత సంబద్ధానాం క్షేత్రీయ వైశ్విక ప్రకరణానాం చ విషయే చర్చాం కరిష్యతః. బెల్జియం దేశస్య ప్రధానమంత్రి బాడి వేవర్ త్రిదివసీయ భారత యాత్రాయై హ్యః రాత్రౌ రాష్ట్రీయ రాజధానీం ప్రాప్తవాన్. తేన సహ బెల్జియం దేశస్య రక్షామంత్రీ థియో ఫ్రాంకెన్ అపి భారతం ఆగతవాన్. గతవర్షస్య ఫర్వరీ మాసస్య పదభారగ్రహణానంతరం ఏషా తస్య ప్రథమా భారతయాత్రా వర్తతే. భారతాగంతుకః బెల్జియం దేశస్య ప్రధానమంత్రీ భారత యూరోపీయ సంఘయోః ముక్త వాణిజ్య సందేహ సందర్భే భారతీయోద్యోగ మహాసంఘేన ఆయోజితం వ్యావసాయిక కార్యక్రమం సంబోధయిష్యతి. భారతేన జలాప్లావపీడితే నేపాలదేశే స్వస్య ఆపదుద్ధార కార్యక్రమః తీవ్రీకృతః. నవదిల్లీతః ఆపత్కాలీన సామగ్రీణాం పంచమః భాగః అపి ప్రేషితః. నేపాలస్థేన భారతీయ రాజదూతేన సామాజిక సంచార పటలె ప్రకాశితే ఏకస్మిన్ సందేశే ఉక్తం యత్ ఆపదుద్ధార సహాయతాం వహత్ భారతస్య పంచమం విమానం హ్యః హిమాలయీయ రాష్ట్రం ప్రాప్తం. విమానే విశిష్ట సురంగోద్ధారోపకరణై సుసజ్జితం 11 సదస్యాత్మకం ఆపదుద్ధార దళం అథ 5.5 టన పరిమితాః చ అత్యావశ్యకాః ఔషధయః ఆసన్. భారతీయ వాయుసేనయా ప్రభావిత క్షేత్రేభ్యః అత్యావశ్యక సామగ్రీణాం పరివహనాయ అనేకాని విమానాని సంచాలితాని. భారతేన విశిష్టానవేశనోద్ధార సహాయతా అపి ప్రదత్తా. केन्द्रीय कृषि ग्रामीण विकास मंत्री शिवराज सिंह अद्य मुंबई नगरे बैंक संस्थान ही अथ राज्य ग्रामीण जीविकोपक्रम ही च सह उच्चस्तरीयोपवेशनस्य

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సంవిధానం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 జాతీయ వార్తలు తెలుగులో, 7:15 కొనసాగుతున్న ఉదయ సమీరాల్లో భాగంగా నేటి మాట. పర్వతారోహకులు మళ్ళీ మస్తాన్ బాబు గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు. జీవన మజిలీ నాటిక రచన శ్రీ బొడ్డేటి జగన్నాథరావు గారు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. పుష్పాంజలి. శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ శ్రీ కెఎన్ రామకృష్ణ గారు అందిస్తారు. 8:30 కర్ణాటక సంగీత కార్యక్రమంలో 8:35 జాన్ బి హిగ్గిన్స్ గానం, శ్రీ వి త్యాగరాజన్ గారు వయలిన్, శ్రీ గురువాయూర్ దొరై గారు మృదంగం, శ్రీ వి నాగరాజన్ గారు కంజీరా. ఎనిమిది గంటల 59 నిమిషాలకు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు. 2727244 నెంబరుకు కానీ, 2727288 నెంబరుకు కానీ 0891 కోడ్ జత చేసి ఫోన్ చేసి మీకు కావలసిన గీతాన్ని కోరుకోవచ్చు. 10:00 ప్రభుత్వ పథకాల సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక అంశం విజయవాడ కేంద్రం నుండి రిలీజ్. ఎన్టీఆర్ జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమం. తరువాత పాటల పల్లకి మధురిమ 11:00, 1:33 ముత్యాల ముంగిళ్ళు, మహిళారోగ్యానికి ఆయుర్వేదం, డాక్టర్ ఏ నిశిత గారితో శ్రీమతి కె ఇందిర గారు జరిపిన పరిచయ కార్యక్రమం. 2:31 జానపద రంజని, రాజహంస తంబుర కథ, శ్రీమతి వీర్నాల వెంకటలక్ష్మి బృందం, వంతలు శ్రీమతులు మిరియాల తిరుపతమ్మ, మిరియాల శ్రీదేవి. 2:00 సాయంత్రం 5:00 యువవాణితో, సంధ్యారాగాలు 5:30 సాయం సమీరం 6:30 కిసాన్ వాణి, 7:15 వివిధ వరిసాగు పద్ధతుల్లో కలుపు యాజమాన్యం గురించి, రాగోలు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మారాడ శ్రీనివాసరావు గారి వివరణ పరిచయ కార్యక్రమం ద్వారా. 7:45 దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ క్రీడా ప్రాంగణంలో భారత్ హాంకాంగ్ జట్ల మధ్య జరిగే మహిళా ఆసియా కప్ T20 క్రికెట్ ఆటపై హిందీ ఆంగ్ల ఉభయ భాషల ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ నుండి రిలీజ్. ఈ క్రికెట్ వ్యాఖ్యానాన్ని రేడియో సెట్లలో మాత్రమే వినొచ్చు. వికసిత్ భారత్ స్వరమాలిక జాతీయ వార్తలు, అలాగే 8:40 తెలుగు వార్తలు, ఇవన్నీ రేడియో సెట్లో యాప్లో వినొచ్చు. 9:15 క్రికెట్ కామెంటరీ,

రాత్రి 10 గంటలకు ప్రాంతీయ జానపద లలిత సంగీత జాతీయ కార్యక్రమం సలీం అల్లాహ్ వాలే లలిత సంగీతం గజల్స్ గోపాల్ సింగ్ కిచి జానపద సంగీతం రాజస్థానీ ప్రాంతానికి చెందింది. 11:10 క్రికెట్ వ్యాఖ్యానం. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 7:05 కావస్తోంది. కొంచెంసేపట్లో జాతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలీజ్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శిరణ్య. పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్లో ఈరోజు భారత్, హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఇక వార్తలు వివరంగా. పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పట్టణ స్థానిక సంస్థల కోసం చింతల్ శిబిరాలను నిర్వహించాలని సూచించారు. నిన్న జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన 2 రోజుల జాతీయ జలశాఖ సదస్సు ముగింపు సమావేశానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నీటిని ఆదా చేసే సాంకేతికతలను మరింతగా అవలంబించాలని పిలుపునిచ్చారు. భారతీయ తయారీదారులు, భాగస్వాములు సమర్థవంతమైన పరిష్కారాలను అభివృద్ధి చేసి వాటిని విస్తరించేందుకు ప్రత్యేక ప్రదర్శనలు, కార్యశాలలను నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు. 2 రోజుల పాటు జరిగిన విస్తృత చర్చలను ప్రధానమంత్రి అభినందించారు. ఈ సమావేశం నుంచి వెలువడిన కార్యాచరణ అంశాలను నిరంతర సమీక్ష, అభ్యసన ప్రక్రియ ద్వారా కొనసాగించాలని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై ఇరువురు నేతలు చర్చిస్తారు. ఆ దేశ రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్తో సహా నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న బెల్జియం ప్రధానమంత్రి భారత్లో 3 రోజుల పాటు పర్యటిస్తారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత పరిశ్రమ వ్యాపార సమాఖ్య సమావేశంలో వీవర్ కీలకోపన్యాసం చేస్తారు. ఈ పర్యటన భారత్ బెల్జియం భాగస్వామ్యంతో పాటు వాణిజ్యం, పెట్టుబడి, రక్షణ, భద్రత, పునరుత్పాదక ఇంధనం వంటి పరస్పర ఆసక్తిగల రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు అవకాశం కల్పిస్తుందని మా ఆకాశవాణి ప్రతినిధి తెలిపారు. బ్రిక్స్ దేశాల మేధో సంపత్తి కార్యాలయాల అధిపతుల 18వ సమావేశం 2వ రోజు నిన్న న్యూఢిల్లీలో జరిగింది. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఈ ఏడాది బ్రిక్స్ ఇతివృత్తానికి అనుగుణంగా అధిపతులు చర్చలు జరిపారు. ఐపీ చట్రాలు సాంకేతిక స్థితిస్థాపకతను, సుస్థిర ఆర్థిక వృద్ధిని ఎలా ప్రోత్సహిస్తాయో ఈ సందర్భంగా చర్చించారు. ఐపీ బ్రిక్స్ కూటమిలో ప్రాజెక్టుల సమర్థవంతమైన అమలు, సహకారం, సమన్వయ యంత్రాంగాల ప్రాముఖ్యత, పురోగతి సమీక్షపై బ్రిక్స్ ఐపీ కార్యాలయాల అధిపతులు ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రపంచ ఆవిష్కరణ, సృజనాత్మకత, ఆర్థిక అభివృద్ధికి కీలక చోదకంగా ఉన్న మేధో సంపత్తి రంగంలో బహుపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు తమ ఉమ్మడి నిబద్ధతను అధికారులు పునరుద్ఘాటించారు. యూరోపియన్ యూనియన్, ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి పలు ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో తన ఆర్థిక భాగస్వామ్యాలను మరింతగా పెంపొందించుకునేందుకు భారత్ ముందడుగు వేసింది. యాష్విల్లో జరిగిన G20 సమావేశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధిక పెట్టుబడులు, పటిష్టమైన సప్లై చైన్లు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల విస్తృతి కోసం వినియోగించుకున్నారు. G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంక్ గవర్నర్ల సమావేశం సందర్భంగా సీతారామన్ పలు ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. యూరోపియన్ ఎకానమీ అండ్ ఫినాన్షియల్ అఫైర్స్ కమిషనర్ వాల్డిస్ డోమ్రోవిస్క్తో జరిపిన చర్చల్లో భారత్ ఈయు ఆర్థిక ద్రవ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో జరిగిన ప్రత్యేక సమావేశంలో $1.5 బిలియన్ అభివృద్ధి విధానాన్ని సీతారామన్ స్వాగతించారు. దేశంలో గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ హబ్ను ఏర్పాటు చేయడానికి ప్రపంచ బ్యాంకు గ్రూప్తో భారత్ చేస్తున్న సహకారాన్ని కూడా సీతారామన్ ప్రముఖంగా ప్రస్తావించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.
స్వయం సహాయక బృందాలకు పంపిణీ చేసే సగటు మొత్తాన్ని పెంచేందుకు వ్యక్తిగత సంస్థల రుణ పోర్ట్ఫోలియోను రెట్టింపు చేయడంపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం స్థాయిలో సహకార రుణ వ్యవస్థ పాత్రను బలోపేతం చేయడం ద్వారా దీర్ఘకాలికంగా పేరుకుపోయిన రుణ మంజూరు, సకాలంలో నిధుల పంపిణీకి పరిష్కారం కనుగొనేందుకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి భారత రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక సేవల విభాగం, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, నాబార్డ్, పీఎఫ్ఆర్డీఏ, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లు, ఇతర కీలక భాగస్వామి సంస్థల నుంచి సీనియర్ ప్రతినిధులు హాజరవుతారని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో జరిగిన అలీనోద్యమ శిఖరాగ్ర సమావేశానికి అనుబంధంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న పలు దేశాల నేతలతో వరుస ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. కీలకమైన రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం, భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడంపై ఈ సమావేశాలు దృష్టి సారించాయి. ఈ సమావేశాల సందర్భంగా మంత్రి కిరణ్ రిజిజు సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వాలీద్ ఏఎం ఇల్గరిజీతో చర్చలు జరిపారు. న్యూఢిల్లీ సెర్బియాల మధ్య చారిత్రాత్మక సంబంధాలను బలోపేతం చేస్తూ పరస్పర ఆసక్తిగల రంగాలలో భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసే మార్గాలను అన్వేషించేందుకు ఇరువురు నేతలు చర్చలు జరిపారు. కేంద్ర మంత్రి సెర్బియా అధ్యక్షుడు అనా బ్రెనాబిక్తో సమావేశమై భారత్ సెర్బియా ప్రజల సంబంధాలు, ఇరు దేశాల శాసన దౌత్య ప్రాముఖ్యతను చర్చించారు. కిరణ్ రిజిజు అంగోలా విదేశీ వ్యవహారాల మంత్రి టెట్ ఆంటోనియోతో సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. ఉత్తరప్రదేశ్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించే లక్ష్యంతో ఈరోజు నుంచి ఈ నెల 17వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేక హెచ్పీవీ టీకా కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 75 జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం కింద 14 ఏళ్ల వయసు గల సుమారు 10 లక్షల మంది అర్హులైన కౌమార బాలికలకు హెచ్పీవీ టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమం సమయంలో అర్హులైన బాలికలు వారి తల్లిదండ్రులు ముందుకు వచ్చి టీకా వేయించుకోవాలని లక్నో ముఖ్య వైద్యాధికారి డాక్టర్ ఎన్బి సింగ్ విజ్ఞప్తి చేశారు. మహిళల క్రికెట్లో యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఈరోజు జరిగే టీ20 ఆసియా కప్లో గ్రూప్ ఏలోని 2వ మ్యాచ్లో భారత్, హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఆదివారం దుబాయ్లో జరిగిన మ్యాచ్లో థాయిలాండ్పై 94 పరుగుల భారీ విజయంతో భారత మహిళల జట్టు తమ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈరోజు జరిగే మ్యాచ్లో విజయం సాధిస్తే హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ప్రస్తుతం జరుగుతున్న 8 టోర్నమెంట్లలో సెమీఫైనల్స్కి చేరుకుంటుంది. నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన గ్రూప్ బి మ్యాచ్లో శ్రీలంక 75 పరుగుల తేడాతో ఇండోనేషియాపై విజయం సాధించింది. భారత్ తొలిసారిగా హ్యుందాయ్ ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఎల్లుండి నుంచి ఈ నెల 9 వరకు అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ఫ్రంట్లో ఈ సిరీస్ జరగనుంది. ఇందులో 20 దేశాల నుంచి 100 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు. జూన్ 30 నుంచి జూలై 4 వరకు బ్యాంకాక్, చెకియాలోని నోమెస్టోలో జరిగిన పోటీల తర్వాత 2026 సిరీస్లో ఇది 3వ దశ, 4వది చివరి దశ అక్టోబర్లో చిలీలోని శాంటియాగోలో జరుగుతుంది. తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతంలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భ, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలలో

0: ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మహిళల T20 క్రికెట్ ఆసియా కప్లో ఈరోజు భారత్, హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

పర్వతారోహకులు శ్రీ మల్లి మస్తాన్ బాబు గారి జయంతి ఈరోజు. వారి గురించి చెప్పుకోవాలంటే మరి కిలిమాంజారో అన్న ప్రసక్తి ఎందుకు? మనం 8 సార్లైనా ఆ మాట అనుకోవాలి. ఎందుకంటే ఇది ఒక మహాపర్వతం, ఆయన ఒక విశిష్టమైన పర్వతారోహకుడు. ఫలానా రంగంలో వారు శిఖరాయమానమైన కీర్తి ప్రతిష్టలు ఆర్జించారు అంటే అది చాలా గొప్పగా ఉంటుంది. కానీ ఇందులో అది స్వభావోక్తి. పర్వతారోహణలో వచ్చేది కావలసింది శిఖరాయమానమైన కీర్తి. అలాంటిది ఈ కిలిమాంజారో పర్వతాన్ని 8 సార్లు అధిరోహించిన ఖ్యాతి మళ్ళీ మస్తాన్ బాబు గారిది. గొప్ప పర్వతారోహకుడు ఆయన. గాంధీ జనసంఘం అని ఓ ఊరుంది పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో, సంఘం మండలంలో చిన్న గ్రామం. వారి అమ్మగారి పేరు సుబ్బమ్మ, తండ్రి పేరు మస్తానయ్య. మస్తాన్ బాబు గారి చిన్నప్పటి నుంచి కూడా ఆయన చదువులో ఎంత ముందుండేవారు, కొండలని ఎక్కడంలో కూడా అది మామూలే, మరి ముందే ఉండాలి కదా. ప్రాథమిక పాఠశాలలో ఆయన 3వ తరగతి వరకు సొంత ఊళ్ళో చదువుకొని 4-5 తరగతులకి సంఘంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో చేరి, తర్వాత 1985లో కోరుకొండ సైనిక పాఠశాలలో 6వ తరగతి, అక్కడ నుంచి ఇంటర్మీడియట్ వరకు విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక పాఠశాలలో చదువు కొనసాగించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్

జంషెడ్పూర్లో పూర్తి చేసి తర్వాత ఐఐటి ఖరగ్పూర్లో ఎంటెక్ చేసి 1998 నుండి 2001 వరకు ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం. అది ఉద్యోగం. మరి సద్యోగం ఏమిటి అంటే ఇండియా, కెన్యా, దుబాయ్, అమెరికా దేశాల్లోని మేనేజ్మెంట్ కోర్సు కళాశాలలో చదువుతూనే పర్వత ఆరోహణ, 6వ తరగతి చదవడం కోరుకొండ సైనిక పాఠశాలలో చేరినప్పటి నుంచి కొండలు ఎక్కడం మీద ఆయనకి ఆసక్తి. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఇప్పుడు 2006లో 7 ఎత్తైన దుర్గమమైన పర్వత శిఖరాలను 172 రోజుల అతి తక్కువ కాలంలో అధిరోహించిన భారతీయ పర్వతారోహకులు మస్తాన్ బాబు గారు. అయితే అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్ మానిఫ్ పర్వతాన్ని ఎక్కిన మొదటి భారతీయుడు కూడా మళ్ళీ మస్తాన్ బాబు గారు. 7 ఎత్తైన దుర్గమ పర్వత శిఖరాలను అధిరోహించినది మస్తాన్ బాబు గారే. విన్సన్ మానిఫ్, అసోకోన్ గువా, కోస్ కుయిజికో, ఎవరెస్ట్ను 2006 మే 21లో, ఎల్బ్రస్ ఐరోపా, అలాగే డెనాలి ఉత్తర అమెరికా, ఇది 2006 జూలై 10. నెలకొక శిఖరం చొప్పున 7 నెలల్లో 7 శిఖరాలని అధిరోహించాడు ఆయన. ఒక్క కిలిమంజారో ఆఫ్రికాలో ఉన్న ఈ పర్వతం అంతర్గత లావాతో ఉన్న అగ్నిపర్వతం అని శాస్త్రవేత్తలు చెప్పారు. 5 శంకువులతోటి ఇది నడవడానికి వీలుగా ఉండే పర్వతమైనా ఎక్కడానికి అధిరోహించడానికి కొంత శ్రమతో కూడుకున్నది. శ్రమతో కూడుకున్నవే కదా సమర్థులైన వాళ్ళకి సవాళ్ళు. ఈయన మొట్టమొదటిసారి మళ్ళీ మస్తాన్ బాబు గారు ఈ శిఖరాన్ని అధిరోహించి మళ్ళీ మళ్ళీ కూడా మస్తాన్ బాబు గారే 8 సార్లు దీన్ని అధిరోహించారు. అందుకే ఈ కిలిమంజారో ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైన శిఖరారోహణ పర్వం అని అన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కలకత్తా వారు 2011లో డిస్టింగ్విష్డ్ ఆల్స్ ఉత్తమ పూర్వ విద్యార్థి అవార్డు ఆయనకి ఇచ్చారు. ఆండీస్ పర్వతాన్ని ఆరోహించాలి అని 2015 మార్చి 24న పర్వతారోహణ చేస్తూ ఉండగా క్లిష్టమైన పర్వత దుర్గమ ప్రాంతం నుండి ఆయన వెళ్తున్నారు. ఫోన్లవి రావడం, సమాచారాలు అందుకోవడం, అందించడం పరిపాటి, కానీ ఉన్నట్టుండి సందేశాలు ఆగిపోయాయి. ఆయన అర్జెంటీనా, చిలీ దేశాల మధ్య నున్న ఆండీస్ పర్వతాలు ఎక్కడానికి 2014 డిసెంబర్ 16 వెళ్ళారు. 2015 మార్చి 24న పర్వతారోహణ ఆరంభమైంది. మంచు పర్వత ప్రదేశంలో సెర్రోట్రస్ క్రూసెస్సుర్ 5900 అడుగుల ఎత్తున ఆయన నుంచి సందేశాలు రాలేదు. 2015 ఏప్రిల్ 4న అంత ఎత్తున ఆయన మృతదేహాన్ని గుర్తించారు. కొండలెక్కే మహాపర్వత ఆరోహకుని జీవన దీపం కొండెక్కిపోయినటువంటిది. అయితే ప్రపంచానికి తెలిసింది అప్పుడే. ఎందరో భారత ప్రధాని, ముఖ్యమంత్రి, ఉపరాష్ట్రపతి అందరూ కూడా ఆయన గురించి విచారం వెలిబుచ్చడం, అలాగే శాస్త్ర పరిశోధనలో అల్ప ఉష్ణస్థితి వల్ల మళ్ళీ మస్తాన్ బాబు గారు మరి మరలి రాని, మళ్ళీ తిరిగి రాలేని శిఖరాలకు చేరారని.

0: ప్రసిద్ధ పర్వతారోహకులు మల్లి మస్తాన్ బాబు గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు విన్నారు. ఇప్పుడు జీవన మజిలి నాటిక, రచన శ్రీ బొడ్డేటి జగన్నాథరావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి.
1: ఆకాశవాణి జీవన మజిలి

0: నాటిక వింటారు. రచన శ్రీ బొడ్డేటి జగన్నాథరావు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. వినండి జీవన మజిలీ నాటిక.
1: పంకజం, పంకజం, ఓసిన పంకు, ఇంట్లో ఏం చేస్తున్నావా?
2: అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏమిటి నా గావకేకలు? ఒరే బంటి, కథలకురా, పాపిడి చెదిరిపోతుంది, తిన్నక కూచో.
1: తన మీద కోపం దుత్తమే చూపిస్తున్నట్లు నా మీద కోపం పసిపిల్లడు ఆ బంటి మీద చూపిస్తున్నావు ఎందుకే?
3: ఆహా, మీ మీద చూపిస్తే బాగోదని. అయినా మిమ్మల్ని నేను లాభం, నన్ను కన్నవాడు మా నాన్న అనాలి.
2: మంచి కుటుంబాన్ని మీకిచ్చి ముంచేశాడు నన్ను.
1: పంకజం, ఇప్పుడు మనకేం తక్కువేం చెప్పు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నీడ ఉంది కదా. సమాజంలో వాటికి కూడా నోచుకోలేని వారు అందరూ ఉన్నారే మరి.
2: అవునవును, నీతులు చెప్పడానికి బాగానే ఉంటాయి.
1: ఏరా బంటి, ఇంకా అలానే ఉన్నావు? స్కూల్ బస్సు వచ్చేస్తుంది, వేగంగా వెళ్ళు.
2: స్కూల్ ఫీజు కట్టలేదని బయట నిలబెడుతున్నారట.
1: సర్లే, ఫీజు తొందరలో కడతానని సార్కి చెప్తానులే. ఈరోజు నిన్ను నేనే స్కూల్కి బండి మీద దిగబెడతాను, లేరా.
4: గణపతిరావు, రే గణపతిరావు.
5: నువ్వెంట్రా రామచంద్రమూర్తి? రారా, చాన్నాళ్ళకి వచ్చావు. అవును, నీ మిత్రుడు చచ్చాడో బతికాడో చూసి పోదామని వచ్చావేంట్రా?
4: రే, అవే మాట్లాడరా. నువ్వెప్పుడు నాకు ఆప్తమిత్రుడు వేరా? ఏదో కొన్ని వ్యాపకాల వలన నిన్ను చూడడానికి రాలైపోయాను కానీ అది సరే. ఇంతకీ నీ ఆరోగ్యం ఎలాగుందిరా?
5: ఏం చెప్పమాటావరా, మనిషి మర్మము మానుచేవ బయటకు తెలియదంటారు. అలాగే నాలో ఉన్న రోగాలు నా ఆఖరి మజిలీకి లెక్కలు కొడుతున్నాయిరా.
4: ఒరే, నీకు ఆ వేదాంతం మాటలు మాత్రం పోలేదురా. నిన్ను ఇలా మెట్ల కింద బాత్రూమ్ పక్కన మంచం వేసి బయటపడేశారు. రోగాలైనా వస్తాయి, నువ్వు పోతే ఇంట్లో వాళ్ళకి రాగాలైనా వస్తాయని. అవును, ఇంతకీ మీ పెద్ద అబ్బాయి మన్మధరావు లేడా?
5: వాడు ఆఫీస్కి వెళ్ళాడురా. అమ్మా పంకజం, అమ్మా పంకజం, రామచంద్రమూర్తి బాబాయ్ వచ్చారమ్మా, వేడిగా కాఫీ పెట్టమ్మా.
3: ఇంట్లో పాలు లేవు.
5: పోని చల్లగా ఉంటుంది, మజ్జిగ చిలికైనా ఇవ్వమ్మా.
3: పెరుగు లేదు.
5: అదేంటమ్మా, ఇంటికొచ్చిన వారికి అదేనా మర్యాద?
2: ఇదిగో చూడండి, చేసుకున్న దానికి చీర లేదు గాని ఉంచుకున్న దానికి ఊరంతా రాసిస్తానంట. అలా ఉంది మీ వాలకం.
5: సర్లేరా మూర్తి, ఇదిగో ఈ మంచినీళ్ళైనా తాగరా.
4: వద్దులేరా, నిన్ను నీ ఇంటి పరిసరాలు చూసి నా కడుపు నిండిపోయింది లేరా. మొత్తానికి మంచిగానే చూసుకుంటుంది నీ కోళ్ళు.
2: చూడండి బాబాయ్, మీ సూటిపూటి మాటలతో మా కాపురంలో చిచ్చు పెట్టకండి.
5: ఒరే రామచంద్రమూర్తి, పోన్లేరా, నేను ఇంట్లో పాడు చేసేస్తానని ఇలా ఆరు బయట ఉంచేశారా? అనవసరంగా నా మూలాన నువ్వు మాటలు పడకరా. సరే గాని, ఇంటి దగ్గర ఏమైనా పనుందేమో, వెళ్ళి చూడరా, వెళ్ళు.
4: వెళ్తానరా, వెళ్ళకపోతే నీ కోడలు వండి పెట్టిన పంచభక్ష పరమాణాలు తినాలని కూర్చోనులే.
5: మా మన్మధరావు మాత్రం నాకేం తక్కువ చేయలేదురా.
4: చూసుకుంటున్నాడు, నేను కాదనలేదు. నీ కోడలు మాటలు తోటల్లా తగిలేరా, అందుకే అంటారు ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖం లేదు అని. సరేరా గణపతి, నేను వస్తాను. మరేం లేదు, అలా పంచాయతీ దగ్గర కొంచెం పని ఉంది, నేను వెళ్ళొస్తానరా.
5: అలాగలేరా, మంచిది, వెళ్ళిరా. అమ్మా కోడలి పిల్ల, వాడు అన్నాడంటే అన్నాడు కానీ ఇలా దోమలు కుట్టే దగ్గర బయట వాళ్ళని వేసినట్లు మంచానికి పరిమితం చేసేసావే నన్ను. నేను కట్టిన ఇంట్లో నాకు ఉండే అర్హతే లేదా తల్లి?
2: అదిగో మీ అబ్బాయి వస్తున్నారు, మీరే అడగండి.
1: అబ్బా, ఏంటి మళ్ళీ కోడలికి మామకి ఒకటే నస, మళ్ళీ ఏమైంది?
5: ఏమీ లేదురా, నేను ఇలా చలిలో బయట మిట్ల దగ్గర బాత్రూమ్ పక్కన ఇబ్బంది పడుతున్నాను రా బాబు. ఒరే, లోపలికి వచ్చేద్దామని రిక్వెస్ట్ చేస్తున్నాను.
1: అదేం కుదరదు, నువ్వు ఇంట్లో పడుకుంటే నా కొడుకు సమంగా నిద్రపోడు.
5: ఒరే ఒరే మన్మధరావు, నీకు ఇల్లు కట్టించినప్పుడు మీ అమ్మ నాతో ఏమనేది తెలిసేంట్రా? ఏమండి, మన పెద్దోడికి చిన్నోడికి చదువుకోవడానికి సెపరేట్గా గదులు కట్టండి అని మారం చేసి కట్టించిందిరా. మేము ఉండడానికి కూడా సదుపాయం సరిగ్గా చేసుకోలేదు మేము. ఇప్పుడు కనీసం నీ స్టోర్ రూమ్లోనైనా ఒక పక్క తల దాచుకుంటానంటే నా వల్ల నీకు ఉపయోగం లేదని, ఎండకి ఎండుతూ వానకు తొడుస్తూ నీ ఇంటికి వాచ్మెన్ లాగా నన్ను ఇక్కడ కట్టి
2: పడేసావరా. ఇప్పుడు మీకేం తక్కువ చేసామని ఆ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు? కానీ వారు మాటలు విని కన్న కొడుకుని వీధిలోకి లాగుతారా ఏంటి?
5: అమ్మా లేదమ్మా, నాకంత ధైర్యం లేదు తల్లి, అంత ధైర్యం లేదమ్మా.
1: నువ్వు వినాలే గాని, 100 మంది నూరు పోస్తారు కానీ ఆపదలు ఆదుకోవడానికి ధనాన్ని దారిపోయారు. ఇంతకీ నీకేం కావాలి చెప్పునా అన్నా.
5: ఒరే, అయినింట్లో నేను ఉండడానికి చోటు కావాలరా. నీ కథనంగా రాసిచ్చిన భూమిలో మీ అమ్మది నాది సమాధి కట్టాలరా, అంతే, అది చాలునైనా.
2: అబ్బో, ఈ విడ్డూరం బాగానే ఉంది, కాలు పక్కకు పెట్టండి, తడిగుడ్డతో మాపు పెడుతున్నారు. ఎవండోయ్, అదిగో ఏదో ఆట ఆగింది మన ఇంటి ముందు. మీ చెల్లై వనజ వస్తుంది, ఈరోజు రాఖీ పండగ కదా, మీరేదో బాకీ ఉన్నట్లు మీ దగ్గర లాక్కొని పోవడానికి వస్తుంది మహానటి వనజ. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను వినండి, మనమే బాధల్లో ఉన్నాం, 500 ఇచ్చేసి చేతులు దురిపేసుకోండి, సరేనా?
1: బా, నీ నస ఆపుతావా? మా చెల్లెల్ని ఇంటిలోకి అడుగుపెట్టనివే ముందు.
6: నాన్న బాగున్నావా?
5: బాగానే ఉన్నానమ్మా.
6: అన్నయ్య ఎలా ఉన్నావు?
1: బాగానే ఉన్నానమ్మా.
6: వదిన బాగున్నావా?
2: బాగానే ఉన్నాం.
6: రాఖీ పండగ కదన్నయ్య, రాఖీ కట్టడానికి వచ్చాను, తర్వాత మళ్ళీ చిన్నన్నయ్య దగ్గరికి పట్నం వెళ్ళాలి. ఏది చెయ్యి, ఇటువు రాఖీ కట్టేస్తాను.
1: ప్రతి సంవత్సరం వచ్చి నన్ను చల్లగా ఉండమని రాఖీ కట్టి వెళ్తావమ్మా, నాకు అదే సంతోషం.
6: అన్నయ్య ఇదిగో హెల్మెట్, రాఖీ పండక్కి ఇదే నా గిఫ్ట్.
2: ఇంకా నేను ఏదో అనుకున్నాను, చాలే సంబడం, 3 నెలలు సామనేర్చి మూలుకున్న ముసలిదాన్ని కొట్టినట్టు.
6: అదేం కాదు వదినా, హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేస్తే మనందరి సంతోషాల్ని అన్నయ్య చూడొచ్చు. సరే గాని నేను వస్తా అన్నయ్య, ఇంకా చిన్నన్నయ్య దగ్గరికి వెళ్ళాలి.
1: అమ్మా వనజ కొంచెం ఆగమ్మా. ఏమే పంకజం, మొన్న నీకు తీసిన చీరల్లో ఆ ఆకుపచ్చ చీర తెచ్చి మా చెల్లెకి ఇవ్వు, దీనికైతే ఆ రంగు బాగుంటుంది.
2: అలాగే.
6: ఎందుకన్నయ్యా?
2: ఇదిగో వదిన చీర తీసుకో.
6: నాకెందుకు వదిన చీర, నాకు బోలెడు చీరలున్నాయి. ఇందాకే మా అడబుడ్చి మా ఇంటికి వస్తే తనకే 2 చీరలు ఇచ్చాను.
2: అది సరే గాని వదిన, నేను ఒక కొత్త వ్యాపారం మొదలుపెట్టాను.
6: అవునా వదిన, ఏ వ్యాపారం?
2: పప్పుల చిట్టీలు కట్టిస్తున్నాను. ఒక కార్డు కడితే కార్డుకి 150 రూపాయలు, ఆ వచ్చిన వడ్డీ డబ్బులతో సంక్రాంతికి పప్పులు ఉప్పులు కిరాణా సామాన్లన్నీ ఇస్తారు. చెప్పు వదిన, నీ తరపున 2 కార్డులు రాయమంటావు?
6: 50 రాయమంటావా? వదిన నువ్వేమనుకోనంటే ఓ మాట చెప్తాను, ఇలాంటి చీటీలు నేను కట్టను. చాలామంది ఇలాంటి చీటీలు కట్టి మోసపోయారని విన్నాను. డబ్బులు ఉండాలే కానీ మన సామాన్లు మనం కొనుక్కోలేమా?
2: అవునులే అమ్మా, మీ వదిన మాట మీరు ఎప్పుడు విన్నారు కనుక, మీరిచ్చిన కమిషన్లతోనే మీ వదిన మళ్ళీ పెద్దదైపోతుంది మరి.
6: వదిన నువ్వు కోపడగలగా, అయినా నీకు నిజం చెప్పనా, అప్పులేని గంజి దొప్పడే చాలు అంటారు, పైగా మా వారికి ఇలాంటి పొదుపు ఖాతాల మీద అస్సలు నమ్మకం లేదు. సరే కానీ నాన్న, ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఆరోగ్యం బాగానే ఉంది కదా, టైంకి మందులు వేసుకుంటున్నావా?
5: మందులు వేసుకుంటున్నాను కానీ నాదో చిన్న కోరిక తల్లి.
6: ఏంటి నాన్న అది?
5: మీ పెద్దన్నయ్య మన్మధరావు ఇంట్లోనే నేను పూర్తిగా ఉన్నందుకు వాడికి మీకంటే అదనంగా 1 ఎకరం భూమి ఇచ్చాం కదా.
6: అవును ఇచ్చారు.
5: ఆ భూమిలో ఒక పక్కన నాకు మీ అమ్మకు సమాధులు నిర్మించి మా ఇద్దరికి గుర్తింపు తెస్తారని కోరుకుంటున్నానమ్మా.
6: అదేం కోరిక నాన్నా, అయినా మనం పోయాక సమాధులెందుకు? బతికినన్నాళ్ళు మనల్ని అనాథలుగా చూడకపోతే చాలు. అయినా మీకు అన్నయ్య వదిన ఏం తక్కువ చేయలేదు కదా.
2: అది అలా గడ్డిపెట్టు తల్లి, ఇంట్లో మీ నాన్నసిని దాపరించాక ఓ అచ్చట లేదు మొచ్చట లేదు. చిచ్చి కుళ్ళు కుళ్ళు డగ్గులతో రాత్రులు మాకు నిద్ర లేకుండా చేస్తున్నాడు.
6: అయ్యో వదిన అలా అనుకు, మా నాన్నను మీ నాన్న అనుకుని చూస్తే ఇవేమీ కనిపించవు వదిన.
2: అవును కానబడు, అయినా బ్రహ్మదేవుడు మా రాతను సిరాతో రాయ్.

0: లేదమ్మా, ఏకంగా పచ్చబొట్టుతో పగబట్టి గట్టిగా రాశాడు.
1: నువ్వుండవే అమ్మ వనజ, నీ మాటకు అడ్డొస్తున్నాను. నాన్న సంపాదించిన దానిలో నువ్వు కూడా సమానంగానే వాటా తీసుకెళ్ళావు కదా, కాబట్టి కొన్ని రోజులు నాన్నను నువ్వు కూడా తీసుకెళ్ళి చూసుకుంటే మాకు కూడా కొంత శ్రద్ధ తీరుతుంది కదా అని.
2: అయ్యో అన్నయ్య, అదేం భాగ్యం, నేను నాన్నని తీసుకెళ్తాను. కాదన్నను, కానీ ఈ లోకులు కాకులై నిన్ను పొడుచుకొని తింటారు, అది ఆలోచించుకో. ఈ గణపతిని కన్నకొడుకు చూడలేక వేరే ఇంటికెళ్ళిన కూతురు ఇంటికి పంపేశాడని అంటారు. ఇప్పుడు చెప్పన్నయ్యా, ఈ నిందలు నువ్వు పడతావంటే నాన్నకి మందులు కూడా నేనే కొని తీసుకెళ్తాను.
1: అది అది
0: ఇది మరీ బాగుంది. వంకలేనమా డొంకొట్టుకుని ఏడ్చిందట. కర్ర విరక్కుండా పాము చావకుండా మీ చెల్లెలు లోకులు కాకులు అంటూ బాకుల్లాంటి మాటలు అంటుందండి, విన్నారా?
2: అయ్యయ్యో వదిన, నువ్వు నోరు జారకు. నాకు మా నాన్న బరువేమీ కాదు. నా ఇంట్లో నా అత్త మామలకి నేనే సేవ చేస్తూ చూసుకుంటున్నాను.
1: నువ్వు ఊరుకుంటావా? సర్లే వనజ, నాన్న బరువు నేనే మోస్తాను. బస్సు వచ్చే వేళ అయింది, మరి ఇక వెళతావా?
2: వెళ్తానన్నయ్యా. చిన్నయ్య మళ్ళీ దొరకడు, వస్తాను. వదినా, వస్తాను.
0: అలాగేనమ్మా.
2: నాన్న వెళ్ళొస్తాను, ఆరోగ్యం జాగ్రత్త.
3: అలాగేనమ్మా, అల్లుడు గారిని అడిగానని చెప్పు.
2: సరేనన్నా.
4: ఏమండి ఏమండి, ఇంట్లో బోరు కొడుతుంది, అలా పట్నం వెళ్ళి మీరు నేను బంటిగాడు మంచి సినిమా చూసుకుని వద్దాం, మంచి హోటల్ భోంచేసి అలా హాయిగా బీచ్ చూసుకుని వద్దామండి. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి.
1: ఇవన్నీ ఈరోజు తీరాలంటే ఈ బడ్జెట్ మన్మధరావు పని గోవిందో గోవింద. అవును, మనం అలా పట్నం వెళ్ళిపోతే ఇంటిని చూసేదెవరు? మరి మా నాన్నకు తిండి అది.
0: మీకు అన్ని చాదస్తాలే, అతని ఇంటికి అతను కాపలా కాయలరే ఏమిటి.
1: మరి నాన్నగారికి భోజనం వంట చేసి పెట్టవా?
0: ఈ పంకజాన్ని తక్కువ అంచనా వేయకండి. మన వీధి చివరున్న అన్న సంతర్పణ జరుగుతుంది కదా, మెల్లగా అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి వచ్చేస్తాడులేండి. ఏమండి, పదండి పదండి, సినిమా టైం అవుతుంది, పదండి.
1: తప్పుతుందా, పద వెళదాం. నాన్న జాగ్రత్త.
3: వెళ్ళిరండి బాబు. రామచంద్రమూర్తి, ఒరే రామచంద్రమూర్తి, ఎక్కడ్రా? ఇదిగో మా చిన్న అబ్బాయి మురళిని తీసుకొచ్చాను.
5: రా, ఎలా ఉన్నావు? రా. ఎలా ఉందిరా ఆరోగ్యం? ఏరా మురళి, నువ్వెలారా ఉన్నావు? నాన్న దగ్గరికి ఎప్పుడు వచ్చావు?
6: నిన్ననే వచ్చాను మామయ్య. నేను బాగానే ఉన్నాను. నాన్నగారు మిమ్మల్ని చూడాలని కలవరిస్తుంటేను నా బండి మీద తీసుకొచ్చాను.
5: మంచి పని చేసావరా. రండిరా రండి, ఇంట్లోకి రండిరా. అలా బయట నిలబడ్డారే, రండి.
3: పర్వాలేదు లేరా, ఈ మాయదారి షుగర్ వలన నా కాళ్ళ రెండిటికీ కూడా గాయాలైనాయిరా. అవి నీరు కారి పుండ్లైపోయి నీ ఇంటి వాళ్లకు అసహ్యం వేస్తుందిరా. ఇదిగో ఈ తులసి చెట్టు పక్కన కూర్చుంటానులే. అబ్బా,
5: ఇదిగో గణపతి చూడు, నా దగ్గర డబ్బుంది, అది నా వాళ్ళకి కావాలి. ఇంకా దాన్ని వాళ్ళకి ఇవ్వలేదు, డబ్బు కోసం వాళ్ళు నన్ను శాసించరు. నేనే రాజుని, నేనే మంత్రిని, అందుకే ఇక్కడ నేనే సార్వభౌమాధికారిని కదా మురళి.
3: ఒరే మూర్తి, వీడు చిన్నవాడురా, అయినా వీడికి ఎందుకు లేరా? అర్ధాంతరంగా వీడు భార్య పోయింది, మళ్ళీ పెళ్లి చేసుకోరా అంటే సతాయిస్తున్నాడు. అరే నువ్వేనే చెప్పరా వీడిని మళ్ళీ పెళ్లి చేసుకోమని.
5: సరే ఏరా మురళి, మీ నాన్న కోరిక నిన్ను జంటగా చూడాలని, మరి నువ్వేమంటావు?
6: వద్దు మామయ్య, మగాడు ఓ ఇంటివాడైతేనే బ్రతకగలడా, లేకపోతే బ్రతకలేడా?
5: భలే చెప్పావురా. అసలు జీవితం అంటే ఏమిటో తెలుసా?
6: చెప్పండి మామయ్య.
5: జీవితం అంటే తెలియని వయసులో కొంత, తెలిసి తెలియని వయసులో ఇంకొంత, తెలుసు అనిపించే వయసులో మరికొంత, తెలుసుకునేసరికి అంతా అయిపోతుందిరా, అదే జీవితం.
3: నిజమేరే మురళి, మూర్తి మావయ్య చెప్పినట్లు పుస్తకాలు చదివినోళ్ళు ఓడిపోతున్నారా, జీవితాన్ని చదివినోళ్ళు గెలుస్తున్నారు.
5: అరే మురళి, మీ నాన్న పరిస్థితి ఏం బాగాలేదురా. ఆడపెత్తనంతో

0: ఆలుగడ్డలా నలిగిపోతున్నాడు. మీ అన్నయ్య అటూ చెప్పలేక ఇటూ చెప్పలేక ఇరుక్కుపోతున్నాడు. కాబట్టి కొన్నాళ్ళు నువ్వైనా మీ నాన్నని తీసుకుని పట్నం పోరా. ఏమంటావు
1: మావయ్య? మా నాన్న నాకు బరువేమీ కాదు.
0: మరి
1: ఈరోజు ఇక్కడ పనికెళ్తా, రేపు ఎక్కడికో పనికి పోతాను. నేను ఏ టైంకి ఎక్కడ తింటున్నానో నాకే తెలియదు. నాకు ఇల్లు వాకిలి ఉన్నా వాటికి కాపలాదారులే లేరు మావయ్య. అందుకే ఒక ఎకరం భూమిని అదనంగా ఇచ్చి నాన్న బాధ్యతలను అన్నావదినలకు అప్పచెప్పాం కదా.
2: నిజమేరే మూర్తి, వీడు భార్య పిల్లలు లేక ఏకాకి జీవితమే గడుపుతున్నాడు. వాడి దగ్గర ఉంటాను అనడం కూడా నాది అచ్చేసి అవుతుందిరా. ఒరే మూర్తి,
0: చెప్పరా.
2: ఒక్క మాట నిజంరా, ఆడది ముందు చనిపోయి మగాడు బతుకుంటే ఇక జీవితం చెప్పకరా. నాలాంటి తండ్రులు పిల్లలకు బరువురా.
1: అదేంటి నాన్న అలా అంటారు? ఇప్పుడు నీకు ఏం తక్కువైందని?
2: చావు తక్కువైందిరా
1: నాన్న.
0: రే గణపతి.
2: అవునరా, నా రోగాలతో ఇంట్లో సాధింపులు రాగాలతో బతకలేకపోతున్నాను. రే మందులకు లొంగని, నాలో వ్యాధులు నాతోనే అంతమవుతాయట. రే నాకు కారుణ్య మరణం కావాలరా, ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటానరా.
0: రే గణపతి, నువ్వు నోరు మూస్తావరా? కారుణ్య మరణం కాదురా, కన్నవాళ్ల చేతిలో ప్రాణం వదులు, అది కోరుకోరా.

0: ఏమండో మన్మథురావు గారు, మీ నాన్న మీ తమ్ముడు మురళిని తీసుకుని ఆ రామచంద్రమూర్తి బాబాయ్ దగ్గరికి రాయబారాలకు వెళ్ళారట.
1: దేనికట?
0: కొడుకు కొడలుగా మనం మీ నాన్న బాగా చూడలేదట. బ్రతకలేను అని కారుణ్య మరణం కావాలని కాగితాలు అప్లై చేస్తాడట.
1: అవన్నీ జరిగే పని కాదు గాని, అతన్ని స్వేచ్ఛగా వదిలేద్దాం, ఏమనకు.
0: అవునులేండి, ఆయన కొన్ని స్వేచ్ఛ లేకుండా చేసేది నేనే కదా
1: అని నేను అన్నానా?
0: అర్థం అదే కదండి.
1: చూడు పంకజం, శృతి మించితే ఇష్టం కూడా పైచ్యంలో ఉంటది.
0: అబ్బో,
1: మన ఇష్టాలు ఎదుటివారిని మెప్పించేలా ఉండాలి తప్ప నొప్పించేలా ఉండకూడదు.
0: అనండి అనండి, మీరు నన్ను ఎప్పుడు నమ్మారు కనుక మీకు ఎప్పుడు మీ అమ్మ, మీ నాన్న, మీ చెల్లి, మీ తమ్ముడు వీలుంటే చాలు. నేను నా కొడుకు ఏమైపోయినా పర్వాలేదండి.
2: అమ్మా అమ్మా, కోడల పిల్ల ఆయాసం ఎక్కువగా ఉంది, కొంచెం హోంవర్క్ వేసి ఇవ్వమ్మా.
0: ఏ కాలకోటి విషయం ఇవ్వద్దు, మగడి కంటే ఎక్కువ సేవలు చేయవలసి వస్తుంది నీకు.
2: అదేమిటమ్మా, మీ నాన్ననైతే ఇలాగే కొసరుకుంటావా తల్లి?
0: మా నాన్నకి గతి పట్టదు, ఏ జన్మలో తమరు చేసిన పాపాలకి ఈ జన్మలో కర్మ అనుభవిస్తున్నారు, నన్ను మీ పని మనిషిగా శాసిస్తున్నారు.
1: అబ్బా పంకజం, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, కొంచెం నోరు సంభాలించుకొని తగ్గి ఉండమని.
0: నేనుండను ఉండను ఉండను, తగ్గేదేలే. ఏది ఏవైనా ఈరోజు తేలిపోవాలి. ఈ వెట్టి చాకిలు చేయలక చేస్తున్నాను. మీ నాన్నను ఏదైనా అనాథాశ్రమంలో పడేసిరా, లేదంటే మీ చేతు ఏదైనా విషం పెట్టి నన్ను బాబుని చంపేయండి. అందరి పేడ విరగడవుతుంది, విరగడవుతుంది.
1: పంకజం పంకజం, నా మాట
0: వినను.
1: మా నాన్నను
0: చూడను.
1: సరే పంకజం, నీ నిర్ణయానికి తలగ్గుతున్నాను, మా నాన్నను తీసుకెళ్లి పడేసి వస్తానులే.
2: ఎక్కడికి రా తీసుకెళ్తానంటున్నావు? డాక్టర్ దగ్గరికేనా? అమ్మా కోడలు పిల్ల,
0: ఏంటి
2: పిల్లాడు? జాగ్రత్త, కొన్ని రోజులు అక్కడే ఉండాల్సి వస్తే ఆ ఆసుపత్రిలోనే అడ్మిట్ అవుతానమ్మా.
0: మంచిది, వెళ్ళరండి.
2: ఏంట్రా ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు? ఇది శ్మశానం కదా. ఓహో, ఇక్కడ మీ అమ్మ సమాధికి దండం పెట్టుకుని వెళ్దామా?
1: కాదు నాన్న, శాశ్వతంగా ఇక్కడే ఉంటామని తీసుకొచ్చాను.
2: ఏంటి ఈ శ్మశానంలోనా?
1: అవునన్న, కైలాస ఈశ్వరుడే కాపలాగా ఉంటాడు. నువ్వు ఒక లెక్క ఇక్కడ.
2: అరే నేను చేసిన తప్పేంట్రా, నేను చేసిన తప్పేంట్రా?
1: ఏమో నా భార్యకి నువ్వు నచ్చలేదు, నీకు సేవలు చెయ్యదట, అవసరమైతే నన్ను వదిలేస్తుందట, తట్టుకోలేక నిన్ను పట్టుకో.

0: అని ఎక్కడికి నెట్టుకొచ్చాను.
1: నా శవాన్ని నాలుగు భుజాలు మూసే పని లేకుండా ఇక్కడికి తీసుకొచ్చి పడేసావా నానా? ఇది తప్పురా పెద్దడా, ఇది తప్పురా.
0: తప్పొప్పుల గురించి వాదించే అర్హత నీకు లేదు నాన్న.
1: నాకు నాకు లేదా?
0: అవును, నా భార్య నీకు వెట్టి చాకరి చేయలేకపోతుంది. వాళ్ళందరికీ నిన్ను ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్పిస్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ రోజు నీకు తిండి నీడా దొరుకుతుంది. వస్తా, ఇక్కడైతే నీకు బాధలు బంధాలు ఉండవు.
1: అరే అరే, ఇక్కడే ఉంటానా, ఇక్కడే ఉంటానులే. ప్రతి జీవి కూడా జీవన మజిలీగా ఇక్కడ చేరుకోవలసిందే. అరే అరే అరే అరే పెద్దోడా, హెల్మెట్ మర్చిపోయావురా. నువ్వు సుఖంగా ఉంటే నా మనవడు కోడలు సుఖంగా ఉంటారురా. ఇదిగో ఈ హెల్మెట్ మర్చిపోయావు, పట్టుకొని వెళ్ళరా.
0: అక్కర్లేదు అక్కర్లేదు, ఈ హెల్మెట్ సెంటిమెంట్తో నా భార్యకి ఇచ్చిన కమిట్మెంట్ మారదు. ఎక్కువ ఎండ కాస్తే నెత్తికి తగిలించుకో. వస్తా.
1: ప్రభావతి, వస్తే ప్రభావతి, నువ్వు ఎంత అదృష్టవంతురాలివే. నాకంటే ముందు పోటీ పడి ఈ కర్మభూమిలో స్థానం సంపాదించుకున్నావు. ఇగో ఈ చేతులతో అల్లారబుద్ధిగా పెంచుకున్న నా పెద్ద కొడుకు, నా పెద్ద కొడుకు నాకు చాలా పెద్ద బహుమతి ఇచ్చాడే. ఈ శ్మశానంలో బతకమని బాట చూపించాడే ప్రభావతి. నీవు పోయిన వెంటనే వీళ్ళని కూడా నేను పెంచలేనని, వీళ్ళని కూడా ఏ రోడ్డు మీద కొన్ని నెట్టేస్తే ఇప్పుడు ఈ శ్మశానంలో కాటకాపరి పోస్టు నాకు రాకుండా ఉండేదేమో ప్రభావతి. పోలే, ఇప్పుడైనా నీ సమాధి దగ్గర రోజు నా కన్నీటి నీరాజనం ఇచ్చుకోవడానికి వచ్చాననుకుంటానులే. లేవి, ఒక్కసారి నా కళ్ళల్లో పొంగి వస్తున్న కన్నీళ్లు నీ పవిటి కొంగుతో తుడిచి నన్ను వాదార్చే ప్రభావతి. నేను చేసిన మేలుకి కొడుకు ఎక్కించిన అందలం ఈ శ్మశానం.
2: అమ్మయ్యా వచ్చేసారా? ఏమండి, అన్నీ చక్కగా జరిగాయా?
0: అన్నీ జరిగాయి, కానీ నువ్వేంటి డేలాగా ఉన్నావు? నీకు అడ్డు వచ్చిన నాన్నను దూరంగా వదిలేసి వచ్చేసాను కదా, చెప్పు ఏమైంది?
2: ఏమీ లేదండి, డబ్బును పొదుపు చేయాలనే ఆశతో ఈ ఊరు జనాల దగ్గర పప్పుల చీటి స్కీమ్ అని అందరి దగ్గర వసూలు చేసి మన ప్రక్కూరులో ఉన్న అతని దగ్గర కట్టించారు కదా. ఇప్పుడు అతను మా కళ్ళలో కారం చల్లి పరారైపోయాడండి.
0: మరి ఆ డబ్బులు
2: మనమే కట్టాలండి. ఏమండి, నా నగలన్నీ అమ్ముకుండండి, వాళ్ళకి ఇచ్చేద్దాం.
0: పంకజం, నువ్వే కాదు, నేను కూడా తప్పు చేశాను.
2: ఏమండి?
0: ఇంట్లో నా తండ్రికి, నీకు, నా బిడ్డకు సరైన తిండి పెట్టకుండా మా ఆఫీసులో 110 రూపాయల వడ్డీకి డబ్బు అప్పుగా ఇచ్చాను. అంతేకాకుండా క్రికెట్ బెట్టింగ్లని తోటి ఉద్యోగులతో బెట్టింగ్లు కాశాను. ఇప్పుడు అవన్నీ నా తలకు చుట్టుకొని మనం ఉంటున్న ఇల్లును వాళ్ళు స్వాధీనం చేసుకోబోతున్నారే.
2: దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలండి?
3: ఇంట్లో కూర్చొని టైంకి భోంచేయాలి.
2: బాబాయ్ గారు,
3: ఏడి మా ఫ్రెండ్ గణపతి గారు కనబట్టలేదేంటి?
2: ఉన్నారు, అది అది అది అది ఉన్నారు బాబాయ్, ఉన్నారు. వేడిగా కాఫీ పెట్టి ఉంచాను, తీసుకొని తాగండి.
3: కాఫీ సువాసనలు కుమ్మరిస్తున్నాయి. ఇంట్లో పాలున్నాయమ్మా?
2: ఉన్నాయి బాబాయ్ గారు, ఉన్నాయి. గతంలో పాలు లేవని అన్నానని సెటైల్ వేస్తున్నారా బాబాయ్?
0: మూర్తి మామయ్య ఈ మధ్య చిక్కిపోయారే.
3: లేదురా, లేదు, లావెక్కిపోయాను. ఇల్లు తిరిగి వాళ్ళ సమస్యలు తీర్చి వాళ్ళు పెట్టింది తిని బాగా లావెక్కిపోయాను. మా వీధిలో అమ్మలక్కలు అందరూ చెప్పుకుంటుంటే విన్నాను, ఏదో పప్పులు చీటీలు కడితే వాడేదో ఎగ్గొట్టేస్తే మొత్తం భారం పంకజానికి అంటుకుందని. నిజమేనా?
2: అది
0: అవును మామయ్య, నిలబడి నీళ్లు తాగితే బాగాలేవని పరిగెత్తి పాలు తాగింది పంకజం. ఉన్న తల పోయి గుండు మిగిలింది.
3: అది సరే, నువ్వు కూడా మింగ మెతుకులు లేవు, మేసానికి సంపెంగ నూనె రాయించుకున్నావంటి కదా.
0: అవును మావయ్య, అన్నీ పోయి అణిగిమణిగి ఉన్నాం. రేపు మాపో ఈ ఇల్లు కూడా లాక్కుంటున్నారు.
3: అలాగా? అవును,

0: నీకు విషయం చెప్పడం మర్చాను. మన ఊరి శ్మశానంలో ఎవరో కొత్త కాటి కాబరి వచ్చాడట, చాలా బాగా సేవలు చేస్తున్నాడట, నీకు తెలిసిందా?
1: తెలిసింది మామయ్య.
0: తెలిసిందా? ఎలా ఎలా, ఈ మధ్య శ్మశానానికి వెళ్ళావా?
1: మామయ్య, చచ్చిన పావుని ఇంకా చంపకండి మామయ్య. నా భార్య మాటలు విని తండ్రిని శ్మశానంలో వదిలి వచ్చిన దుర్మార్గుణ్ణి, దాని కర్మ ఫలితమే నేను అనుభవిస్తున్న పేదరికం.
0: నువ్వేం బాధపడకు, నీ కొడుకు కోసం దాచిపెట్టమని 20 లక్షల రూపాయలు నా దగ్గర దాచాడు. ఆ డబ్బును ఖర్చు పెట్టి ఇల్లు విడిపించమన్నాడు. ఇదిగో ఇంటి పేపర్లు ఉందా
2: బాబాయ్ గారు? తప్పంతా నాదేనండి, తప్పంతా నాదే. తండ్రి లాంటి మావయ్య గారిని తోలన్నాడాను. అయ్యో అయ్యో అయ్యో. రండి బాబాయ్ గారు, మీరు చెప్తే ఆయన ఇంటికి వచ్చేస్తారు. శ్మశానం దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకొచ్చేద్దాం. ఏమండి, పదండి, మీ నాన్నగారిని తీసుకొచ్చేద్దాం. పదండి పదండి.
0: రే, ఏ కొడుకు ఏ చరిత్రలో ఏ సిరాతోనూ రాయలేని రాతలు నీ తండ్రి జీవిత పేజీల్లో రాసావురా. కన్న తండ్రిని శ్మశానంలో కాటి కాపరిగా వదిలేసి వస్తావురా. రే, నీకు సిగ్గులేదు? నిజానికి నువ్వు నా మిత్రుడు గణపతి కడుపున పుట్టలేదురా.
1: నిజమా?
0: కాలు జారిన నీ తల్లి నెలలు నిండిన తర్వాత నీకు జన్మనిచ్చి ఎవరూ చూడని చెత్త కుప్పలో పోసిపోయిందిరా. తినడానికి లేకుండా బతికే రోజుల్లో నిన్ను పెంచి పెద్ద చేశారు. తన పొత్తిళ్ళలో ఆడుకున్న నువ్వు తన్ని తరిమేశో. చెత్త కుప్పలో దొరికిన చెత్త నా కొడక. రే, ఆ తర్వాతరా, ఆ తర్వాత నీకు చెల్లెలు తమ్ముడిని తోడుగా కని కలిపి పెంచుకొచ్చాడురా నా మిత్రుడు గణపతి. చూడు మన్మధరావు, మనల్ని కసురుకున్న వాళ్ళ దగ్గర ఓర్పుగా ఉంటూ మనల్ని ప్రేమించే వాళ్ళను కసురుకుంటున్నావు. బతకడానికి చేసే పోరాటంలో మనల్ని భరించే వాళ్ళని బాధ పెడుతున్నావు. పదండి, శ్మశానానికి వెళ్ళి గణపతిని తీసుకొద్దాం. రండి.
1: అలాగే మావయ్య. అలాగే.
2: అలాగే బాబాయ్ గారు. అలాగే.
0: రే రే గణపతి.
1: రానాన్న, ఇంటికి పోదాం, మన ఇంటికి పోదాం.
3: ఇల్లు, మన ఇల్లు ఎక్కడుందిరా, ఎక్కడుందిరా? ఏనాడైతే ఇక్కడికున్న జీవన మజిలీ కోసం తీసుకొచ్చావో, ఇదే నా ఇల్లు అయింది. మీరంతా ఇక్కడికి, ఈ శ్మశానానికి రావాల్సి ఉంటుందిరా. ఇక్కడ చివరి శ్వాస తీసుకొని ఏంరా? ఒరే ఒరే మూర్తి, నా దుఃఖం తీరా ఏడవాలనుందిరా. మేఘం బరువుని మోయలేనప్పుడు వర్షంలా కురుస్తుంది, మనసు మన బాధను మోయలేనప్పుడు కన్నీరులా జారుతుందిరా.
0: ఒరే మన్మధరావు, మీ నాన్న చెప్పింది నిజమేరా. ఎప్పటికైనా మనం అందరం ఇక్కడకు, ఈ కరంభూమికి రావాలే గాని మీ నాన్న మళ్ళీ మన ఇంటిలో అడుగు పెట్టడరా. అదేరా, అదే వాడికి జీవన మజిలి.
4: మీరింతవరకు జీవన మజిలి నాటిక విన్నారు. రచన శ్రీ బొడ్డేటి జగన్నాథరావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీ కె రమేష్ బాబు. ఇందులోని పాత్రలు పాత్రధారులు: రామచంద్రమూర్తి, శ్రీ కె శేషగిరిరావు, మన్మధరావు, శ్రీ దుద్దుపూడి త్రినాథరావు, పంకజం శ్రీమతి డి జయలక్ష్మి, గణపతి శ్రీ బొడ్డేటి జగన్నాథరావు, మురళి శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, వనజ శ్రీమతి ఎస్ మాధవి కల్పన. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
5: ఉదయ సమీరాల కార్యక్రమంలో పుష్పాంజలి. కేజేఎస్ దాస్ బృందం. అయ్యప్ప స్వామి జన్మరహస్యం చిత్రం నుండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:59:39 కావస్తోంది. మరికొద్ది క్షణాలలో సమాచార్ ప్రభాత్ హిందీ వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలీజ్.

0: ఆకాశవాణి శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కెఎన్ రామకృష్ణ.
1: ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, రహదారుల అభివృద్ధిలో ఫలించిన మంత్రి అచ్చెన్నాయుడు చొరవ, ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్షలు, చెంచు తెగకు సున్నా వడ్డీతో లింకేజ్ రుణం చెక్కును అందజేసిన కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తదితర అంశాలతో కూడిన ఆగస్టు నెల శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎస్పీ కెవీ మహేశ్వర్రెడ్డితో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను సన్మానించారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వివిధ శాఖల ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు ప్రసంగిస్తూ, జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ రంగం ద్వారా యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ డిఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు ఆర్థిక సాయం అందించి మహిళా సాధికారతకు బాటలు వేస్తున్నామని అన్నారు. అందరి సహకారంతో జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన నీట్ పీజీ 2026 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 697 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో 682 మంది పరీక్షకు హాజరు కాగా 15 మంది గైర్హాజరయ్యారు. 97.85% హాజరు నమోదైనట్లు అధికారులు తెలిపారు. శ్రీకాకుళం డివిజన్ ఆర్డీఓ సాయి ప్రత్యూష పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. కోటబొమ్మాలి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొత్తమ్మ అమ్మవారి ఆలయ సమగ్ర అభివృద్ది పనులకు 4.52 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుల ప్రత్యేక కృషితో దేవాదాయ శాఖ నుంచి నిధులు విడుదలైనట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఆలయ ప్రాకార మండపం నిర్మాణం, మరమ్మతులు, ఇతర అభివృద్ది పనుల కోసం మొత్తం 5 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించారు. ఇందులో స్థానిక మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ కింద 48 లక్షలు డిపాజిట్ చేయగా దేవాదాయ శాఖ సాధారణ ప్రయోజన నిధి కమిటీ మిగిలిన 4.52 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలనానుమతులు జారీ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. గిరిజనుల అభ్యున్నతికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో చెంచు తెగకు చెందిన జిల్లా సంఘం ఉన్నతి సభ్యులకు సున్నా వడ్డీ బ్యాంకు లింకేజ్ రుణం చెక్కును అందించారు. చెంచు వృత్తిని కొనసాగించడంతో పాటు సంప్రదాయ వస్త్రాల కొనుగోలు, ఇతర అవసరాలకు ఈ మొత్తాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో ఇటీవల చేపట్టిన వివిధ అభివృద్ది కార్యక్రమాలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత, సీఎస్ఆర్ నిధులతో కొనసాగుతున్న ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో కేంద్ర మంత్రి సమీక్షించారు. ఆయా పనుల పురోగతిని తెలుసుకుని అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. యువత సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని పరిశోధనల వైపు అడుగులు వేయాలని ఒడిషా గవర్నర్ కంభంపాటి హరిబాబు పిలుపునిచ్చారు. టెక్కలి సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల 10వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. యువత నైపుణ్యాలను పెంపొందించుకుని ఆత్మనిర్భర్ భారత్ సాధనకు కృషి చేయాలని సూచించారు. అనంతరం పలువురు విద్యార్థులకు బంగారు పతకాలు, పట్టాలను ప్రదానం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో మౌలిక వసతులు, రవాణా సౌకర్యాల మెరుగుదలకు రాష్ట వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. టెక్కలి, నరసన్నపేటతో పాటు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో దెబ్బతిన్న కీలక రహదారుల పునర్నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. మొత్తం 5.70 కోట్ల వ్యయంతో 33.20 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ది పనులు చేపట్టేందుకు రాష్ట ప్రభుత్వం ముందస్తు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో రహదారులు మరింత మెరుగుపడనున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, మండల స్థాయి కార్యాలయాల్లో గ్రీవెన్స్ కేంద్రాల వద్ద ప్రజాభిప్రాయ సేకరణ కోసం క్యూఆర్ కోడ్ను తప్పనిసరిగా ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సూచించారు. మీరింతవరకు శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కెఎన్ రామకృష్ణ, ఆకాశవాణి ప్రతినిధి, శ్రీకాకుళం జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ.

0: కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీత కార్యక్రమం. జాన్ బి హిగ్గిన్స్ గానం, వి త్యాగరాజన్ గారు వయలిన్, గురువాయూర్ దొరయ్య గారు మృదంగం, వి నాగరాజన్ గారు కంజీర. కార్యక్రమంలో ముందుగా గోవర్ధన గిరిధర దర్బారీ కన్నడ రాగం, నారాయణ తీర్థ తరంగం.

గరి గరి గమ గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి గరి

0: జాన్ బి హిగ్గిన్స్ గారి గానం విన్నారు. వి త్యాగరాజన్ గారు వయలిన్ గురు, ఆయుర్దొరై గారు మృదంగం, ఈ నాగరాజన్ గారు కంచిర. కర్ణాటక సంగీత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల బల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు. డయల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 2727288 కోడ్ 0891. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: శుభోదయం అండి. ఏ సినిమా?
1: అదండి, భార్య బిడ్డల మూవీలో అండి, చక్కనయ్య సందమామ అన్న పాట కావాలి సార్.
0: మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నాకు బలపాలెం నుంచి మాట్లాడుతున్నాను, కాకినాడ దగ్గర ఉంది సార్.
0: మీ పేరు?
1: నూకెళ్ళ కొండబాబు అండి నా పేరు.

0: హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి. ఏ
1: సార్,
0: సినిమా?
1: కాపురం సినిమా నుంచి అటుపోయినప్పుడు ఇటు నువ్వు పాట కావాలి సార్.
0: ఏమిటండి సినిమా?
1: ఇంత కాపురం సుజాత నుంచి ప్రకాశరావు.
0: ప్రకాశ్రావు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సుజాత రావు నుంచి అండి ప్రకాశరావు.
0: వింత కాపురం.
1: అవునండి, అటు పారపోయి నువ్వు.
0: కానీ రెండూ లేవు. ఇంకేదైనా కోరుకోండి పాట.
1: అయితే బాలరాజు గారి సినిమా నుంచి అడిగానని అనుకోవద్దు, పాట ఇవ్వండి సార్.
0: బాలరాజు కథ.
1: అవునండి,
0: సరేనండి,
1: అడిగానని అనుకోవద్దు, పాట కావాలి సార్.
0: అబ్బే తప్పకుండా ఇస్తా.
1: థ్యాంక్ యూ సార్.

0: हेलो हेलो नमस्कार
1: నమస్కారం సార్.
0: అండి, మీ పేరు?
1: నా పేరు గన్నం పెంటారావుని.
0: ఎక్కడి నుంచి?
1: మల్లకోట చిన్నపిల్లి.
0: చెప్పండి, ఈ సినిమా ఏ పాట?
1: బొబ్బుల్ పులి సార్.

0: హలో, ఫోన్ ఇన్ లైవ్. హలో,
1: నమస్కారం సార్.
0: నమస్కారం అండి, చెప్పండి.
1: నా పేరు కాకి అప్పారో, సింగరాపేట తుమ్మలపల్లి వారి. మాకు దత్తపుత్రుడి చిత్రం నుంచి
2: పిల్లో జాగ్రత్త వాళ్ళు కాస్త జాగ్రత్త పిల్లో జాగ్రత్త వాళ్ళు కాస్త జాగ్రత్త మళ్ళీ మళ్ళీ పేరు

0: లెక్కింపుకి వచ్చావు?
1: నేను చూసుకోదావనా?
0: ఎంత బాగున్నానా?
1: అయ్యో చెప్పాలా, హనుమంతుడు తమ్ముడు.
0: అడ్డదిద్దం మాటలంటే హద్దు పట్టు, మీరు చూస్తే గడ్డి మోపులా నిల్లే. కట్టేస్తా మోసేస్తా పిల్లోయ్, జాగ్రత్త వాళ్ళు కాస్త జాగ్రత్త.

0: हेलो हेलो हेलो
1: హలో, నమస్తే సార్. శర్మ గారు,
0: నమస్కారం అండి. ఏ సినిమా?
1: మాకు బావామరుదల సినిమాని ఘంటసాల గారు పాడారండి, ముక్కోడు దేవతలు ఒక్కటైనారు, ఆ పాట వినిపించండి సార్.
0: బావా మరదళ్ళు సినిమా నుండి.
1: అవునండి, ఘంటసాల గారు పాడింది.
0: మీ పేరు?
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అరకాపల్లి గవలపాలి నుంచి మాట్లాడుతానండి.
0: సరేనండి.
1: థ్యాంక్ యూ సార్.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరు పుల్లన్న సార్, సనప గ్రామము అనంతపూర్ జిల్లా సార్. బాగున్నారా సార్?
0: బాగున్నామండి, చెప్పండి.
1: దానవీర శూరకర్ణ చిత్రంలో తెలుపనులే ప్రియరసిక అనే పాట సార్.
0: దానవీర శూరకర్ణ.
1: అవును సార్.
0: సరే.
1: నమస్తే సార్, కృతజ్ఞత వందనాలు.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: హలో.
5: హలో, నమస్తే అండి.
4: నమస్కారం. నమస్కారం. మీ పేరు?
5: సత్యవాడ రఘునాథమ్మ అండి. ఓహో మోహన్ అరే పాట వేరా.
4: శ్రీకృష్ణ తులాభారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: చిన్నవాళ్ళ సార్ అండి.
4: సరే వినండి.

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం.
1: విజయనగరానికి వెంకటేశ్వరరావు మాట్లాడుతున్నానండి. సీతారాము సినిమా నుంచి పలికినది పలికినా

0: హలో,
1: హలో,
0: నమస్కారం, చెప్పండి.
1: కోనసీమ జిల్లా సీట్ కింద నుంచి మాట్లాడండి.
0: మీ పేరు?
1: నా పేరు గాలిజోత సత్యనారాయణ. నాకు షావుకార్ చిత్రంలో హరికథ కావాలి సార్.
0: షావుకార్ చిత్రం నుండి హరికథ.
1: ఓకే,

శబాష్. దాతలున్న చోట ఫినాసుల కరువా. శివి చక్రవర్తి లాంటి దాత ఉన్న సుశీనరంలోనే నవకోటి నారాయణ శెట్టి నిలుపుతుండేవాడు. ఆయన

ఎంత సంపాదించినా ఆయన ఆచి తీరక సత్యనారాయణ వ్రతం చేసి ఇంకా గణిద్దామనే సంకల్పంతో కొబ్బరికాయ కోసం ఊరెంట బయలుదేరి దీనికి కూడా డబ్బు ఖర్చు పెట్టను ప్రాణం ఒప్పక అనా చెప్పిన తోట ముక్కానీకి, ముక్కానీ చెబితే అర్ధనాకు, అర్ధన అంటే కానీకి గీచి గీచి బేరం చేస్తూ చివరకు చెట్టునైతే ఊరికే కోసుకోవచ్చు కదా అని దుర్బుద్ధి పుట్టి ఆత్రంగా కాయలు కోయిపోయి కాలుదారి చేతులతో మత్త గట్టిగా పట్టుకుని వ్రేలాడుతూ దిగే ఉపాయం కానక ప్రాణాలు కడబట్టి చేతులు పట్టు తప్పుతున్న సమయంలో ఆ పద్బాంధవుడలా ఏనుగుకు నీరు పెట్టడానికి వస్తున్నారు.

మావతి డబ్బు కాసిపడి ఏనుగును తోలుకుని చెట్టు క్రిందకు పోయి చెట్టి గారి కాళ్ళు పట్టుకుని దించబోతుండగా ఏరు కాస్త నీరు త్రాగబోయింది. జాయ శ్రీమద్రమారు మావటి చెట్టి గారి కాళ్ళు పుచ్చుకుని వేలాడుతూ, బాబు నా ఏరుగురు మీకు ఇస్తాను, మీరు మాత్రం మత్త గట్టిగా గుచ్చుకుండని ప్రతిమానుతున్న సమయంలో ఒక సాహిని అంటే గుర్రపు రౌతు ఆ దారిని రావడం చూసి

0: సాహిని ఏనుగు కాసించి మావటి వారి కాళ్ళు పట్టుకుని దించబోవా. ఆ గుర్రం కూడా ఏనుగు మార్గమే పట్టగా గుర్రపురవుతో సహా ముగ్గురు కట్టకట్టుకుని జాయ్ శ్రీమద్రమా. మళ్ళీ కథకు వద్దాం. శిబి చక్రవర్తి కీర్తి భూలోకం అంతటే కాదు స్వర్గలోకం దాకా వ్యాపించింది.
1: సురలాతని ఘన కీర్తిని వినిమతి అబ్బురమ్ము పడినారు. సురలాతని ఘన కీర్తిని

0: ఏమిట్రా ఇది? నిన్న నీకు చెప్పలేదు ఇలాంటివి నా దగ్గరికి తీసుకురావద్దని.
1: ఏందో ధరా, వాళ్ళు తిండి లేక చస్తుంటారు.
0: వాళ్ళు తిండి లేక చూస్తుంటే నేనేం చేసేదిరా? ఇంకెవరి దగ్గరికి నా బొమ్మను
1: ఆడపోవటానికి భయపడి చస్తుండదు. నా మాటనే దక్కించండి.

పాటల పల్లకి, ఫోనిన్ లైవ్, సినిమా పాటల కార్యక్రమం తిరిగి 10:16 శ్రోతలు అప్పుడు కూడా చేయవలసిన ఫోన్ నంబర్లు 2727244 2727288 కోడ్ 0891

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలుగా వస్తోంది. ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్రం నుండి రిలీజ్.

ఎన్టీఆర్ జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పెద్ద పరిశ్రమలు పారిశ్రామికీకరణకు ప్రత్యేకలుగా నిలుస్తుంటే, చిన్న పరిశ్రమలు మాత్రం గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల వరకు ఆర్థిక కార్యకలాపాలకు ఉత్తమిస్తూ కోట్లాది కుటుంబాలకు జీవనోపాధిని అందిస్తున్నాయి. ముఖ్యంగా యువత, మహిళలు, శ్రామిక వర్గాలు, బలహీన వర్గాలకు స్వయం ఉపాధి, ఉపాధి కల్పనలో ఎంఎస్ఎంఈలు ప్రధాన ఆధారంగా మారుతున్నాయి. ఒక చిన్న ఆలోచనను వ్యాపారంగా మార్చి తాను ఉపాధి పొందడంతో పాటు మరో 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడానికి ఎంఎస్ఎంఈ రంగం ఎన్నో అవకాశాలను అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం వ్యాపారాల్లో దాదాపు 90% వరకు చిన్న, మధ్య

0: తరహా సంస్థలే ఉంటాయని, ప్రపంచ ఉపాధిలో 60-70% వరకు ఈ రంగం వాటా కలిగి ఉందని అంచనాలు సూచిస్తున్నాయి. ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి జీడీపీలోనూ ఎంఎస్ఎంఈల పాత్ర సుమారు 50% వరకు ఉంది. దీంతో ఈ రంగాన్ని కేవలం చిన్న పరిశ్రమల సమూహంగా కాకుండా సమ్మిళిత ఆర్థిక వృద్ధికి, సమాన అవకాశాలకు, స్థిరమైన జీవనోపాధులకు పునాదిగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఎంఈ రంగాన్ని మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో తయారీ రంగాన్ని బలోపేతం చేసి స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచేందుకు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలనే ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గం అభివృద్ది దిశగా ముందుకు సాగాలనే లక్ష్యంతో ప్రత్యేక ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందుతోంది. స్థానికంగా అందుబాటులో ఉన్న ముడి పదార్థాలు, మానవ వనరులు, మార్కెట్ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేలా ఈ పార్కులను అభివృద్ది చేయనున్నారు. ఇలాంటి పార్కుల ద్వారా పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఒకే చోట అందుబాటులోకి రావడంతో కొత్తగా పరిశ్రమలు ప్రారంభించాలనుకునే వారికి అనేక ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది. భూమి, విద్యుత్, రహదారులు, నీరు, పారిశ్రామిక అనుమతులు, మార్కెటింగ్, రుణాలు, సాంకేతిక సహకారం వంటి అంశాల్లో సమన్వయంతో సహకారం అందించగలిగితే స్థానిక పారిశ్రామిక వాతావరణం మరింత బలపడుతుంది. ముఖ్యంగా విజయవాడతో పాటు జిల్లాలోని పట్టణ ప్రాంతాలకే పరిశ్రమలు పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ చిన్న పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో గ్రామీణ యువతకు స్థానికంగానే ఉపాధి లభించడంతో పాటు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి తగ్గుతుంది. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తోంది. ముఖ్యంగా యువత, మహిళల్లో పారిశ్రామిక ఆలోచన విధానాన్ని పెంపొందించేందుకు శిక్షణ, రుణాలు, రాయితీలు, సాంకేతిక సహకారం, మార్కెట్ అనుసంధానం వంటి అంశాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. పారిశ్రామిక యూనిట్ను ప్రారంభించాలనే ఆలోచన ఉన్నా ఎక్కడ ప్రారంభించాలి, ఏ అనుమతులు తీసుకోవాలి, ఎంత పెట్టుబడి అవసరం, బ్యాంకు రుణం ఎలా పొందాలి, ప్రభుత్వ రాయితీలేవి, ఉత్పత్తులను మార్కెట్లోకి ఎలా తీసుకువెళ్లాలి అనే సందేహాలు చాలామంది ఔత్సాహికుల్లో ఉంటాయి. ఈ అంశాలపై సమగ్ర అవగాహన కల్పించేందుకు ఎంఎస్ఎంఈ ఉత్సవాలు, అవగాహన కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే ఔత్సాహికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు పథకాలు ఉపయోగపడుతున్నాయి. ప్రధానంగా ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, పీఎం ఈజీపీ, ముద్ర, పీఎం విశ్వకర్మ, ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలు వంటి పథకాల ద్వారా రుణాలు, రాయితీలు, శిక్షణ, సాంకేతిక సహకారం వంటి ప్రయోజనాలు పొందే అవకాశముంది. పథకాలు ఉన్నా వాటిపై సరియైన అవగాహన లేకపోవడం వల్ల అనేక మంది అర్హులు వాటిని వినియోగించుకోలేకపోతున్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల వరకు అవగాహన కార్యక్రమాలను విస్తరించి, దరఖాస్తు ప్రక్రియ నుంచి రుణం పొందే వరకు, యూనిట్ స్థాపన నుంచి మార్కెటింగ్ వరకు అవసరమైన సహకారం అందించాల్సిన అవసరముంది. మహిళా సంఘాలను కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం ద్వారా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మరింత పెరిగే అవకాశముంది. చిన్న ఆహార ఉత్పత్తుల యూనిట్లు, హస్తకళలు, టైలరింగ్, ఆహార శుద్ధి, ప్యాకేజింగ్, సేవారంగం వంటి అనేక రంగాల్లో మహిళలు వ్యాపారాలను ప్రారంభించి ఆర్థికంగా స్వావలంబన సాధించవచ్చు. పారిశ్రామిక ప్రపంచంలో కేవలం పెట్టుబడి ఉంటే సరిపోదు. కొత్త ఆలోచన, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ అవసరాలపై అవగాహన, డిజిటల్ నైపుణ్యాలు కూడా అవసరం. ఈ నేపథ్యంలో యువ ఆవిష్కర్తలు, స్టార్టప్లకు సరియైన మార్గదర్శకత్వం అందించేందుకు ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. యువ ఆవిష్కర్తల సృజనాత్మకతను, పారిశ్రామికవేత్తల ఆచరణాత్మక అనుభవాన్ని ఒకేచోట చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ తెలిపారు. స్థానిక ప్రతిభను ప్రోత్సహించడంలో, స్వయం ఉపాధిని, పారిశ్రామిక అభివృద్దిని పెంపొందించడంలో ఎంఎస్ఎంఈ పార్కులు ప్రధాన పాత్ర పోషిస్తాయని, వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
1: ఎన్టీఆర్ జిల్లాలో ఎంఎస్ఎంఈ ప్రమోషన్లో భాగంగా, అలాగే ఇన్నోవేషన్స్, స్టార్టప్స్ ప్రమోషన్లో భాగంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ది స్పోక్ విజయవాడలో పెట్టడం జరిగింది. ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ చాలా దిగ్విజయంగా కార్యాచరణ నిర్వహిస్తూ ఉంది. దీంట్లో ముఖ్యంగా మన జిల్లాలో ఉన్న యూత్స్, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్, అది బోర్డు అర్బన్ అండ్ రూరల్ ఏరియాలో ఎవరైతే ఒక బిజినెస్ చేస్తున్నారు, ఎంఎస్ఎంఈలో ఆల్రెడీ ఉన్నారు లేదా ఉండాలనుకుంటున్నారు, స్టార్టప్ ఐడియాస్ ఉన్నాయి, వాళ్ళందరికీ ఇక్కడ హ్యాండ్ హోల్డింగ్ చేసి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, రిక్వైర్డ్ మార్కెట్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ చాలా చక్కగా వాళ్ళని మార్కెట్కి ఇంట్రొడ్యూస్ చేయడానికి మంచి మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి వారం బుధవారం ఇక్కడ ఎంటర్ప్రెనర్స్ ఎంగేజ్మెంట్ కార్యక్రమం చేసి వాళ్ళకి డిజిటల్ హ్యాండ్ హోల్డింగు అలాగే మార్కెట్ లింకేజు

0: ఈవెన్ ఆ టెక్నాలజీ ఇన్పుట్స్ ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి గైడెన్స్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా జిల్లా వరకు వస్తే 7 కాన్స్టిట్యున్సీలో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఇప్పుడు అవన్నీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఆ పార్క్ ద్వారా దాదాపు ఏం లేదన్నా కూడా 15,000 నుంచి 20,000 మంది ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ఎక్స్టాబ్లిష్ చేయబోతున్నాము. దీంతోపాటు ఒక 50,000 నుంచి 60,000 మంది వరకు అదనంగా జాబ్స్ వస్తాయి.
1: ప్రస్తుత కాలంలో సొంతంగా వ్యాపారం ప్రారంభించి ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలనే ఆలోచన యువతలో పెరుగుతోంది. అయితే ఆలోచన నుంచి ఆచరణ దశకు చేరుకోవడం, ఉత్పత్తిని అభివృద్ధి చేయడం, మార్కెట్ను గుర్తించడం, పెట్టుబడులు సమీకరించడం వంటి అంశాల్లో స్టార్టప్లకు మార్గదర్శకత్వం అవసరం. ఎంఎస్ఎంఈ ఉత్సవాలు, పారిశ్రామిక అవగాహన కార్యక్రమాలు ఈ అంతరాన్ని తగ్గించడంలో కీలకంగా మారుతున్నాయి. ఒకే వేదికపై ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు, పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు, నిపుణులు, యువ ఆవిష్కర్తలు కలవడం వల్ల వ్యాపార అవకాశాలపై స్పష్టత పెరుగుతోంది. స్టార్టప్లకు మార్గదర్శకత్వం, సాంకేతిక మద్దతు, మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు ఎంఎస్ఎంఈ ఉత్సవాలు, కార్యశాలలను ఏర్పాటు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఏఎన్వి నాంచారావు తెలిపారు.
2: మా జిల్లాలో 25,000 గ్రూపులు, 252,000 మంది ఉమెన్ ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మేము బ్యాంక్ లింకేజ్ కింద 928 కోట్లు మా ఉమెన్కి ఫైనాన్స్ చేస్తున్నాం. ఇది కాకుండా శ్రీనిధిలో 135 కోట్లు ఫైనాన్స్ చేస్తున్నాం. ఉన్నతిలో 9 crores చేస్తున్నాం. ఈ రకంగా చేసిన అమౌంట్లన్నింటినీ కూడా ఉమెన్ ఎంటర్ప్రైనర్గా మార్చడంలో మా కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మాకు ఈ రేజ్ ద్వారా మంచి వర్క్షాపులు కండక్ట్ చేయించడం, ఈ వర్క్షాప్కి ఎవ్రీ వీక్ ఒక కాన్సెప్ట్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు అరకు కాఫీ మీద, ఒకరోజు హనీబీ మీద, ఒకరోజు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అండ్ బాతిక్ ప్రింటింగ్ వీటి మీద మనం కండక్ట్ చేయడం జరిగింది. ఈ వర్క్షాప్కి వచ్చిన ఉమెన్ని మనం గుర్తించి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం.
1: స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా చిన్న పారిశ్రామికవేత్తలకు నేరుగా మద్దతు లభిస్తుంది. స్థానిక ఉత్పత్తులకు మార్కెట్ పెరిగితే ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగితే మరిన్ని ఉద్యోగాలు ఏర్పడతాయి. ఆదాయం పెరగడంతో కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇలా స్థానికంగా ప్రారంభమైన ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా గ్రామీణ, జిల్లా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలకు విస్తరిస్తాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ల ద్వారా అంకుర సంస్థల ఏర్పాటుకు అవకాశాలు లభిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు పొట్లూరి భాస్కర్రావు తెలిపారు. పరిశ్రమల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పారిశ్రామిక అభివృద్ధికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
3: రాష్ట్రం అద్భుతంగా ఇండస్ట్రియల్ మ్యాప్లో స్థానం సంపాదించుకుంటా ఉంది. రోజు రోజుకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ అలాగే స్టార్టప్ ఎకోసిస్టమ్ కానీ అభివృద్ధి అవుతూ ఉంది. ఈవేళ చూస్తే దాదాపు 7-8,000 స్టార్టప్స్ మన రాష్ట్రంలో ఏర్పడడం జరిగింది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రోత్సాహంతో ఇంకా అవి ముందుకెళ్తున్నాయి. దాదాపు డిపిఐఐటి డిపార్ట్మెంటు అప్రూవ్ చేసిన స్టార్టప్సే దాదాపు 4,000 ఉన్నాయి వాళ్ళ రాష్ట్రంలో. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈస్ మీరు కనుక చూస్తే దాదాపు మనకున్న ఇండస్ట్రీస్ మొత్తంలో 90% ఎంఎస్ఎంఈ కేటగిరీ కింద ఉన్నాయి మన రాష్ట్రంలో. ఇది ఎంతో అభివృద్ధి కావాలి. ఇంకా ఈవేళ ఎన్నో యాంకర్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, దానికి అనుబంధంగా యాన్సిలరీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ జరగాలి. మన ప్రోడక్ట్స్ని మన ఎంఎస్ఎంఈని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఇవాళ ఏపీ ఛాంబర్స్ తరఫున మేము కూడా స్టేట్ వైడ్ ఒక కాల్ ఇస్తూ ఉన్నాం. మా మెంబర్స్కే కాక ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, ఇండస్ట్రియలిస్ట్ కానీ, కార్పొరేట్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఇట్లా అన్ని రకాల వర్గాలకి ఈవేళ బై లోకల్ ప్రోడక్ట్స్, వోకల్ ఫర్ లోకల్, బై ఆంధ్ర ప్రోడక్ట్స్.
1: ఎంఎస్ఎంఈ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరగడం కుటుంబ ఆర్థిక పరిస్థితిపై కూడా సానుకూల ప్రభావం చూపుతోంది. మహిళా సంఘాల ద్వారా పొదుపు, రుణాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయి.
4: నమస్తే అండి, నా పేరు వరలక్ష్మి. నేను పేపర్తో బొమ్మలు తయారు చేస్తుంటాను. వేస్ట్ టు వెల్త్ క్రియేషన్ అనేది కాన్సెప్ట్ అండి. సో నా దగ్గర పేపర్ మాత్రమే ఎక్కువ ఉండేదండి. దాంతో నేను ఏం చేయగలను అని ఆలోచిస్తున్న టైంలో, అంటే పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అనేది మనకి ఇక్కడ ఆనవాయితీగా ఉంటుంది. దానికి బదులు నేను నా చేత్తో చేసిన బొమ్మని గిఫ్ట్గా ఇచ్చేదాన్ని. ఆ ప్రాసెస్లోనే ఇది బిజినెస్గా మారింది. తర్వాత నేను డ్వాక్రాలో ఉన్నాను. డ్వాక్రా నుంచి నన్ను ఒకసారి డిఆర్డిఏ ఆఫీస్కి అవి చూపించమని రమ్మని చెప్పారండి. అక్కడ చూపించిన దగ్గర నుంచి నా బిజినెస్ మారిపోయింది. అసలు బిజినెస్ కాదు, ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్ బిజినెస్ అవ్వగలదు అనే నమ్మకం నాకు అప్పుడు వచ్చింది. అక్కడ డిఆర్డీఏ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని సార్ వాళ్ళ ఎగ్జిబిషన్స్లో పెట్టడం ద్వారా నాకు

0: కొత్త కస్టమర్స్ ఎక్కువ మంది బల్క్ ఆర్డర్స్ ఇవ్వడం, అంటే ఒకటి రెండు చేయడం పోయి 50 నుండి 100, 100 నుంచి పైన ఆర్డర్స్ కూడా రిటర్న్ గిఫ్ట్ మోడల్స్ ఆర్డర్ ఇవ్వడం మొదలుపెట్టారు.
1: పిఎంఏజీపీ ముద్ర వంటి పథకాల ద్వారా రుణాలు పొందిన పలువురు లబ్ధిదారులు చిన్న వ్యాపారాలు ప్రారంభించగలిగామని చెబుతున్నారు. తక్కువ వడ్డీతో రుణాలు లభించడం, మహిళా సంఘాల ద్వారా ఆర్థిక సహాయం అందడం తమకు ఎంతో ఉపయోగపడిందని వారు పేర్కొంటున్నారు.
2: హాయ్ అండి, నా పేరు చరిత ముల్పూరి. మేము నేటివ్ టేబుల్ అనేది లాంచ్ చేశామండి. ఇది ప్రీమియం బ్రౌన్ ఎగ్స్ సప్లై చేద్దాము అనే థాట్తో లాంచ్ చేశామండి. మేము లాస్ట్ 45 ఇయర్స్ నుంచి పౌల్ట్రీ ఫార్మింగ్లో ఉన్నాం. నాకు ఒక 12 ఏళ్ళ బాబు ఉన్నాడండి. సో ఆ బాబు స్విమ్మరు. సో వాళ్ళ కోచ్ ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఇంకొంచెం ప్రోటీన్ పెంచితే కానీ, ఇంకొంచెం హెల్తియర్ ఆప్షన్ ఏమైనా ఫుడ్ ఇస్తాం బెటర్ అని చెప్పేవాళ్ళండి. మనకి ఏంటంటే అండి, ఒక వర్కౌట్ అయినాక, స్విమ్ సెషన్ అయినాక, రన్నింగ్ అవనియండి ఏదన్నా, ద బెస్ట్ ఫుడ్ మనం మన పిల్లలకి ఇవ్వగలంది ఏంటంటే ఒక వార్మ్ ఎగ్. విజన్తో మనం ఏంటంటే ఎగ్లో ద బెస్ట్ మన పిల్లలకి ఇవ్వాలి అని ఇది స్టార్ట్ చేశామండి. మేము ఇనిషియల్గా స్టార్ట్ చేసింది మా ఫ్యామిలీ కోసము. సో దీంట్లో ఏంటంటే యాంటీబయోటిక్స్ అనేది మనం యాడ్ చేయము, మందులు అనేది ఉండవు. సో దీస్ ఆర్ యాజ్ క్లోజ్, మన నేచర్కి ఎంత క్లోజ్గా వెళ్ళగలమో అంత క్లోజ్గా వెళ్తామండి. సో మేము ఇది మా ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు కోసం అని మా ఇంట్లో పెట్టుకొని చేసింది, అందరు ఇష్టపడుతున్నారని ఇంకా మార్కెట్లో కూడా తెచ్చామండి.
1: డిజిటల్ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న పరిశ్రమలకు కూడా మార్కెట్ పరిధి విస్తరించే అవకాశముంది. గతంలో ఒక గ్రామం లేదా పట్టణానికి పరిమితమైన ఉత్పత్తులను ఇప్పుడు ఆన్లైన్ వేదికల ద్వారా దేశవ్యాప్తంగా విక్రయించవచ్చు. డిజిటల్ చెల్లింపులు, ఈ కామర్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఆన్లైన్ బ్రాండింగ్ వంటి అంశాలపై అవగాహన పెంచుకుంటే చిన్న వ్యాపారాలు కూడా పెద్ద మార్కెట్ను చేరుకోగలవు. కృత్రిమ మేధ, ఏఐ, ఆటోమేషన్, డిజిటల్ అకౌంటింగ్, డేటా ఆధారిత మార్కెటింగ్ వంటి సాంకేతికతలు కూడా ఎంఎస్ఎంఈల ఉత్పాదకతను పెంచే అవకాశం కల్పిస్తున్నాయి. అదే సమయంలో పర్యావరణహిత సాంకేతికత, గ్రీన్ ఇన్నోవేషన్ అనుసరించడం ద్వారా భవిష్యత్ మార్కెట్లకు అనుగుణంగా పరిశ్రమలను ఏర్పాటు చేయవచ్చునని నిపుణుల విశ్లేషణ. ఎంఎస్ఎంఈలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు సమగ్ర ప్రణాళిక అవసరం. పరిశ్రమలు గ్రామాల్లోనే ఏర్పడితే స్థానిక వనరులకు విలువ పెరుగుతుంది, స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, కోల్డ్ చైన్, నిల్వ, విలువ ఆధారిత ఉత్పత్తులు వంటి పరిశ్రమలకు విస్తృత అవకాశాలు ఏర్పడతాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు పెరగడం వల్ల పట్టణాలపై జనాభా, ఉపాధి, మౌలిక వస్తుల భారం కూడా కొంత తగ్గుతుంది. గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్లాల్సిన అవసరం తగ్గి స్థానికంగానే ఆదాయ అవకాశాలు ఏర్పడతాయి. స్వయం ఉపాధి నుంచి ఉద్యోగ కల్పన వరకు, స్థానిక ఉత్పత్తి నుంచి ఎగుమతుల వరకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నుంచి జాతీయ ఆర్థిక వృద్ధి వరకు ఎంఎస్ఎంఈల పాత్ర విస్తృతమైంది. ఒక ఆలోచనకు పెట్టుబడి, ఒక మహిళకు రుణం, ఒక చిన్న వ్యాపారికి మార్కెట్, ఒక ఆవిష్కర్తకు మార్గదర్శకత్వం లభిస్తే దాని ప్రభావం ఒక కుటుంబానికే పరిమితం కాదు, ఒక గ్రామం, ఒక ప్రాంతం, చివరకు మొత్తం ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన స్వర్ణాంధ్ర ఎట్ ది రేట్ ఆఫ్ 2047 దార్శనికతకు అనుగుణంగా ప్రతి కుటుంబం నుంచి ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలనే లక్ష్యాన్ని ఆచరణలోకి తీసుకురావాలంటే ఎంఎస్ఎంఈ రంగానికి బలమైన పునాది అవసరం. ఆ దిశగా ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఏర్పాటయ్యే ప్రత్యేక ఎంఎస్ఎంఈ పార్కులు యువత ఆకాంక్షలకు వేదికలుగా, మహిళల స్వావలంబనకు అండగా, స్థానిక ఉత్పత్తులకు మార్కెట్గా, కొత్త పరిశ్రమలకు కేంద్రాలుగా మారుతున్నాయి. చిన్న ఆలోచనకు సరియైన ప్రోత్సాహం, చిన్న పెట్టుబడికి సరియైన మార్గదర్శకత్వం, స్థానిక ఉత్పత్తికి సరియైన మార్కెట్, ఇవన్నీ కలిస్తేనే పెద్ద ఆర్థిక మార్పు సాధ్యమవుతుంది. ఎన్టీఆర్ జిల్లాలో ఎంఎస్ఎంఈల విస్తరణ ఆ దిశగా మరో ముందడుగుగా నిలిస్తే, ఉపాధి కోసం యువత ఎదురుచూసే జిల్లా నుంచి ఉపాధి కల్పించే పారిశ్రామిక జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా ఎదిగే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన కె నవీన్ కుమార్, ఆకాశవాణి ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నంబర్లు 2727244, 2727

0: హలో, పాటల పల్లకి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, బాగున్నాను. మీరు బాగున్నారండి?
1: బాగున్నామండి.
0: మీకు ఏ సినిమా నుండి పాట కావాలండి?
1: నా పేరు మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి సార్.
1: నాకు పసివాడపల్లి సినిమాలో కాశ్మీర్ లోయలో కన్యాకుమారి రావడం సాంగ్ కావాలి మేడం.
0: మీరు కోరిన పాటను వేస్తున్నాం, వినండి.

0: చలి చలి చలి చలి చలి చలి. హలో, పాటల పల్లకి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి మీకు మీ పేరు.
1: నా పేరు అప్పారావు.
0: ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
1: ఎలమంచిలి.
0: ఓకేనండి, మీకు ఏ సినిమా నుండి పాట కావాలి?
1: చిరుత మూవీ నుంచి ఇవాళ చేరుకున్నది.
0: మీరు కోరిన పాటను వేస్తున్నాం, వినండి.

0: హలో, పాటల పల్లకి.
1: నమస్తే మాది.
0: నమస్తే అండి, మీ పేరు చెప్పండి.
1: అది అనకాపల్లి జిల్లా దారపల్లి మండలం ఏకొత్తపల్లి మేడం గారు.
0: ఓకేనండి, మీకు ఏ సినిమా నుండి పాట కావాలి?
1: అదే ప్రేమనగర్ నీకోసం వెళ్తుంది.
0: తప్పకుండా మీరు కోడిన పాటను వేస్తున్నాం, వినండి.

0: హలో, పాటల పల్లకి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: ప్రకాశరావు అండి. మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి, మీకు ఏ సినిమా నుండి పాట కావాలి?
1: తమ్ముడున్నాడు పాట కావాలి మేడం.
0: తప్పకుండా, మీరు అడిగిన పాటను వేస్తున్నాం, వినండి.

0: హలో పాటల పల్లకి.
1: హలో నమస్కారం అమ్మా.
0: నమస్తే అండి. మీ పేరు?
1: చింతలపూడి రాంబాబు, విశాఖపట్నం.
0: ఓకేనండి. మీకు ఏ సినిమా నుండి పాట కావాలి?
1: పునర్జన్మ చిత్రం.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాటను వేస్తున్నాము.

ఇంతవరకు పాటల పల్లకి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ వ్యాఖ్యానంతో కూడిన సినిమా పాటలకు స్వాగతం. జీవితంలో ఎన్నో మలుపులు, ఎన్నో బంధాలు, ఎన్నో మధురమైన జ్ఞాపకాలు. వాటిలో ఒక ప్రత్యేకమైన మలుపు పెళ్ళి. అసలు పెళ్ళి అంటే

పెళ్లి మాట వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది పెళ్లి చూపులే కదండి. ఒకరినొకరు తొలిసారి చూసుకునే ఆ క్షణం, సిగ్గు, సందేహం, ఆసక్తి ఇవన్నీ కలగలిసిన ఒక అందమైన అనుభూతి. ఆ పరిచయం ఎటువైపు దారితీస్తుందో తెలియకపోయినా ఆ క్షణం మాత్రం జీవితాంతం ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అలాంటి పెళ్లి చూపుల మధురమైన భావాన్ని పలికించే పాట.

0: పరవశము
1: ఎందుకు నీకి కలవరము.
2: పెళ్లి చూపులతో మొదలైన పరిచయం తొలి చూపులో కలిసిన చూపులు మెల్లగా మాటలుగా మారుతాయి. ఆ మాటల్లోనే ఒకరి మనసును మరొకరు తెలుసుకుంటారు. ఆ పరిచయం ఎప్పుడు ఇష్టంగా మారుతుందో, ఆ ఇష్టం ఎప్పుడు ప్రేమగా మారుతుందో మనసుకు కూడా తెలియదు. అలాంటి మధురమైన భావాన్ని గుర్తు చేసే పాట ఇప్పుడు.

పెళ్లి చూపులతో మొదలైన పరిచయం, ఆ పరిచయం కాస్త ఇష్టంగా మారి ఆ ఇష్టం మధురమైన ప్రేమగా మారింది. ఇక రెండు మనసులు ఒకటవ్వాలని నిర్ణయం తీసుకున్నాక ఆ బంధాన్ని పెద్దల సమక్షంలో అధికారికంగా ప్రకటించే అందమైన వేడుక నిశ్చితార్థం. ఉంగరాలు మార్చుకుంటూ జీవితాంతం కలిసి నడవాలనే బంధానికి తొలి అడుగు వేసే ఈ మధురమైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ

రెండు మనసులు ఒకటవ్వాలని నిర్ణయించుకొని పెద్దల ఆశస్సులతో నిశ్చితార్థం కూడా పూర్తయింది. ఇక ఆ మధురమైన శుభవార్తను బంధుమిత్రులతో పంచుకునే సమయం. మా ఇంట పెళ్ళి అంటూ ఆత్మీయులను ఆహ్వానిస్తూ పెళ్లి శుభలేఖలు రాయటం మొదలవుతుంది.

పెళ్లి శుభలేఖలను కూడా బంధుమిత్రులకి పంచేశాం. తరువాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మనసులో మాత్రం ఏం జరుగుతుందో తెలుసా?

పెళ్లి ఇంట్లో బంధువులంతా చేరితే సందడికి కొదవే ఉండదు. ముఖ్యంగా మరిది వదినమ్మల మధ్య ఉండే సరదా అనుబంధం పెళ్లి ఇంటి సందడిని మరింత పెంచుతుంది. అన్నయ్య పెళ్లితో వదినమ్మ ఇంటికి రావటం, మరిదికి ఆ కొత్త అనుబంధాన్ని తీసుకురావటం నిజంగా పెళ్లి బంధాల్లో ఉండే అపురూపమైన అనుబంధాల్లో ఇదొకటి. మరి మరిది ఆ వదినమ్మను స్వాగతిస్తూ పాట పాడితే

పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బాగానే సంబరపడుతున్నారు. అయితే ఇంట్లో పెద్దలు, కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ ఒకచోట చేరి పెళ్లి ఎలా చేయాలి, పందిరి ఎంత పెద్దగా వేయాలి, అసలు ఏ ఏర్పాట్లు చేయాలి, బంధువులకు వసతి ఎక్కడ కల్పించాలి, అసలు ఎవరెవరు ఏ పనులు చూసుకోవాలి అంటూ పెళ్లి పనుల గురించి చర్చలు మొదలవుతాయి. ఒకరు ఒక సలహా ఇస్తే మరొకరు ఇంకో ఆలోచన చెబుతారు. ఇదే అసలు పెళ్లి సందడి.

పెళ్లి పందిరి కలకలలాడుతోంది. బంధుమిత్రులంతా వచ్చేశారు. పెళ్లి కొడుకు కూడా పెళ్లి పీటల దగ్గర కూర్చొని పెద్దల ఆశీస్సులతో పూజలు చేస్తున్నాడు. పూజలు జరుగుతున్నా మనసంతా ఒకవైపే. ఇంతకీ పెళ్లి కూతురు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న చూపులు. ఇటు పెళ్లి కొడుకు ఎదురు చూపులు ఇలా ఉంటే అటు పెళ్లి కూతురు దగ్గర మాత్రం మరో రకమైన సందడి. పెళ్లి కూతురు చుట్టూ చేరిన స్నేహితులు ఆమెను ఆట పెట్టిస్తూ సరదాగా కబుర్లు చెబుతూ రాబోయే కొత్త జీవితాన్ని తలుచుకుంటూ నవ్విస్తూ ఉంటారు. వరుడి ఎదురు చూపులు, వధువు స్నేహితుల సరదాలు, ఈ రెండు కలిస్తేనే కదా పెళ్లి వేడుకకు ఒక ప్రత్యేకమైన అందం.

పెళ్లి పనులన్నీ పూర్తయ్యాయి. బంధుమిత్రులంతా చేరుకున్నారు. పందిరి కలకలలాడుతోంది. వధూవరులు పెళ్లిపీటలపైకి చేరుకున్నారు. అసలు వధూవరులు ఎలా ఉన్నారో తెలుసా?

ఇక కాసేపట్లో పవిత్రమైన ఘట్టం. మూడు ముళ్లతో రెండు మనసులు, రెండు జీవితాలు ఒకటయ్యే మధురమైన క్షణం. ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్న వధూవరులు మాత్రమే కాదు, వారిని ఆశీర్వదించటానికి వచ్చిన ప్రతి ఒక్కరి మనసులోని ఆనందమే.

ఇలా ఎన్నో సరదాలు, మరెన్నో మధురమైన క్షణాల మధ్య పెళ్లి వేడుక పూర్తయింది. ఇంతవరకు నవ్వులతో సందడితో కలకలలాడిన పెళ్లి వేదికపై ఇప్పుడు కాస్త భావోద్వేగం నిండిన సమయం. తల్లిదండ్రులు మనసులో ఆనందంతో పాటు ఒక చిన్న బెంగ కూడా ఉంటుంది. మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అంటూ అల్లుడికి తమ బిడ్డను అప్పగించే ఆ క్షణం మాటల్లో చెప్పలేనంత భావోద్వేగం.

అప్పగింతల వేళ పుట్టింటి అనుబంధాన్ని వదిలి వస్తున్న ఆ క్షణం ఒకవైపు కన్నీళ్లు, మరోవైపు కొత్త జీవితంపై ఎన్నో ఆశలు. తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకుని తన బాల్య జ్ఞాపకాలన్నింటినీ మనసులో పదిలంగా దాచుకొని వధువు ఇప్పుడు తన కొత్త ఇంటి వైపు అడుగులు వేస్తుంది. ఇది ఆమె జీవితంలో మరో కొత్త అధ్యాయం. అత్తవారింటి గడప దగ్గర కొత్త కోడలికి స్వాగతం పలికేందుకు కుటుంబ సభ్యులంతా ఎదురు చూస్తుంటారు.

సంతోషం సినిమా నుండి ఉషా పాడిన పాట, సంగీతం ఆర్పి పట్నాయక్, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

హ్యాపీ సినిమా నుండి ఎస్పి చరణ్ కేకే పాడిన పాట, సంగీతం యువన్ శంకర్ రాజా, సాహిత్యం కులశేఖర్.

డార్లింగ్ సినిమా నుండి జీవి ప్రకాష్ కుమార్ పాడిన పాట. సంగీతం జీవి ప్రకాష్ కుమార్, సాహిత్యం అనంత్ శ్రీరామ్.

ఇంతవరకు మధు మంజరి తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 12:30 కావస్తుంది. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాలా శరణ్య. భారత్, బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఉన్నతస్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ సాధించిన వృద్ధిని పలువురు పెట్టుబడిదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి భూ పరిశీలనా ఉపగ్రహం ఈవోఎస్ 05ని రేపు నింగిలోకి ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షెట్లర్ కిదాంబి శ్రీకాంత్ కెనడాకు చెందిన విక్టర్ లైని ఓడించి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఇక వార్తల వివరంగా, భారత్, బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో బెల్జియం రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్తో కలిసి మంత్రి ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచం పెద్ద భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సంక్షోభ సమయాన్ని చూస్తోందని, సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఇలాంటి పరిస్థితుల్లో బెల్జియం వంటి మిత్రదేశంతో కలవడం చాలా అవసరమన్నారు. అభిప్రాయాలను, దృక్కోణాలను పంచుకునేందుకు ఇదొక మంచి అవకాశాన్ని అందిస్తుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
1: India and Belgium share warm and long-standing relations founded on mutual respect, democratic values, and a shared commitment to rules-based global order. The recently held India-Belgium Strategic Dialogue in July 2026 has provided an institutional framework for taking up our bilateral partnership forward, including in defense and security.
0: Belgium Rakshana Mantri Theo Fraken maatladutu, భారత్ను అధిక జనాభా, ఉన్నత సాంకేతికత కలిగిన దేశంగా అభివర్ణించారు. భవిష్యత్ ప్రాజెక్టులలో బెల్జియం సహకరించాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్, బెల్జియం స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని కూడా ఫ్రాకెన్ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డివీవర్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. చర్చల అనంతరం నేతలు పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. బెల్జియం ప్రధానమంత్రి ఈ ఉదయం రాజ్ఘాట్ను సందర్శించి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అంతకుముందు ఆ దేశ రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్తో సహా నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న బెల్జియం ప్రధానమంత్రి భారత్లో 3 రోజుల పాటు పర్యటించారు.

0: చేస్తారు. గతేడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వీవర్ మొదటిసారిగా భారత్లో పర్యటిస్తున్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత పరిశ్రమ వ్యాపార సమాఖ్య సమావేశంలో వీవర్ కీలక ఉపన్యాసం చేస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూయార్క్లో జరిగిన ఒక ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు పెట్టుబడిదారులకు భారత్ సాధించిన సంస్కరణల ఆధారిత వృద్ధిని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి 2026-27 మొదటి త్రైమాసికంలో దేశం సాధించిన 7.8% ఆర్థిక వృద్ధిని, మెరుగైన పెట్టుబడి వాతావరణాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అమెరికా బ్యాంకు సహకారంతో భారత కాన్సులేట్ జనరల్ ఈ సమావేశాన్ని నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా అంతరాయాలు, సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ లో తెలిపింది. ప్రభుత్వం మూలధన ఆస్తులను సృష్టించడం, మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు అనుకూలమైన పెట్టుబడి వాతావరణాన్ని ప్రోత్సహిస్తోందని కూడా ఆర్థిక మంత్రి చెప్పినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచ మార్కెట్లలో భారతీయ వస్త్రాలు, హస్తకళలను ప్రోత్సహించేందుకు ప్యారిస్లో కొత్త ఒప్పందాలపై సంతకాలు చేయడంతో భారత్, ఫ్రాన్స్ వస్త్ర, ఫ్యాషన్ రంగాలలో సహకారం మరింత బలోపేతమైంది. జౌళి మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీలం షమీరావు సమక్షంలో భారత్ టెక్స్ ట్రేడ్ ఫెడరేషన్ BTTF ప్రీమియర్ విజన్ సొసైటీ అనోనిమ్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రదర్శనలు, మార్కెట్ అనుసంధానాలు, విజ్ఞాన మార్పిడిలో సహకారాన్ని బలోపేతం చేస్తుందని జౌళి మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ప్రపంచంలోనే అగ్రగామి అయిన ప్రీమియర్ విజన్తో జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం NHDC ప్రీమియర్ విజన్ మధ్య సహకారాన్ని మరింతగా పెంచుతుందని, రాబోయే 3 సీజన్ల పాటు ప్రీమియర్ విజన్లో భారత్ సృజనాత్మకత వేదికను నిర్వహించేందుకు వీలు కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV-F17 రాకెట్ ద్వారా భూ పరిశీలన ఉపగ్రహం EOS-05ని రేపు తెల్లవారుజామున 2:55 నింగిలోకి దూసుకెళ్లనుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. ఈ ఉపగ్రహం దేశంలో ఒక అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక అని, జియోసింక్రోనస్ కక్ష్యలోకి ప్రవేశించే మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహమని నారాయణన్ అన్నారు. ఈ ప్రయోగం మన దేశ భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని, భూ పరిశీలన సేవల పంపిణీని మెరుగుపరుస్తుందని తెలిపారు.
1: We in ISRO is proud to inform that we are going to have a launch of Earth Observation Satellite 05 using our GSLV vehicle, GSLV F-17, on 4th September, early morning, 2:55 AM. This is the first satellite, Earth Observation Satellite, which is going to be placed in the GEO platform for advanced Earth Observation purpose.
0: Kendra Prabhutvam 2026 Legal మెట్రాలజీ భారత ప్రామాణిక సమయం నిబంధనలను ప్రకటించింది. భారత ప్రామాణిక సమయాన్ని ఉమ్మడి చట్టబద్ధంగా గుర్తింపు పొందిన, అనుసరించదగిన సమయ సూచనగా స్థాపించే దిశగా ఈ చర్య ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ నిబంధనలను గత నెల 27వ తేదీన వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకటించగా 29వ తేదీన అధికారిక గెజెట్లో ప్రచురించింది. ఈ నిబంధనలు ISD ఉత్పత్తి, నిర్వహణ, వ్యాప్తి, వినియోగం కోసం ఒక సమగ్రమైన చట్టాన్ని అందిస్తాయి. ఈ నిబంధనలు అధికారిక గెజెట్లో ప్రచురించిన తేదీ నుంచి 180 రోజుల తర్వాత అమల్లోకి వస్తాయి. ఈ చొరవ ఒకే దేశం ఒకే సమయం అనే ప్రభుత్వ దార్శనికతకు మద్దతునిస్తూ దేశవ్యాప్తంగా కీలక రంగాలు, డిజిటల్ వ్యవస్థలు ఒకే విశ్వసనీయ సమయ సూచనతో పనిచేసేలా నిర్ధారిస్తుంది. పాఠశాల విద్యా సంస్కరణల తర్వాతి దశపై చర్చించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న న్యూఢిల్లీలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శితో సమావేశమయ్యారు. అభ్యసన పునాదులను బలోపేతం చేయడం, తరగతి గదిలో ఆవిష్కరణను ప్రోత్సహించడం, యువ భారత ఆకాంక్షలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను నిర్ధారించేందుకు చర్చలు జరిపినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శితో కూడా సమావేశమయ్యారు. రాబోయే నెలలో షెడ్యూల్ చేసిన పరీక్షల సంసిద్ధతను సమీక్షించారు. ఈ సమావేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో

0: భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ 16వ రౌండ్లో కెనడాకు చెందిన విక్టర్ లైని 21-18, 21-19 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. శ్రీకాంత్ తదుపరి మ్యాచ్లో హాంకాంగ్కు చెందిన లీ చెయుక్ ఇయుతో తలపడతారు. మరోవైపు మహిళల సింగిల్స్లో షట్లర్ తన్వీ శర్మ జపాన్కు చెందిన తోమోకా మియాజాకితో జరిగిన మ్యాచ్లో 17-21, 21-18, 16-21 తేడాతో ఓటమి పాలయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రముఖ నటుడు దర్శకుడు ఉత్తమ్ కుమార్ శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఉత్తమ్ కుమార్ మహానాయక్ ఒక ప్రసిద్ధ నటుడని ప్రశంసిస్తూ కలకాలం నిలిచిపోయే ఆయన ప్రదర్శన అన్ని తరాల ప్రేక్షకులను అలరిస్తుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గత ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ సంచికలో ఉత్తమ్ కుమార్ని ఉద్దేశించి తాను ప్రసంగించిన భాగాన్ని కూడా నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. బాలాసోర్ జిల్లాలో సువర్ణరేఖ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఉత్తర ఒడిశాలో కొత్తగా వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జార్ఖండ్లోని గలూడి ఆనకట్ట నుంచి విడుదలైన నీరు దిగువ ప్రవాహానికి తోడవడంతో రాజ్ఘాట్ వద్ద నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ సాధించిన వృద్ధిని పలువురు పెట్టుబడిదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి భూ పరిశీలన ఉపగ్రహం EOS-05 రేపు నింగిలోకి ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కెనడాకు చెందిన విక్టర్ లైని ఓడించి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా లక్షాధికారి సినిమా నుండి పి సుశీల పాడిన పాట, సంగీతం టి చలపతిరావు, సాహిత్యం ఆరుద్ర.

0: సిరి సంపదలు సినిమా నుండి ఘంటసాల, పిసుశీల పాడిన పాట, సంగీతం మాస్టర్ వేణు, సాహిత్యం ఆత్రేయ.
1: ఎందుకో

రాజ్ కుమార్ సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సంగీతం ఇళయరాజా, సాహిత్యం వేటూరి సుందర రామ్మూర్తి.

మంచి మనుషులు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. సంగీతం కెవి మహదేవన్, సాహిత్యం ఆచార్య ఆత్రేయ.

ఇంటింటి రామాయణం సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, సంగీతం రాజన్ నాగేంద్ర, సాహిత్యం వేటూరి సుందర రామ్మూర్తి.

ఇంతవరకు తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తవడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభ పరిణామమని కేంద్ర మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు

0: ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. ఇక వార్తల వివరాలు. అమరావతి రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. 20కి పైగా అజెండా అంశాలతో జరుగుతున్న ఈ సమావేశంలో సాగునీరు, అమరావతి, విద్యుత్ రంగాలకు సంబంధించిన అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. అలాగే అమరావతి అభివృద్దికి సంబంధించి రహదారి నిర్మాణ విధానంలో మార్పులు, రైల్వే అనుసంధానం, ఇన్నర్ రింగ్ రోడ్డు పనులకి ఆమోదం తెలిపే అవకాశముందని, వివిధ సంస్థలకు భూ కేటాయింపుల అంశాలపైన మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుందని అధికారులు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తవడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభపరిణామమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.ఆర్. రామ్మోహన్ నాయుడు అన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు రావడంతో దశాబ్దాల కల సాకారమైందని రాష్ట ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వెలిగొండ, భోగాపురం, అమరావతి వంటి అభివృద్ది కార్యక్రమాలు కార్యరూపం దాల్చడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి తెలియచేస్తూ,
1: పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు మన అనకాపల్లి, ఉత్తరాంధ్ర నేలను తాకడం ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నానికి కూడా సాకారం చేసే విధంగా ముందుకెళ్తుంది. ఇది కేవలం నీటి ప్రాజెక్టులు పూర్తి కావడమే కాదు, మన రైతుల భవిష్యత్తుకు, ప్రాంతీయ అభివృద్ధికి ఒక బలమైనటువంటి పునాది. ఈ ప్రాజెక్టుల కోసం కృషి చేసిన మన ఇంజనీర్లకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, కార్మికులకు, భూములిచ్చినటువంటి మన రైతులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వెలుగొండ, భోగాపురం, అమరావతి, పోలవరం ఇలాంటి మహత్తర ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ స్వర్ణయుగం వైపు అడుగులు వేస్తుంది.
0: విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 60 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావుతో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, కళాశాల ఆవరణలో పలు అభివృద్ది పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. సీసీ రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రతిరోజు సుమారు 500 మంది వరకు ఓపీ సేవలు పొందుతున్నారని చెప్పారు. రోగుల కోసం నీటి శుద్ధి కేంద్రం, షెడ్లు ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కేశినేని శివనాథ్ వెల్లడించారు. చేనేత కార్మికులకు పెట్టుబడి భారం తగ్గించేందుకు నూలును సరఫరా చేస్తామని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో చేనేత జౌళి శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చేనేత ఉత్పత్తుల విక్రయాలను పెంచేందుకు ఆప్కో, లేపాక్షి షోరూంలలో పండుగల సందర్భంగా తగ్గింపు ధరల అమ్మకాలు నిర్వహించాలని సూచించారు. ఖాదీ గ్రామీణ పారిశ్రామిక అభివృద్ది బోర్డు ద్వారా అందించే స్వయం ఉపాధి యూనిట్లపై గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలని మంత్రి సవిత ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎల్నిన్నో ప్రభావం కొనసాగుతోందని, రైతులు వర్షాధార పంటల సాగుకు దూరంగా ఉండాలని సూచించారు. ట్యాంకులను, జలాశయాలను నింపి తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేస్తూ,
2: శ్రీశైలంలో నీళ్లున్నాయి, మీరు ఎందుకు ఇవ్వరు అని అడుగుతా ఉన్నారు. అయ్యా, మేము క్లియర్ గా చెప్పాము, ఇక్కడ ఉండేటువంటి వాటర్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా మేము తాగునీటి అవసరాలకు వచ్చేటువంటి జూలై వరకు కూడా తీసుకోవాలి, వర్షాలు పడేంత వరకు. అవన్నీ తీసుకోవాలంటే ఎక్కడైతే ట్యాంకీలు ఉన్నాయో ట్యాంకీలన్నీ నింపి పెట్టుకుంటే, అదేవిధంగా రిజర్వాయర్లలో నీరు పెట్టుకుంటే స్థానికంగా ఉండేటువంటి వాటినన్నింటినీ కూడా నీటికి తీసుకుపోవచ్చు. ఎక్కడైనా బోర్లు వెండిపోకుండా ఉండడానికి కూడా చిన్న కాలువల ద్వారా, ఇప్పుడు ఎస్ఆర్బిసి కానీ మిగతా దాని ద్వారా కానీ తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అమరావతి ఆర్థిక ప్రాంతం ఏఈఆర్ అభివృద్దికి సంబంధించిన సమగ్ర ప్రణాళిక రూపకల్పనపై అమరావతిలోని ఏపీసీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో నిన్న కార్యశాల నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఈఆర్ పరిధిలోని 9 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా అధికారులు, రాష్ట్రంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 9 జిల్లాల ఆర్థిక పరిస్థితులు, ప్రత్యేకతలు, అభివృద్ధి అవకాశాలు, ప్రాధాన్యతలపై అధికారులు

0: అధికారులు చర్చించారు. అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని 9 వేర్వేరు జిల్లాలుగా కాకుండా పరస్పరం అనుసంధానమైన ఒకే ఆర్థిక వ్యవస్థగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఏఈఆర్ సీఈఓ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. ప్రాంతీయ అవసరాలు, ఆర్థిక అవకాశాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతులు, పరిశ్రమలు, పట్టణాభివృద్ది, రవాణా, లాజిస్టిక్స్ పెట్టుబడులపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆయన సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత, పరిమాణం, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు, గుడివాడ, పామారు మండలాల్లో ఆయన ఈరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అంగళూరు అంగన్వాడీ కేంద్రంలో భౌతికంగా 7 పిల్లలు మాత్రమే హాజరైనప్పటికీ ఆన్లైన్లో 9 హాజరుగా నమోదు చేసినట్లు గుర్తించారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పిల్లలకు ప్రభుత్వం నిర్దేశించిన పరిమాణంలో పౌష్టిక ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో 15వ ఆర్థిక సంఘ నిధులతో నిర్మించిన నూతన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం, వెల్నెస్ సెంటర్ నిర్మాణం పూర్తి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అట్లాగే ఈ గ్రామంలో ఇంకా ముస్లిం లొకాలిటీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణ దశలో ఉంది, అది కూడా త్వరలో పూర్తవుతుంది. గ్రామానికి ప్రధాన రహదారి 80% పూర్తయింది, మిగతా 20% కూడా ఇప్పుడు శాంక్షన్ అయింది. ఎస్సీ లొకాలిటీలో కూడా కమ్యూనిటీ హాల్ కావాలని ఎస్సీ సోదరులు అడిగారు, త్వరలో అది కూడా శాంక్షన్ చేసి పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ.
0: విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాల నిర్వహణపై ఆలయ పాలక మండలి సమావేశం ఈరోజు జరిగింది. బోర్డు చైర్మన్ బి రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు. ఇంద్రకీలాద్రిపై 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ పాలక మండలి సభ్యులకు వివరించారు. దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా 20వ తేదీ సాయంత్రం కృష్ణానదిలో హంసవాహన తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి పరిష్కరించేందుకే పల్లెవీక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. జిల్లాలోని సంగం మండలం మక్తాపురం గ్రామంలో అధికారులతో కలిసి ఆయన ఈరోజు పర్యటించి వీబీజీ రామ్జీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించే ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ధాన్యం నిల్వ చేసేందుకు గోదాము లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో గోదాము నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని విద్యాభవన్ ఎదుట ఉపాధ్యాయులు ఈరోజు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తవడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభ పరిణామమని కేంద్ర మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
3: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: ఈరోజు ప్రసారాలలో కొన్ని ముఖ్యాంశాలు వింటారు. 1:33 ముత్యాల ముంగిళ్ళు, మహిళా ఆరోగ్యానికి

ఆయుర్వేదం అనే అంశంపై డాక్టర్ ఏ నిషిత గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి కె ఇందిరా గారు. 2:31 జానపద రంజని, శ్రీమతి వీర్నాల వెంకటలక్ష్మి బృందంచే రాజహంస తంబురా కథ వింటారు వంతలు. శ్రీమతి మిరియాల తిరుపతమ్మ, శ్రీమతి మిరియాల శ్రీదేవి. సాయంత్రం కార్యక్రమాలలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం ఉంటుంది. 5:30 సంధ్యారాగాలు, తెలుగు సినిమా పాటలు ఉంటాయి. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో భాగంగా ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం శీర్షికలు ఉంటాయి. వికాసం శీర్షికన భారత కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రత్యేక జాతీయ ఉద్యమం నషా ముక్త్ భారత్ అభియాన్ గురించి వివరాలు తెలుసుకుంటారు. ఆ వివరాలను నందిని గారు తెలియజేస్తారు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో వివిధ వరి సాగు పద్ధతుల్లో కలుపు యాజమాన్యం అనే అంశంపై రాగోలు వ్యవసాయ పరిశోధన స్థానంకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ మారాడ శ్రీనివాసరావు గారి పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త ఎన్ సుధాకర్ రెడ్డి గారు. ఈ కిసాన్ వాణి కార్యక్రమంలో ఇంకా వ్యవసాయ సమాచారం, సంభాషణ, జానపద గీతాలు ఇలా ఎన్నో అంశాలు ఉంటాయి. ఇంతవరకు ఈరోజు ప్రసారాలలో కొన్ని ముఖ్య అంశాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ముత్యాల ముంగిళ్ళు కార్యక్రమంలో భాగంగా

0: ముత్యాల ముంగిళ్ళు కార్యక్రమంలో భాగంగా మహిళ ఆరోగ్యానికి ఆయుర్వేదం అనే అంశంపై డాక్టర్ ఎ నిషిత గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి కె ఇందిరా గారు.
1: స్త్రీలకు ఆయుర్వేదం ఎటువంటి సాయం అందిస్తుందో ఈ విషయాన్ని వివరించడానికి మా ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ ఎ నిషిత వచ్చారు. నమస్కారం అండి డాక్టర్ నిషిత గారు.
2: నమస్కారం అండి
1: డాక్టర్ గారు. ఆరోగ్యం పరంగా స్త్రీలలో కొన్ని సమస్యలు ఉంటాయి, వాటికి ఆయుర్వేదం ఎటువంటి సహాయం అందిస్తుందో వివరిస్తారా? ముఖ్యంగా ఇప్పుడు చాలా మందిలో అలసట, ఒళ్ళు నొప్పి తరచూ చూస్తూ ఉంటాం, దానికి ఆయుర్వేదం ఏం చెప్తుంది?
2: ఫెటిక్ అంటారండి, మనం చూస్తాం చాలా మంది లేడీస్లో జనరల్గా ఇది 30 to 35 ఇయర్స్లో స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఫెటిక్ అంటే వీళ్ళు తెల్లవారులు ఎగుస్తారు, చక్కగా యాక్టివ్గా అన్ని వర్క్స్ చేసుకుంటారు కానీ మధ్యాహ్నం నుంచి చాలా అలసట ఫీల్ అవుతారు. అంటే ఏ పని చెప్పినా నా వల్ల కాదు అన్నట్లుగా అయిపోతారన్న, ఒక సోఫాలోనో ఎక్కడో దగ్గర కూర్చోవటమో పడుకోవటమో చేసి రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఈవెన్ వాళ్ళు వెళ్ళి ఏదైనా ఎవరైనా వాటర్ తీసుకురమ్మన్నా మీరు వెళ్ళి తీసుకోండి అని చెప్తారు, అంతలా ఫెటిక్ వచ్చేస్తుంది అన్నమాట.
1: శారీరక సమస్య అంటారా?
2: శారీరక సమస్య అంటే జనరల్ గా మల్టీ టాస్కింగ్ అనేది ఇప్పుడు ఎక్కువైపోయిందండి ఆడవాళ్ళలో. సో ఇలా చేయటం వల్ల మధ్యాహ్నం కల్లా వాళ్లకున్న ఎనర్జీ లెవెల్

0: అన్నీ ఎగ్జాస్ట్ అయిపోతాయి. ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి ఎనర్జీ ఉండదన్నమాట. సో అలాంటప్పుడు వాళ్ళు కంప్లీట్గా రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్ళిపోతారు, ఇంకే పని చేయలేరు. దీన్ని ఫెటిగ్ అంటారు. అయితే దీన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు ఆయుర్వేదంలో అంటే, జనరల్గా ఇప్పుడు ఫెటిగ్ ఉన్న వాళ్ళు బ్లడ్ టెస్టులు చేస్తే వాళ్ళకి హెచ్బీ ఒకటి కాల్షియం తక్కువైపోతూ ఉంటుంది, వాళ్ళకి మెడ నొప్పులు వస్తూ ఉంటాయి. సో ఇలా ఒక గ్రూప్ ఆఫ్ సింప్టమ్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి భుజాల నొప్పులు వస్తూ ఉంటాయి, చేతులు కొంచెం పెయిన్స్ వస్తూ ఉంటాయి, ఇట్లా గ్రూప్ ఆఫ్ సింప్టమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేయాలి అని అంటే ఆయుర్వేదంలో ఉండే చిన్న చిన్న థెరపీస్ చెప్తాను. ఆయుర్వేదంలో ఏంటంటే, సింపుల్గా వాళ్ళు ఒక ఫీమేల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఆయుర్వేదం క్వాలిఫైడ్ ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్తే పంచకర్మ థెరపీస్ ఉంటాయి. సో పంచకర్మ థెరపీస్ అంటే అన్నీ చేయించుకోకర్లేదు, అట్లీస్ట్ సింపుల్ బాష్పస్వేదం అంటే ఒక బాక్స్లో స్టీమ్ పెడతారు. స్టీమ్ పెడితే ఆ స్టీమ్ చాలా రిలాక్స్డ్గా ఉంటుంది, అంటే పోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత ఆ స్టీమ్ చేయటం వల్ల లోపల ఉన్న వాటర్, బ్యాడ్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఆ వాటర్ బయటకు వచ్చిన తర్వాత స్కిన్ ఇరిటేషన్ ఉంటుంది అన్నమాట. స్కిన్ డిసీజెస్ ఉంటాయి ఇప్పుడు వాళ్ళకి చిన్న చిన్నవి, అవి అన్నీ రాకుండా మీకు మంచి క్రీమ్స్తో మంచి ఆయిల్స్తో మీకు లైట్గా మసాజ్ ఇస్తారన్నమాట. దీన్ని అంటే అభ్యంగం బాష్పస్వేదం అంటారు. ఈ థెరపీ మీరు ఏ ఆయుర్వేదిక్ సెంటర్కి వెళ్ళినా ఒక 1000 to 2000 మధ్యలో ఉంటుంది. సో ఆ చిన్న చిన్నవి అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ లేకపోతే ఒకేసారి 3 డేస్ చేసుకొని విరేచనంకి కూడా మెడిసిన్ ఇస్తారు టు ఎక్స్పెల్ ఆల్ ద టాక్సిన్స్ అవుట్. ఎంత తిన్నా కానీ వాళ్ళకి ఫెటిగ్ ఉంటుంది, బ్లడ్ తక్కువ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే కనెక్టివ్ టిష్యూ డీహైడ్రేట్ అయిపోద్ది. కనెక్టివ్ టిష్యూ అంటే బ్లడ్, మ్యూకస్, ఇవి డీహైడ్రేట్ అయిపోతాయి. అంటే వాటిలో ఉన్న తేమని కోల్పోతాయి అన్నమాట. అలా తేమని కోల్పోయేటప్పుడు బాష్పస్వేదం అభ్యంగం చేయటం వల్ల మళ్ళీ ఆ తేమ వస్తుంది. తేమ అంటే వాటర్ కాదు, ఈవెన్ వాళ్ళు వాటర్ తాగినా కానీ ఆ తేమ రాదు. ఎందుకంటే డీహైడ్రేట్ అయిపోతున్నాయి కదా సెల్స్, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండదు. సో మనం ఈ థెరపీ చిన్న థెరపీ చేస్తే వాళ్ళకి ఇది మళ్ళీ వెనక్కి వస్తుంది అన్నమాట.
1: మరి ఇప్పుడు మీరు చెప్పిన థెరపీ ఎన్ని రోజులు ఇంటర్వెల్స్లో చేయాలి, ఎంత డ్యూరేషన్ ఉంటుంది ఆ థెరపీకి?
0: యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళకి ఫెటిగ్ బాగా ఎక్కువగా ఉంది, ఒక 3 డేస్ లేకపోతే 5 డేస్, మ్యాక్స్ 7 డేస్ చేయించుకొని వాళ్ళు ఆపేయచ్చు. ఆపితే వాళ్ళు దే కెన్ బికమ్ యాక్టివ్. మళ్ళీ ఎప్పుడో 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత వస్తే మళ్ళీ ఒక 3 డేస్ ఒక 5 డేస్ చేసుకుంటే సరిపోతుంది.
1: ఒక వారానికి 3 రోజులు చేయించితే సంవత్సరం మొత్తానికి వాళ్ళలో ఫెటిగ్నెస్ రాదంటారా?
0: ఇప్పుడు జనరల్గా ఫెటిగ్ అనేది చలికాలంలో రాదు, ఎండాకాలంలో వస్తుంది.
1: ఈ ఎండాకాలంలోని స్టీమ్ బాత్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇరిటేషన్ అవి రాదు?
0: అస్సలు రాదు. ఎండాకాలంలో ఏంటంటే మనకి భూమిని చూసుకుంటే భూమి లోపలంతా కూడాను వేడిగా ఏమి ఉండదు, చల్లగా ఉంటుంది, బయట వేడి ఉంటుంది. సేమ్ థింగ్ మనం కూడా ఎర్త్ లా ఫీల్ అయితే లోపలంతా చల్లగా ఉంటుంది. చల్లగా అంటే లోపలంతా మెటబాలిజం చాలా తక్కువ ఉంటుంది. మెటబాలిజం ఎప్పుడైతే తక్కువైపోతుందో బయటకి వేడిగా అనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మనకి లోపల డైజెస్టివ్ పవర్ తక్కువ ఉంటుందో, డైజెషన్ ఎంజైమ్స్ తక్కువైపోతాయి, మెటబాలిజం తక్కువైపోతుందో, అప్పుడే మనలో ఫెటిగ్ ఉంటుంది, అప్పుడే మనలో లో ఇమ్యూనిటీ ఉంటుంది. సో జనరల్గా ఆ టైంలో ఉంటుంది. కనుక ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ రాగానే ఒక 5 డేస్, లేకపోతే సమ్మర్ సీజన్లో ఒక 7 డేస్, ఇలా మనం వాళ్ళు బాష్పస్వేదము నెక్స్ట్ అభ్యంగం రెండు చేయించుకుంటే వాళ్ళు డెఫినెట్గా దే కెన్ ఓవర్కమ్.
1: ఇది కాకుండా మరి మీరు డైట్ కూడా సజెస్ట్ చేస్తారా?
0: డైట్ అయితే ఆ టైంలో జనరల్గా మెటబాలిజం తక్కువ ఉంటుంది కనుక దే నీడ్ టు ఈట్ 1/2 to 1/4. వాళ్ళు ఎంత నడిస్తే అంత బాగుంటుంది. అంటే ఇంట్లో మేము చాలా పనులు చేసుకుంటామని అంటారు, బట్ 4 గోడల మధ్య ఎంత పని చేసినా కానీ అది వాళ్ళకి ఇంకా ఫెటిగ్ పెంచుతుంది, తప్పితే తగ్గించదు. కానీ వాళ్ళు వన్స్ ఒకసారి పొద్దున్నే లేచి నడిస్తే ఏమవుతుందంటే మనకి కాల్షియం అందుతుంది, విటమిన్ డి బాగా అందుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్, అంటే పొద్దున్నే చెట్లు వంట చేసుకుంటాయి అంతే కదా, మార్నింగే అవి ఎప్పుడైతే ఫోటోసెన్సిస్ జరుగుతుందో అప్పుడే ఆక్సిజన్ బాగా రిలీజ్ అవుతుంది. సో ఆ ఫ్రెష్ ఆక్సిజన్ అనేది మన బాడీలోకి వెళ్తుంది. సో ప్రతి సెల్, మన బాడీలో ప్రతి సెల్ కూడా మంచిగా రెస్పిరేషన్ తీసుకొని ఫెటిగ్ అనేది చాలా ఫాస్ట్గా తగ్గుతుంది.
1: ముఖ్యంగా స్త్రీలలో హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉంటుంది, దానికి కారణం పొల్యూషన్నా, టెన్షన్నా, డైటా తెలియదు. కానీ దీనికి ఆయుర్వేదంలో ఎటువంటి నివారణ ఉందంటారు?
0: ఫస్ట్ థింగ్, హెయిర్ ఫాల్ అనేది చిన్నప్పటి నుంచి పెద్ద అయినంత వరకు చాలా కామన్ అయిపోయింది. సో దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను సో టిష్యూస్ నుంచి చెప్తాను, ఈ ఎందుకంటే హెయిర్ కూడా టిష్యూ నుంచి వస్తుంది కనుక. ఇప్పుడు బ్లడ్, మ్యూకస్, బోన్ ఇవేంటంటే కనెక్టివ్ టిష్యూ. కనెక్టివ్ టిష్యూ అంటే మన గట్లో మనం ఫుడ్ తీసుకున్న తర్వాత దాన్ని ప్రతి ఏరియాకి తీసుకొని ప్రతి ఆర్గాన్కి తీసుకొని వెళ్ళే టిష్యూ అనమాట అది. సో ఆ టిష్యూస్ డ్రై అయిపోతాయి, డీహైడ్రేట్ అయిపోతాయి. నిజానికి వాటర్ కాదు, నిజానికి ఆయిల్స్ ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే వైటమిన్ ఏ, డి, ఈకే ఈ 4 కూడా ఫ్యాట్ సాల్యుబుల్. ఏ అంటే

0: ఐస్ కి, కే అంటే బ్లడ్ కి, డి అంటే హెయిర్ బోన్స్ కి, నెక్స్ట్ ఈ అంటే మజిల్ కి. సో ఈ నాలుగు కూడా అబ్జార్బ్ అయ్యి శరీరానికి బాగా పట్టాలి అంటే మనం ఆయిల్స్ ఎక్కువ తీసుకోవాలి. ఆయిల్ అంటే నెయ్యి ఇట్లాంటివి అనమాట. జుట్టుకి కూడా ఆయిల్ రాయాలి బాగా, అందుకనే జుట్టుకి ఆయిల్ రాయాలి. సో ఇవి ఎప్పుడైతే లోపల డీహైడ్రేట్ అయిపోతాయో అప్పుడు మనకి హెయిర్ లాస్ అనేది ఉంటుంది. మనం పొల్యూషన్ వల్ల అనుకుంటాం, కానీ పొల్యూషన్ వల్ల కాదు, డ్రై అయిపోవటం. సో మనకి డ్రైనెస్ మనలో ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ సైన్ కాన్స్టిపేషన్ ఉంటుంది. పిల్లలకి, నాలుగేళ్ళు పిల్లలకు కూడా, వాళ్ళకి సరిగ్గా మోషన్ అవ్వదు, వాళ్ళల్లో కాన్స్టిపేషన్ ఉందంటే వాళ్ళలో డీహైడ్రేషన్ ఎక్కువ ఉన్నట్లు. అందుకనే పాలు ఇవ్వాలి అంటారు. పాలల్లో అన్నీ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, ఫుల్ క్రీమ్ మిల్క్. సో పాలు కానీ లేకపోతే నెయ్యి, అన్నంలో ప్రతి దాంట్లో నెయ్యి వేసి పెట్టడం వల్ల ఏంటంటే బాడీలోకి మన ఫుడ్లో ఉన్న కాల్షియం అనేది ఒంటికి అందుతుంది. ఈ హెయిర్ ఏంటంటే బ్లడ్ తక్కువ ఉన్నా కాల్షియం తక్కువ ఉన్నా హెయిర్ అనేది హెయిర్ ఫాల్ ఉంటుంది కంపల్సరీ. సో ఈ రెండు లేకుండా ఉండాలి అని అంటే మనలో డీహైడ్రేషన్ ఉండకూడదు. సో ఇంకొక డీహైడ్రేటింగ్ ఏజెంట్ ఏంటి అంటే సాల్ట్. సాల్ట్ ఇస్ అ డీహైడ్రేటింగ్ ఏజెంట్, అంతే కదా. మనం ఏదైనా ఎండబెట్టాలంటే సాల్టే వేసి ఎండబెడతాము. మనం రొటీన్గా రోజు తినే ఫుడ్లో ఓన్లీ 2.3 grams తినాలి రోజుకి సాల్ట్ అని WHO కూడా చెప్పింది. ఆయుర్వేదం ఎలాగో చెప్తుంది ఉప్పు ఎక్కువ తినకండి అని, WHO కూడా రోజుకి 2 grams మించి తినకండి అని చెప్పింది. కానీ మనం రోజుకి మార్నింగ్ నుంచి నైట్ వరకు మినిమం 10 grams అయినా తింటాము. సో ఆ 10 grams ఇప్పుడు మనకి సోడియం కంపల్సరీ అవసరమే, కానీ క్లోరిన్ ఏదైతే ఉందో అది డీహైడ్రేటింగ్ ఏజెంట్, అది చాలా తక్కువ, అంటే 0.03 అంత తక్కువ తినాలి. కానీ ఇప్పుడు మన ఈ 10 grams ఒక 5 grams క్లోరిన్ ఉంటుంది కదా NaCl. సో ఇదంతా లోపలికి వెళ్ళి మనల్ని ఎండబెట్టేస్తుంది. సో ఎప్పుడైతే ఈ కనెక్టివ్ టిష్యూ డ్రై అయిపోద్దో, అంటే బ్లడ్ డ్రై అయితే ఎనీమియా, HB తక్కువ అయిపోతుంది, అలానే కాల్షియం, బోన్ కొంచెం డ్రై అయితే మనకి ఆర్థరైటిస్ వచ్చేస్తుంది. మెయిన్ బోన్ బ్లడ్ డ్రై అయితే హెయిర్ లాస్ వచ్చేస్తుంది. మెయిన్ హెయిర్ ఫాల్కి బోన్ నెక్స్ట్ ఇది డ్రై అయిపోవటం. సో హెయిర్ ఫాల్ అట్లా వస్తుంది. సో హెయిర్ ఫాల్ని అధిగమించాలి అంటే ఒకటి సాల్ట్ తగ్గించాలి, రెండోది మనం మిల్క్ ఎక్కువ తీసుకోవాలి, ఫుల్ క్రీమ్ మిల్క్.
1: ఒకటి మీరు డీహైడ్రేషన్ అనే పదం వాడుతున్నారు కదా, ఒకవేళ డీహైడ్రేషన్ వల్ల ఇది స్టార్ట్ అయిపోయింది అనుకోండి, దానికి రెమెడీ ఏముంటుంది? అంటే వాటర్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుందా?
0: సో వాటర్ అంటే ఆ సెల్ ష్రింక్ అయిపోద్ది. ష్రింక్ అయితే మనం వాటర్ తీసుకుంటాము, ఆ సెల్ ఎట్లా మళ్ళీ నార్మల్ అవ్వదు కదా. సో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండదు. సో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండాలంటే సెల్ చుట్టూ ఒక డబుల్ లిపిడ్ లేయర్ ఉంటుంది. సో లిపిడ్స్ ఉండాలి, లిపిడ్స్ అంటే ఫ్యాట్స్, ఫ్యాట్స్ ఉండాలి. ఆ ఫ్యాట్స్ మన శరీరంలో రోజు, అందుకనే పాత రోజుల్లో నెయ్యి కానీ గానుగ నూనె అంటారు, నువ్వుల నూనె కానీ వేసుకొని తినేవారు. నెక్స్ట్ మిల్క్లో ఫ్యాట్ ఉంటుంది. సో ఇప్పుడు చాలా మంది లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని ఇట్లా మానేస్తారు కదా ఫ్యాట్స్. నిజానికి సాల్ట్ మానేయాలి, ఫ్యాట్ కాదు.
1: అంటే మనకి మెయిన్ విలన్ సాల్ట్ ఇక్కడ.
0: ఎస్, మెయిన్ విలన్ సాల్ట్. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాట్ సాల్ట్ కలిస్తే మనకి లోపల బ్లాకేజెస్ వస్తాయి. ఈ రెండు కలిసే అనుకోండి గట్టిగా అయిపోతుంది, దానివల్ల కిడ్నీలో స్టోన్స్ కానీ లేకపోతే గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ ఎక్కడైనా బ్లాకేజెస్ కానీ ఫామ్ అవుతుంది. సో జనరల్గా మనకి మోడర్న్ డాక్టర్స్ కానీ డైటీషియన్స్ కానీ ఫ్యాట్స్ తినొద్దు ఎందుకంటే లోపల బ్లాక్స్ వస్తాయంటారు, కానీ ఫ్యాట్స్ కాదు సాల్ట్ తినొద్దు అని చెప్పాలి. ఎందుకంటే మనం ఎందులో కూడా ఆయిల్ వేస్తే బయట ఎండిపోదు, అంతే కదా. మనం ఏవైనా ఆయిల్ వేస్తే ఎండిపోయింది ఏమీ లేదు, కానీ సాల్ట్ వేస్తేనే ఎండిపోతుంది. ఏదైనా ఎండబెట్టాలంటే సాల్టే వేస్తాం. అలానే మన శరీరం కూడా సాల్ట్ ఎక్కువ వేస్తే డ్రై అయిపోతుంది, ఎండిపోతుంది. ఫ్యాట్స్ లేకపోతే మరి ఇంకా డ్రై అయిపోతుంది.
1: ఇప్పుడు స్త్రీలలో ఇంకొక సమస్య ఎక్కువగా వస్తున్నా, అది ఎదుగుతున్న అమ్మాయిల్లో PCOD, PCOS అంటారు. దీని గురించి వివరిస్తారా, ఇది ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి దీనికి?
0: PCOD అంటే ఇప్పుడు ఓవరీస్ పైన ఒక సిస్ట్ లాగా వాటర్ బబుల్ ఫామ్ అవుతుంది, అలానే కిడ్నీస్లో ఫామ్ అవుతాయి సిస్ట్లు, నెక్స్ట్ బ్రెస్ట్లో ఫామ్ అవుతాయి, అబ్బాయిలకు కూడా సిస్ట్లు ఫామ్ అవుతాయి, వారికోసీల్ అని హైడ్రోసీల్ అని. సో ఈ సిస్ట్లు ఫామ్ అవ్వటం ఎలానో చెప్తాను ఫస్ట్. ఇప్పుడు మళ్ళీ సాల్ట్ గురించే మనం చెప్పుకోవాలి. ఇక్కడ చిన్న బయోకెమిస్ట్రీ ఏంటంటే సాల్ట్ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు శరీరంలో మనకి ఆర్టరీస్ వెయిన్స్ అని అంటారు, వెయిన్స్లోని బ్యాడ్ బ్లడ్ వస్తుంది, ఆర్టరీస్లో గుడ్ బ్లడ్ సప్లై అవుతుంది, అంటే అన్ని ఆర్గాన్స్కి సప్లై అవుతుంది. అలా సప్లై అయ్యేటప్పుడు ఏదైతే బ్యాడ్ బ్లడ్లోని కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొస్తుంది వెయిన్స్, అదే HP తీసుకొస్తుంది, అలానే ఈ ఆర్టరీస్లో బ్లడ్ ఏదైతే HB ఏదైతే ఉందో అది మనకి ఆక్సిజన్ మోసుకుంటూ వస్తుంది. కానీ గుడ్ బ్లడ్లో ఆక్సిజన్ చాలా తక్కువ మోసుకొస్తుంది, ఎందుకంటే మనం సాల్ట్ తింటాం కదా, ఆ సాల్ట్ అంతా అబ్జార్బ్ అయ్యి ఈ HBకి క్లోరిన్ అనేది దానికి బైండ్ అయ్యి ఉంటుంది అనమాట. ఇది నార్మల్గా బైండ్ అయ్యేది జనరల్గా, కానీ ఏంటంటే మనం ఎక్కువ సాల్ట్ తీసుకున్నాం అనుకోండి అన్ని ఏరియా

0: గ్యాస్లో కూడా బైండ్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ 4 మాలిక్యూల్స్ తీసుకొచ్చేటప్పుడు ఈ ఆక్సిజన్ 2 మాలిక్యూల్స్ తీసుకొస్తుంది ఇటువైపు. ఎప్పుడైతే కెపిలరీస్ అంటే ఏంటి, ఒక ఆర్గాన్ దగ్గర పెద్ద వెయిన్స్, ఇవి పెద్ద బ్లడ్ వెజల్స్ అనేవి చిన్నగా మారిపోతాయి, అక్కడికి వచ్చి కెపిలరీస్ దగ్గర ఎక్స్చేంజ్ జరుగుతుంది. అట్లా ఎక్స్చేంజ్ జరిగేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని ఒక తీసుకొని వెళ్ళిపోవాలి, ఆక్సిజన్ ఇటువైపు ఎక్స్చేంజ్ చేయాలి. అలా ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ 4 మాలిక్యూల్స్ వస్తాయి, ఇక్కడ 2 మాలిక్యూల్స్ వస్తాయి. అలా ఎక్స్చేంజ్ కరెక్ట్గా ఎక్స్చేంజ్ జరగక బైకార్బనేట్స్ ఫామ్ అవుతాయి. ఆ బైకార్బనేట్స్ ప్లస్ వాటర్ ఫామ్ అవుతుంది కదా, బైకార్బనేట్స్ వల్ల ఆ ఏరియా అంతా డ్రై అయిపోద్ది, సిస్ట్ అంటే వాటర్ బబుల్లా ఫామ్ అవుతుంది. సో అందుకనే పీసీఓడీలో ఏంటంటే వాళ్ళకి రెగ్యులర్గా పీరియడ్స్ రావు. రెగ్యులర్గా ఎందుకు పీరియడ్స్ రావంటే అక్కడ బైకార్బనేట్స్ ఫామ్ అయిపోయి అక్కడ ఎండోమెట్రియం అంతా డ్రై అయిపోతుంది. నెక్స్ట్ ఈ సిస్ట్ అనేది ఒక బబుల్ లాగా ఫామ్ అవుతుంది. సో అందుకనే ఏంటంటే ఇప్పుడు ఆ బబుల్ని, వాటర్ బబుల్ని లాప్రోస్కోపిక్ ద్వారా తీసేసిన, ఆపరేషన్ చేసిన మళ్ళీ ఫామ్ అవుతాయి. ఎందుకంటే వీళ్ళు ఈ డైట్లో ఏంటంటే సాల్ట్ తగ్గించరు, రెండోది ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఈ అలా కూర్చొనే ఉండటం వల్ల ఆక్సిజనేటెడ్ సైకిల్స్ జరగవు అన్నమాట, ఎనరోబిక్ సైకిల్స్ జరుగుతాయి.
1: దీనికి ఆయుర్వేదంలో రెమెడీ ఏముంది?
0: ఆయుర్వేదంలో రెమెడీ ఏంటంటే ఫస్ట్ డైట్ లైఫ్ స్టైల్ అంటే సాల్ట్ తగ్గించమని చెప్తాము, రెండోది లైఫ్ స్టైల్ అంటే వాకింగ్ చేయమని చెప్తాము. అంటే అయితే వాళ్ళు డాన్స్లో కానీ ఎందులోనో జాయిన్ అవ్వమని చెప్తాం వాళ్ళకి. ట్రీట్మెంట్ వైజ్గా అయితే అభ్యంగం, నెక్స్ట్ బాష్పస్వేదం, ఈ రెండు సరిపోతుంది. ఈ రెండు చేస్తాము. ఈ రెండు కాకుండా వాళ్ళకి ఉత్తర వస్తేనే ఒక ట్రీట్మెంట్ ఉంటుందండి. జనరల్గా మ్యారీడ్స్లో అయితే ఈజీగా చేయటం అవుతుంది, అన్మ్యారీడ్స్లో అయితే త్రూ యూరినరీ బ్లాడర్ చేస్తాము. అది అసలు పెయిన్లెస్, చాలా ఈజీగా చేస్తాం, పెయిన్లెస్, అసలు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు దానివల్ల. కాకపోతే ఏంటంటే దాని మీద పెద్దగా అవేర్నెస్ లేదు, సో మనం చెప్పినా అక్కడ భయపడతారు వాళ్ళు. బట్ ఈ ట్రీట్మెంట్స్తో చాలా ఫాస్ట్గా మనం అది ఓవర్కమ్ చేయగలుగుతాం వాళ్ళు. ఏంటంటే
1: నార్మల్ లైఫ్ స్టైల్
0: లీడ్ చేయగలుగుతారు, అంటే చాలా తొందరగా సిస్టులు అనేది తగ్గిపోతాయి. ఎట్లా తగ్గుతాయంటే ఆ డ్రై అయిపోతుందని చెప్పాను కదా, మనం ఆయిలింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఇవి సెల్స్ అన్ని ఆయిల్ తీసుకొని చక్కగా అవి మళ్ళీ జెల్లా తయారవుతాయి. సో ఉత్తరవస్తి ట్రీట్మెంట్లో మనం ఆయిల్ లోపలికి పంపించడం వల్ల ఈ డ్రై అయిపోయిన ఎండోమెట్రియం కానీ ఇదంతా ఏంటంటే మళ్ళీ ఆయిల్ తీసుకొని నార్మల్ అయిపోతాయి.
1: ఇప్పుడు మీరు చెప్తున్న ఉత్తరవస్తి ట్రీట్మెంట్ ఉన్నది, ఇది అంటే ఒక సర్జికల్ ట్రీట్మెంటా లేకపోతే ఒక సిట్టింగ్, 2 సిట్టింగ్స్లో అయిపోయేది ట్రీట్మెంట్?
0: ఉత్తరవస్తి అనేది సర్జికల్ ట్రీట్మెంట్ కాదు, ఇది పారాసర్జికల్ ట్రీట్మెంట్ అంటారు. అంటే ఎనెస్థీషియా అట్లాంటివి ఏమి వాడాల్సిన పని లేదు, పేషెంట్ కంప్లీట్ కాన్షియస్లో ఉంటారు, జస్ట్ ఆయిలింగ్ చేయటం మాత్రమే. జనరల్గా ఇప్పుడు డిసీజ్ అంటే మాయిస్ట్ని కోల్పోవటం, హెల్త్ అంటే మాయిస్ట్గా ఉండటం. సో మాయిస్ట్ని ఎప్పుడైతే కోల్పోతారో, డిహైడ్రేషన్ అంటే మాయిశ్చర్ని కోల్పోవటమే కదా, దాన్ని మనం త్రూ ఆయిల్స్ వాళ్ళకి ఇస్తున్నామన్నమాట. మెడికేటెడ్ ఆయిల్స్ అంటే నార్మల్ ఆయిల్స్ కాకుండా మెడికేటెడ్ ఆయిల్స్తో చేస్తాము. ఇప్పుడు వెజైనా అనేది ఒక ఓపెనింగ్, బయట నుంచి ఉండే ఒక ఓపెనింగ్, సో దాని నుంచి మనం ఆయిల్స్ పాస్ చేస్తాము, లోపలంతా మనకి మాయిశ్చర్ వచ్చేస్తుంది.
1: ఈ కంప్లీట్ ట్రీట్మెంట్కి ఎంత టైం పడుతుందండి?
0: మ్యాక్స్ ఒక 15 మినిట్స్ to 20 మినిట్స్.
1: సో అది ఒక సిట్టింగ్, తర్వాత వెంటనే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు.
0: ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటే ఏ ట్రీట్మెంట్ చేసినా ఫస్ట్ అభ్యంగం స్వేదం చేస్తాము, ఎందుకంటే బాడీ అనేది ఎప్పుడైనా బ్లాక్ అయిపోతూ ఉంటుంది, చెప్పాను కదా ఈ టిష్యూస్ అనేవి డీహైడ్రేట్ అయిపోతాయి. సో ఫస్ట్ వాటిని హైడ్రేట్ చేయడానికి పైనుంచి ఫుల్ ఆయిల్ మసాజ్ చేసి స్టీమ్ చేస్తాము. స్టీమ్ చేస్తే ఫస్ట్ వాళ్ళల్లో ఆ బ్లాకేజెస్ క్లియర్ అయ్యి యాక్టివ్ అవుతారు. ఆ తర్వాత మనం ఇంటర్నల్గా ఏ ఆయిల్స్ ఇచ్చినా కానీ అది తీసుకుంటుంది, బాడీ తీసుకుంటుంది, ఫాస్ట్గా రికవర్ అవుతుంది అన్నమాట.
1: మరి అలాగే మెనోపాస్ అన్నది కూడా స్త్రీలలో ఒక సమస్య. ముఖ్యంగా ఈ మధ్య చూస్తున్నది ఏంటంటే చాలా అర్లీ ఏజ్లో మెనోపాస్ వచ్చేస్తున్నది. దీనికి కారణం ఏంటి? దీనికి చికిత్స ఎలాగుంటుంది?
0: దీనికి కూడా సేమ్ మనం పీసీఓడీ నుంచే తీసుకోవచ్చు. ఇప్పుడు పీసీఓడీని మనం తొందరగా క్లియర్ చేయం ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్. ఇప్పుడు మనం వాళ్ళు పీసీఓడీ వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుంది వాళ్ళకి, కానీ ఇప్పుడు ఐవీఎఫ్స్ ద్వారాగా వాళ్ళు ట్రీట్మెంట్ అయిపోయి వాళ్ళకి పిల్లలు పుడతారు, కానీ ఆ పీసీఓడీ అనేది తగ్గదు. సో ఆ సమస్య అలానే క్యారీ అవుతుంది. క్యారీ అయిన తర్వాత ఫాస్ట్గా ఎర్లీగా మెనోపాజ్ అనేది వస్తుంది. మెయిన్ మనం ఇవన్నీ డిసీజ్ అనేది చెప్పుకునేది డిహైడ్రేషనే కదా, లోపల మాయిశ్చర్ పోతుంది, ఆ ఎండోమెట్రియం డ్రై అయిపోతుంది. సో రోజు రోజుకి అట్లా ఎండోమెట్రియం డ్రై అవుతూ ఉంటుంది కదా, సో ఫాస్ట్గా 35 ఇయర్స్కే ఆ గ్లాండ్, ఓవరీస్ డ్రై అయిపోతాయి, ఎండోమెట్రియం డ్రై అయిపోతుంది, టోటల్ యూట్రస్ అంతా డ్రై అయిపోతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ మెనోపాజ్. సో ఎర్లీగా మెనోపాజ్ వస్తుంది, కానీ వాళ్ళు యంగ్గానే ఉంటారు. నిజానికి క్యాన్సర్స్ ఉంటాయి కదా, సర్వైకల్ క్యాన్సర్స్ ఇట్లాంటివన్నీ కూడా ఈ ఎర్లీ మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి కొంచెం ఎక్కువగా 100% కాదు, అట్లీస్ట్ 70% ఎర్లీ మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి వస్తూ ఉంటుంది అన్నమాట.

0: ఎందుకంటే ఈ బాడీ డ్రై అయిపోతుంది కానీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. సో బ్రెయిన్కి ఏంటంటే ఇక్కడ ఏరియా డ్రై అయిపోతుందని చెప్పి సెల్ఫ్గా ఓవర్కమ్ అవ్వాలి అని అనుకుంటుంది. అప్పుడే లోపల నుంచి ఈ ఎపిథీలియల్ లేయర్ ఎండిపోయిన తర్వాత, డ్రై అయిపోయిన తర్వాత దాని వెనకాల ఉన్న లేయర్ స్క్వామర్స్ సెల్స్ అవి అక్కడ నుంచి కొత్త సెల్స్ పుట్టుకొస్తాయన్నమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ క్యాన్సర్.
1: మీరు మీ అమూల్యమైన సమయం తీసుకొని మా ఆకాశవాణికి వచ్చి ఆయుర్వేదం గురించి ఇంత చక్కగా వివరించారు. చాలా చాలా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి.
1: నమస్కారం.
0: నమస్కారం. ముత్యాల ముంగిళ్ళు కార్యక్రమంలో భాగంగా మహిళా ఆరోగ్యానికి ఆయుర్వేదం అనే అంశంపై డాక్టర్ ఈ నిషిత గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీమతి కె ఇందిరా గారు. ఇప్పుడు కొన్ని సినిమా పాటలు వింటారు. ముందుగా పవిత్ర బంధం సినిమా నుండి జె యేసుదాస్ పాడిన పాట.

0: श्री राजनाथ सिंह और बेल्जियम के रक्षा मंत्री थियो फ्रांकन ने संवाद, उच्च स्तरीय यात्रा और क्षमता निर्माण के माध्यम से द्विपक्षीय रक्षा संबंधों को विस्तार देने की प्रतिबद्धता जताई। वित्त मंत्री निर्मला सीतारामन ने न्यूयॉर्क में उच्च स्तरीय व्यापार गोलमेज सम्मेलन में निवेशकों से मुलाकात की। बिहार में गंगा नदी का जल स्तर बढ़ने से अन्य क्षेत्रों में बाढ़ का खतरा और किदांबी श्रीकांत कनाडा के विक्टर लाई को हराकर चाइना मास्टर्स बैडमिंटन टूर्नामेंट के पुरुष सिंगल्स क्वार्टर फाइनल में। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आकाशवाणी विशाखापट्टनम केंद्रम वातावरण समाचारम। విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం వారు ఈ మధ్యాహ్నం 2 గంటలకు అందించిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.8 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం స్వల్పంగా ఉంటుంది. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం స్వల్పంగా ఉంటుంది. మత్స్యకారులకు వాతావరణ సమాచారం. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి సంబంధించి ఈ రోజు నుండి ఈ నెల 7వ తేదీ వరకు రానున్న 5 రోజుల్లో మత్స్యకారులకు ఎటువంటి వాతావరణ హెచ్చరిక లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం మినహా బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో ఈ రోజు గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గాలుల వేగం అప్పుడప్పుడు గంటకు 65 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ తమిళనాడు తీర ప్రాంతం, నైరుతి బంగాళాఖాతంలోని ఈ పరిస్థితి ఉండవచ్చు. కావున పైన పేర్కొన్న సముద్ర ప్రాంతాలలో ఈ సమయంలో మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించడమైనది. ఇక ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలోని తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల తీరాల్లో సముద్ర ప్రవాహాల వేగం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున హార్బర్, సముద్ర కార్యకలాపాలు నిర్వహించేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించడమైనది. ఇంతవరకు వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు జానపద రంజని కార్యక్రమంలో శ్రీమతి వీర్నాల వెంకటలక్ష్మి మరియు బృందంచే రాజహంస తంబుర కథ వింటారు. వంతలు శ్రీమతి మిరియాల తిరుపతమ్మ, శ్రీమతి మిరియాల శ్రీదేవి.

రాజుని చూసి రాజా రాజహంస శాపంతో పుట్టింది. రాచపుండు 12 సంవత్సరాలు బాధపడాలి, లేదంటే ఒక ఉపాయం ఉంది రాజా, అదేమిటో చెప్పండి అయ్యా. అదే రాజహంసని తీసుకొచ్చి నోట్లో మెత్తగా నూరి పులకేసి కడితే.

అదేమిటమ్మా ఎవరమ్మా నీవు? రూపము చూస్తే పక్షిలా ఉన్నావు, మనిషి చూస్తే దేవతాదేవిలా ఉన్నావు. మాట చక్కగా ఉన్నది. నేను దేవలోకం రాజహంసని, ఈ చెట్టు మీద నివసిస్తున్నాను. ఎందుకు కొడుతున్నావు అమ్మా? ఈ చెట్టును కొట్టి కట్టెలమ్మితేనే నాకు భోజనం గడుస్తున్నది. అయితే ఇంతటి పేదవాడివి, నేనొక రత్నాన్ని ఇస్తాను. చెట్టుకు తీసుకెళ్ళిపోయి రత్నాన్ని అమ్ముకొని నువ్వు ధనవంతుడు బ్రతకమ్మని ఒక రత్నాన్ని తీసుకొచ్చి ముక్కుతో రత్నాన్ని పట్టుకొని

పొల్లలో పొల్లలని అరుస్తావు, మీరేమిటే రత్నమో రత్నమని అరుస్తున్నావు? అదేమిటయ్యో అడవిలో ఒక పక్షి ఇచ్చినది, అయితే రత్నాన్ని తీసుకురా. ఆ చూడగానే రత్నం అని తెలిసిపోయింది. అయితే రాజభటులు నిన్ను పట్టుకుంటారు.

పాలు పిండి వంటి ఇంట్లో ఉన్న సామాన్ అంతా ఇచ్చేసాడు. ఇచ్చేసి బండి మీద పంపగానే అక్కడికి ఆమె సంతోషపడిపోయింది. ఈ రత్నాన్ని అపకరించి కొన్ని లక్షల ఖరీదైన రత్నము ఒక ముత్యము 4 రూపాయలు. అలాంటి ముత్యాలు ఎన్నో వస్తాయి రత్నానికి. అది తెలియని బిచ్చమ్మ ఇచ్చి వెళ్ళిపోయినది. ఇక్కడ ఇంటికి తెచ్చి బాగా వంట చేసుకుని ఫోన్ చేశారు. ఇక దినదినము ఖర్చులు డబ్బు లేనప్పుడల్లా వడ్డలితో

మాట బిచ్చమ్మా ఇని, ఓయమ్మో ఇంకేమున్నది రోజుకో రత్నంతో ఎందుకు, రాజ్యానికి రాణినవుతాను అని చెప్పి తీగల బుట్ట చేసి అది వర్తకిచ్చి అడవిలోకెళ్ళి రాజహంసని తీసుకురా, లేదంటే నీ గుట్టు తీసుకెళ్లి రాజుగారికి చెబుతాను, నీకు ఎలాగా శిరఛేదన తప్పదు. ఆ మాట విన్న గురవయ్యవోసే దుర్మార్గురాల, అన్నం పెట్టే కన్న తల్లి మన కడుపు భోజనం పెట్టి పోషిస్తున్నది. అలాంటి

ఏమన్నది రాజహంస, తెల్లని పక్షి చూస్తే బిచ్చమ్మ, అదేమిటని దగ్గరకు వచ్చాడు, ఏమిటి తీసుకెళ్తున్నావు? నాయన ఇది రాజహంస, నాన్నగారి పుండుకు కట్టు కట్టాలి మెత్తగా నూరి. ఆ మాట విని మా బాలుడు ఆలోచించి చక్కని పక్షి ఏడుస్తున్నది, ఈ పక్షి ఉసురు మాకెందుకు అని చెప్పి, అయితే నాకు ఇచ్చేయి, నువ్వు ఇంటికెళ్ళి మంచి బట్టలు వేసుకునిరా.

పెళ్లిపో రత్నమాల అనే అమ్మాయి కూతురు ఉన్నది, చక్కగా పెళ్లి చేస్తారన్నారా. అక్కడంగా మాట విన్న చంద్రసేనుడు చక్కని బాలుడు, 16 ఏళ్ల చిన్నవాడు, వేస్తే 1000 రూపాయలున్నాడు. చంద్రుడి ఛాయ కన్నా అందంగా ఉన్న పిల్లవాడు రాజకచ్చి.

నాకు తెలుసు కదా నీ గురించి, నాయనాయిక బాగున్నదని చెప్పి ఈ విధంగా రాజహంసనమ్మ మీ నాన్నగారికి చెప్పిరా, మన ఊరు వెళ్ళిపోదాము నాయనా మీ తండ్రి.

రామగారత్తగారు ఒప్పుకోటలేదు. పక్షి ఎలాగూ ఏడ సముద్రంలో పారవేస్తుందో, ఎలాగ పక్షిని నమ్మి ఎలా కూతుర్ని పంపిస్తాము. ఆ మాట విన్న రాజహంస నాయన అందరూ నిద్రపోతుండగా రాత్రిపూట తీసుకు

ఇంతటి అబ్బాయి అయ్యేవాడు, రాచకుండు మందులకు అంటున్నాడు. ఈ సంగతి రాజుగారికి చెబుదామని అందరు ఊళ్ళో వాళ్ళు వెళ్ళి చెప్పగానే, అమ్మా రాచకుండు మందులు అమ్మే ఆ చంద్రశేఖరును ఎలాగైనా తీసుకు.

కాపాడి అమ్మా చక్కని ఒక రాజహంస కుమారుని తీసుకొచ్చావని చెప్పి సంతోషంగా ఉన్నాడు. ఈ విధంగా అమ్మా రాజహంస నా కొడుకుని కళ్ళ ముందే పెళ్లి చేస్తాను.

ఇంతవరకు జానపద రంజని కార్యక్రమంలో శ్రీమతి వీర్నూల వెంకటలక్ష్మి బృందంచే రాజహంస తంబురా కథ విన్నారు. వంతలు శ్రీమతి మిరియాల తిరుపతమ్మ, శ్రీమతి మిరియాల శ్రీదేవి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 3:50. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. 102 MHz FM ద్వారా ప్రసారాలు కొనసాగుతూనే ఉంటాయి. తిరిగి ఈ సాయంత్రం 5:00 మీడియం వేవ్ ద్వారా 323.6 మీటర్లు అనగా 927 KHz పై తరువాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం.

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 925 కిలోహెర్ట్స్ పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5:20. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. యువవాణి యువజనుల కార్యక్రమం.

అంశంగా వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వింటారు. శ్రోతలకు నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆకాశవాణి శ్రోతలకు, ముఖ్యంగా రేపటి సమాజాన్ని నిర్మించే యువ మిత్రులందరికీ యువవాణి యువజనుల కార్యక్రమానికి హృదయపూర్వక

సామాజిక సేవలో యువత పాత్ర అత్యంత కీలకం. సేవ పరమార్థాన్ని చాటి చెప్పే ఈ ప్రాచీన సూక్తిని ఒకసారి గుర్తు చేసుకుందాం. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారం ఇదం శరీరం. చెట్లు ఇతరుల ఆకలి తీర్చడానికే పళ్ళనిస్తాయి, నదులు పరుల దాహం తీర్చడానికే ప్రవహిస్తాయి, అలాగే గోమాత కూడా. భగవంతుడు మనకిచ్చిన ఈ ఉత్సాహం, ఈ శరీరం కూడా కేవలం మన స్వార్థం కోసం కాదు, పరోపకారం కోసమే, సమాజ సేవ కోసమే అని మనం గుర్తుపెట్టుకోవాలి.

సేవ అంటే మాటలు కాదు, చేసి చూపించే చేతలు. మన మధ్య నుంచే వచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన కొంతమంది అసలైన నిజ జీవిత యువవీరుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాజస్థాన్లోని ఒక మారుమూల గ్రామానికి చెందిన పాయల్ జంగీడ్ కథే చూడండి. తన చిన్న వయసులోనే బాల్య వివాహాల దురాచారానికి వ్యతిరేకంగా గళం విప్పింది. గ్రామాలు తిరుగుతూ ఎన్నో బాల్య వివాహాలను అడ్డుకుంది. కేవలం 17 సంవత్సరాల వయసులోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది అంతర్జాతీయ చేంజ్ మేకర్ అవార్డు అందుకుని చరిత్ర సృష్టించింది. అలాగే ఇంజనీరింగ్ విద్యార్థి ఆకర్ష్ ష్రాఫ్ బిట్స్ పిలానీలో చదువుకుంటూనే ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి 500 మందికి పైగా యువ వాలంటీర్లను ఏకం చేశాడు. అనాథాశ్రమాలు, గ్రామీణ పేద పిల్లల కోసం చదువు, అలాగే కోవిడ్ కష్టకాలంలోనూ నిరుపేదల ప్రాణాలు కాపాడటానికి 40 లక్షల వరకు నిధులు సమకూర్చాడు. ఇతని సేవానిరతికి మెచ్చి బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత అవార్డు ఇతనికి లభించింది. అంతేకాదు, మన దేశపు ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా జాదేవ్

ప్రయాణం ప్రారంభమైంది కూడా కేవలం 16 ఏళ్ల యుక్త వయసులోనే. బ్రహ్మపుత్ర నది ఇసుక తిన్నెలపై చనిపోతున్న జంతువులను జీవులను చూసి చెలించిపోయి ఒంటరిగా మొక్కలు నాటడం ప్రారంభించాడు. ఒక్క యువకుడి సంకల్పం ఈనాడు 1300 ఎకరాలకు పైగా దట్టమైన అడవిగా మారి దేశం గర్వించేలా భారత ప్రభుత్వం చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని కూడా ఆయనకి తెచ్చిపెట్టింది.

సేవ అంటే కేవలం మనకు తీరికైన రోజుల్లో చేయడం మాత్రమే కాదు, సమాజం కష్టాల్లో ఉన్నప్పుడు, విపత్తులు సంభవించినప్పుడు ముందు నిలబడటం, భూకంపాలు, తుఫానులు, వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం లేదా రెస్క్యూ టీమ్స్ వచ్చేలోపు స్థానికంగా ఉండే మన యువతే మొదటి రక్షకులుగా ఉంటే, అంటే ఫస్ట్ రెస్పాండర్స్గా ఉండాలి. దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పుకుందాం. భారత ప్రభుత్వం నడిపిస్తున్న ఆపద మిత్ర పథకం ఈకోవకే చెందుతుంది. మన దేశంలో ఎక్కడ వరదలు తుఫానులు వచ్చినా వేలాది మంది స్థానిక యువతీ యువకులు ప్రత్యేక శిక్షణ తీసుకుని ఆపద మిత్రులుగా మారుతున్నారు. విపత్తు సంభవించిన తక్షణం ప్రాణాలకు తెగించి రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. బాధితులకు ఆహారం, మందులు చేరవేస్తున్నారు, వారిని రక్షిస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించి ఎవరు ఎక్కడ చిక్కుకుపోయారో ట్రాక్ చేస్తున్నారు. మరి వీరు నిజమైన హీరోలే కదా.

మన దైనందిన జీవితంలో మనం ప్రవర్తించే తీరు, సమాజం పట్ల మనకున్న గౌరవమే మన సామాజిక బాధ్యత, అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ. మన రోజువారీ జీవితంలో మనం పాటించదగిన కొన్ని అంశాలు ఇప్పుడు చూద్దాం. పర్యావరణ పరిరక్షణ. మార్కెట్కు వెళ్ళేటప్పుడు కానీ లేదా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ ప్లాస్టిక్ కవర్లకు నో చెప్పి క్లాత్ బ్యాగ్స్ని వాడాలి. అవసరం లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు ఇలాంటి వాటిని ఆపేసి విద్యుత్ను, నీటిని ఆదా చేయొచ్చు. అలాగే డిజిటల్ బాధ్యత కలిగి ఉండాలి, అంటే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ఫార్వర్డ్ మెసేజ్ను బ్లైండ్గా నమ్మి షేర్ చేసేయకూడదు. అది నిజమో కాదో నిర్ధారించుకున్నాకే ఫార్వర్డ్ చేయాలి. ఇంటర్నెట్లో ఇతరుల్ని కించపరిచేలా కామెంట్లు పెట్టకూడదు. ఇక ట్రాఫిక్ నిబంధనల పాలన. బైక్ లేదా కార్లు నడిపేటప్పుడు బైక్ అయితే హెల్మెట్ పెట్టుకోవాలి, కార్ డ్రైవ్ చేసేప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి. రోడ్డుపై అంబులెన్స్ సైరన్ వినపడగానే మానవత్వంతో ముందుగా వారికి దారి ఇవ్వాలి. అలాగే పరిసరాల పరిశుభ్రత. చాక్లెట్ రేపర్

ప్లాస్టిక్ బాటిళ్ళు ఇలాంటి వాటిని రోడ్డుపై లేదా బస్సుల నుంచి రైళ్ల నుంచి ఆ కిటికీల నుంచి మనం బయటికి విసిరేయకూడదు. చెత్తను ఎప్పుడూ డస్ట్బిన్లోనే వేయాలి. అలాగే కమ్యూనిటీ హెల్ప్, ఆరోగ్యంగా ఉన్న ప్రతి యువకుడు లేదా యువతి సంవత్సరానికి కనీసం 2 సార్లైనా రక్తదానం చేయడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఖరీదైన విదేశీ వస్తువుల కన్నా మన స్థానిక వ్యాపారుల దగ్గర వస్తువులు కొని వారి కుటుంబాలకు తోడ్పడాలి. చూసారుగా, ఇవన్నీ మనం కష్టపడకుండా మన ఇంట్లో మన వీధిలో చేయగలిగే పనులే. సమాజంలో మార్పు అనేది ఎక్కడి నుంచో రాదు, అది మొదట మనతోనే యువతతోనే ప్రారంభం అవ్వాలి. మహాకవి గురజాడ అప్పారావు గారు అన్న మాటలు ఎప్పటికీ యువతకు తారక మంత్రం. సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడ్పడవోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నారు ఆయన. నిజమే కదా, దేశమంటే సరిహద్దు గీతలు కాదు, మన చుట్టూ ఉన్న మనుషులు. ఆ మనుషుల కష్టంలో చేతనైన సాయం అందించడమే అసలైన దేశభక్తి.

యువత సామాజిక బాధ్యత అంశంగా వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఇంతటితో ఈనాటి యువవాణి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యారాగాలు 1980 నుంచి 2000 సంవత్సరం వరకు వచ్చిన మధుర గీతాలు వినే కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా బాణం చిత్రం నుంచి హేమచంద్ర సైంధవి పాడిన పాట.

సుందరి సుబ్బారావు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట విన్నారు. తొలి ప్రేమ చిత్రానికి కృష్ణరాజ్ పాడిన పాట వింటున్నారు.

0: మీరు ఇంతవరకు సంధ్యారాగాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉద్యోగ వార్తలు వింటారు. చదువుతున్నవారు శ్రీమతి జి పద్మ.
1: ఉద్యోగ వార్తలు. చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు 2026 సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా

0: ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 60 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. విభాగాలు: ప్రొడక్షన్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ తదితర విభాగాలు ఉన్నాయి. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 2026 జూలై 1వ తేదీ నాటికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలుగా ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. జీతం నెలకు 25,000 రూపాయల నుంచి 1,05,000 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అనంతరం స్కిల్ ప్రొఫిషియన్సీ ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.cpcl.co.in. దరఖాస్తు రుసుము: జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తునకు చివరి తేదీ 2026 సెప్టెంబర్ 11వ తేదీ. మరొక ప్రకటన: భారత ప్రభుత్వ సంస్థ ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ సోషల్ వర్కర్ అప్పర్ డివిజన్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు కోరుతోంది. అభ్యర్థులు చివరి తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: సోషల్ వర్కర్ 1, అప్పర్ డివిజన్ క్లర్క్ 2, లోయర్ డివిజన్ క్లర్క్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 6. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. జీతం నెలకు సోషల్ వర్కర్కు 35,400 రూపాయల నుంచి 112,400 రూపాయలు, అప్పర్ డివిజన్ క్లర్క్కు 25,500 రూపాయల నుంచి 81,100 రూపాయల వరకు, అలాగే లోయర్ డివిజన్ క్లర్క్కు 19,900 రూపాయల నుంచి 63,200 రూపాయల వరకు ఉంటుంది. వయోపరిమితి: సోషల్ వర్కర్కు 30 సంవత్సరాలు మించకూడదు. అప్పర్ డివిజన్ లోయర్ డివిజన్ క్లర్క్ 17 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎంపిక విధానం షార్ట్లిస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు చివరి తేదీ: ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 60 రోజుల్లోగా ఆఫ్లైన్ దరఖాస్తులను ది డైరెక్టర్ జనరల్, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, జీఎస్టీ రోడ్, చెన్నై. ప్రకటన వెలువడిన తేదీ 2026 జూలై 11వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.
1: చదివిన వారు శ్రీమతి జి పద్మ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచార వాణి. ముందుగా వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ సాయంత్రం అందించిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.8 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.1 మిల్లీమీటరు, గాలిలో తేమ 85%. విమానాశ్రయం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.2 మిల్లీమీటర్లుగా నమోదైంది, గాలిలో తేమ 80%. రాగల 24 గంటల్లో విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటూ ఒకమారు వర్షం కానీ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కానీ పడే అవకాశం ఉంది. ఇక రాగల 5 రోజుల వరకు కోస్తాంధ్ర యానాం తీర ప్రాంతాల్లో చేపలు పట్టే

వారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరికలు ఏమీ లేవు. బంగాళాఖాతంలో ఆంధ్రేతర తీర ప్రాంతాల్లో చేపలు పట్టే వారికి ఈరోజు నుంచి రాగల 5 రోజుల వరకు వాతావరణ హెచ్చరిక. ఈ నెల 3వ తేదీ అంటే ఈరోజు

హెచ్చరికలు లేవు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ సాయంత్రం అందించిన వాతావరణ సమాచారం విన్నారు. సమాచార వాణిలో ఇప్పుడు ఈ పూట ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ప్రాయోజకులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో వివిధ వరి సాగు శిక్షణలో కలుపు యాజమాన్యం గురించి రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మారాడ శ్రీనివాసరావు గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నారు ఎంకేఎంఎల్ లాస్య. 7:45 దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్ హాంకాంగ్ జట్ల మధ్య జరుగుతున్న 2026 మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ ఆంగ్ల భాషల్లో రేడియో సెట్ల ద్వారా ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఈ వ్యాఖ్యానం ఆట ముగిసే వరకు కొనసాగుతుంది. యాప్ ద్వారా మా రోజువారీ కార్యక్రమాలు యథాతథంగా ప్రసారమవుతాయి. వాటి వివరాలు 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 రాత్రి 9:30 స్వరమాలిక సినిమా పాటలు వినవచ్చు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 10:00 ప్రాంతీయ జానపద లలిత సంగీత జాతీయ కార్యక్రమంలో సలీం అల్లావాలే గజల్ లలిత సంగీతం, అలాగే గోపాల్ సింగ్ కీచి రాజస్థానీ జానపద సంగీతం వినవచ్చు. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాల ముఖ్యాంశాలు. మీరింతవరకు సమాచార వాణి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ముందుగా ఆంగ్లంలోనూ, 6:10 ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం ఆకాశవాణి కేంద్ర సమర్పణలోనూ, అలాగే 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులను వివరిస్తూ కేంద్రానికి లేఖ రాస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణను మరింత బలోపేతం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నిత్యావసర సరుకులను ప్రజలకు తక్కువ ధరలకే అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యాటక రంగంలో సేవలందించిన వారికి విశిష్ట పురస్కారాలు ప్రదానం చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. వివరాలు. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులను వివరిస్తూ కేంద్రానికి లేఖ రాయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా ప్రధానంగా ఎల్నినోపైనే సుదీర్ఘ చర్చ జరిగింది. ఆ వివరాలను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వివరించారు. ఎల్నినోకు సంబంధించి ప్రతి నెల క్షేత్రస్థాయి పరిస్థితులను కేంద్రానికి నివేదించాలని నిర్ణయించినట్టు తెలియజేశారు. అలాగే గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ వర్షపాతం ఈసారి నమోదైందని పేర్కొన్నారు. తాగునీరు అందించడం, పశుగ్రాసానికి లోటు లేకుండా చూడటం వంటివి చేయాలని మంత్రులకు ముఖ్యమంత్రి సూచించారని చెప్పారు.
2: రైతుకు ఏ సమస్య వచ్చినా కూడా, రైతుకు అవసరమైన ఏ విషయానైనా సరే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఏదో ఒక రూపంలో రైతును ఆదుకుంటానికి ప్రయత్నం చేస్తుందటానికి రాజమహేంద్రవరంలోని ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుండి 100 పడకలకు అప్గ్రేడ్ చేసేందుకు మరియు అందుకు అవసరమైన వైద్య పారా మెడికల్ సిబ్బంది కేడర్ బలాన్ని మంజూరు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ అభివృద్ధి విధానం 2025-2029 ముసాయిదాకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

0: ఇదిలా ఉండగా మంత్రివర్గ సమావేశంలో తాగురేటుకి ఎంతైనా ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఎల్నినో ప్రభావం వల్ల ఒక్క ఎకరా కూడా ఎండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో జీఎస్డిపి తగ్గకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణను మరింత బలోపేతం చేసే దిశగా సరికొత్త ప్రణాళికలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను ఒక ప్రకటనలో ఆదేశించారు. ఇటీవల చోటు చేసుకున్న వన్యప్రాణుల మరణాల ఘటనలపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని కోరారు. అదేవిధంగా పులుల మరణాలపై అధ్యయనానికి అటవీ శాఖ సలహాదారు, అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీకి ఆ బాధ్యతలు అప్పగించారు. వన్యప్రాణుల ఆవాసాల నిర్వహణ, రక్షణ చర్యలు, మానవ వన్యప్రాణి ఘర్షణల నివారణ, క్షేత్రస్థాయిలో అమలవుతున్న సంరక్షణ కార్యక్రమాల ప్రభావాన్ని సమగ్రంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆ కమిటీకి ఉప ముఖ్యమంత్రి సూచించారు. నిత్యావసర సరుకులను ప్రజలకు తక్కువ ధరలకు అందిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతిలో పాత్రికేయులతో ఈరోజు ఆయన మాట్లాడుతూ ఇప్పటికే బియ్యం తక్కువ ధరలకే రైతు బజార్లో విక్రయిస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకు నిత్యావసర వస్తువులు అందజేస్తామని మంత్రి వెల్లడిస్తూ,
1: ఖచ్చితంగా వినియోగదారులకి పామాయిల్ విషయంలో కూడా వాళ్ళకి తక్కువ ధరకు ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తాం. రైస్ కౌంటర్స్ ఆల్రెడీ మేము ఏర్పాటు చేసాం. మార్కెట్ ధర కన్నా 12 రూపాయల నుంచి 10 రూపాయలు తక్కువకి రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ రైతు బజార్ల ద్వారా, అదేవిధంగా స్పెషల్ కౌంటర్స్ మరియు ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా వినియోగదారులకి మేము తక్కువ ధరకి బియ్యం ఈ రోజున సరఫరా చేయగలం. కందిపప్పు పైన కూడా మేము ఇంటర్వెన్షన్ చేసి కేంద్ర ప్రభుత్వంతో చర్చించుకుని తప్పకుండా రాబోయే రోజుల్లో వీలైనంత వరకు వినియోగదారులకి ధరల పైన ఒక భరోసా కల్పించడానికి ఒక ప్రయత్నం చేద్దామని
0: అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27న ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వార్షిక పర్యాటక విశిష్ట పురస్కారాలు 2025-26ను ప్రదానం చేయనున్నామని పర్యాటక శాఖ మంత్రి కొందుల దుర్గేష్ తెలిపారు. డిజిటల్ అజెండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పర్యాటక రంగ పునర్నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. క్లాసిఫైడ్ హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, పర్యాటక ప్రాజెక్టులు, విద్యా సంస్థలు, గైడ్లు, రచయితలు, ఫిల్మ్ మేకర్లు, డిజిటల్ క్రియేటర్లకు ప్రాతినిధ్యం కల్పిస్తూ మొత్తం 38 విభాగాల్లో 46 పురస్కారాలు అందజేయనున్నట్టు తెలియజేశారు. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 18న తుది గడువుగా పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ను 2027 సెప్టెంబర్ నాటికి 100% సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం రాష్ట్రంలో అద్భుత ఫలితాలు సాధిస్తోందని తెలిపారు. గత 2 ఏళ్లలో అక్షరాస్యత రేటు 72.6% నుంచి 82.1% పెరగడం, జాతీయ సగటు 80.9% అధిగమించడం రాష్ట్ర విద్యారంగంలో సాధించిన గణనీయమైన పురోగతికి నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యారంగంలో విస్తృతంగా వినియోగిస్తూ ఉపాధ్యాయులకు కృత్రిమ మేధపై శిక్షణ అందించడం జరుగుతోందన్నారు. రాబోయే రోజుల్లో అక్షరాంధ్ర కార్యక్రమాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో 25% ఉచిత ప్రవేశాలపై మార్గదర్శకాల సవరణకు రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12(1)(c) ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో నిరుపేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు 25% ఉచిత ప్రవేశాలు కల్పించేందుకున్న మార్గదర్శకాలను సవరించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చైర్పర్సన్గా 16 మంది సభ్యులతో కూడిన రాష్ట్రస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సమీం అన్సారియా చైర్పర్సన్గా వ్యవహరిస్తారని పేర్కొంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేయించేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 11 నుంచి 20 విజయదశమి వరకు 10 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. 16 మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ సరస్వతీదేవి అలంకారం, 20 విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో నిర్వహించే హంసవాహన తెప్పోత్సవంతో ఈ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగుస్తాయని చెప్పారు.

0: ఈశాన్య మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడ్డ అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తు పెరిగే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉందని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈరోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈరోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: విశాఖపట్నంలో ఈ నెల 10 నుంచి 12 తేదీ వరకు 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ వార్షిక సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కొందల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్ర పర్యాటక రంగ వర్గాలకు ఐఏటీఓ సభ్యత్వం, రిజిస్ట్రేషన్ రుసుముల్లో రాయితీ ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. పర్యాటక ప్రతినిధులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు. దేశంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కందుల దుర్గేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, ఎన్ఎండీ ఫారూక్, నంద్యాల జిల్లా శాసనసభ్యులు ఈరోజు అమరావతిలోని సచివాలయంలో ఆయన ఛాంబర్లో సమావేశమయ్యారు. నంద్యాల జిల్లా తాగునీటి అవసరాలపై రామానాయుడుతో ఈ సందర్భంగా వారు చర్చించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులను వివరిస్తూ కేంద్రానికి లేఖ రాస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణను మరింత బలోపేతం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నిత్యావసర సరుకులను ప్రజలకు తక్కువ ధరలకే అందజేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యాటక రంగంలో సేవలందించిన వారికి విశిష్ట పురస్కారాలు ప్రదానం చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయతాం. ప్రవాచికా నిధిః ఝాః. आदौ मुख्याः वार्ताः. भारत बेल्जियम देशयोः व्यापारो द्विगुणी भविष्यति. प्रधानमन्त्रिणा मोदिना बेल्जियम मन्त्रिणा बार्ट डी वेबर इत्यनेन सह नवदेहल्यां विहिता शिखरवार्ता. रक्षाक्षेत्रे नवीकरणीय ऊर्जायां च हस्ताक्षरङ्गताः प्रमुखाः सन्धयः. रक्षामन्त्रिणा राजनाथसिंहेन बेल्जियम मन्त्रिणा थियो फ्रेड्कन इत्यनेन सह क्षमता निर्माणाय कृता मन्त्रणा. न्यूयॉर्क नगरे समायोजितायां गोष्ठ्यां वित्तमन्त्रिणा निर्मला सीतारामन इत्यनया भारतस्य आर्थिक सामर्थ्यं प्रदर्शितम्. तया कृत्रिम प्रज्ञा क्षेत्रे सूचना संग्रह केन्द्रेषु च भारते विद्यमानानां संभावनानां विवरणं प्रस्तुतम्. अपि च किदांबी श्रीकांतः चीन मास्टर्स बैडमिंटन स्पर्धाया अंतिमाष्ट चक्रम प्राविशत्. अथ वार्ताः विशदीकृत्य. भारत बेल्जियम देशाभ्याम अद्य रक्षा सहयोग विषयकेण आशयपत्रेण साकं नवीकरणीय ऊर्जा, अंतरराष्ट्रीय अपराध दमनम, राजनैतिक प्रशिक्षणं चेत्यादिषु क्षेत्रेषु सहमतिपत्राणि हस्ताक्षरितानि. प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य अपराह्णे नवदिल्ल्यां बेल्जियम देशस्य प्रधानमन्त्रिणा बार्ट डी वेबर इत्यमुना सह द्वैपाक्षिकीं मन्त्रणाम् अकरोत्. उभौ नेतारौ द्वैपाक्षिक सम्बन्धानां समग्र पक्षैः सह परस्पर हित सम्बद्धानां क्षेत्रीय वैश्विक विषयानां विशदतया समीक्षां विहितवन्तौ. स्वकीये वक्तव्ये प्रधानमन्त्री मोदी प्रावोचत् यत् सम्पूर्णं विश्वं महतः विप्लवस्य संघर्षस्थितेश्च कालखण्डेन गच्छदस्ति. ఖాద్య ఇంధన ఆపూర్తి శృంఖలాదిషు సర్వేషు క్షేత్ర

0: ఇషు అనిశ్చితతాయాః ప్రభావో దృశ్యతే. కింతు ఏతాదృశే కాఠిన్యమయే వాతావరణే అపి భారతస్య అర్థవ్యవస్థా స్వకీయాం గతిశీలతాం రక్షయతి. విగత త్రైమాసికే భారతేన 7.8% ఆర్థిక వృద్ధిః సమంకితా. సహ న్యాగాదీత్ యత్ భారతస్య వికాస యాత్రా అద్య విశ్వస్య కృతే విశ్వాసస్య నూతనావసరణాం చ శ్రోతభూతో విద్యతే.
1: हम अगले 5 वर्षों में द्विपक्षीय व्यापार को डबल करने का लक्ष्य साकार कर लेंगे. फ्रेंड, रक्षा और सुरक्षा सहयोग हमारे संबंधों का एक प्रमुख स्तंभ है. आज हमने दोनों देशों के बीच मिलिट्री एक्सचेंज और ट्रेनिंग सहयोग बढ़ाने पर सहमति बनाई है. हमारी सरकारों और डिफेंस इंडस्ट्रीज के बीच हुए एग्रीमेंट से डिफेंस को डेवलप और को प्रोडक्शन के नए अवसर खुलेंगे.
0: సెమీకండక్టర్ క్షేత్రే బెల్జియం దేశస్య విశేషజ్ఞత అథ చ భారతస్య విపుల విస్తారః పరస్పరం పూరకౌ స్తః. అస్మిన్ సందర్భే బెల్జియం దేశస్య ఐమెక్ సంస్థానం భారతస్య సెమీకండక్టర్ పరివేశేన సహ సంయోజయితుం కార్యం కరిష్యతి. అపరత్ర బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వెబర్ భారతం విశ్వస్య బృహత్తమ లోకతాంత్రిక దేశత్వేన తీవ్రతమ ప్రవర్ధమాన అర్థవ్యవస్థా రూపేణ చ శ్లాఘమానః ప్రముఖ వైశ్విక మహాశక్తిత్వేన చ అభిహితవాన్. ఇతః ప్రాగ్ అద్యైవ రక్షామంత్రి రాజనాథ్ సింహః స్వసమకక్షేన బెల్జియం రక్షామంత్రిణా థియో ఫ్రెడ్కిన్ ఇత్యమునా సహ శిష్టమండలస్తరీయ వార్తాం అకరోత్. విత్తమంత్రి నిర్మలా సీతారామణః న్యూయార్క్ నగరే వైశ్వికానాం ఉద్యోగపతీనాం గోష్ఠ్యాం భారతస్య ఆర్థిక సామర్థ్యం ప్రదర్శితవతీ. సా అవోచత్ యత్ ప్రథమే త్రైమాసే 7.8% వికాసేన భారతమద్య అపి విశ్వస్య ద్రుతతమ వర్ధమానా అర్థవ్యవస్థా అస్తి. ప్రధానమంత్రిణః మోదినః మార్గదర్శనే కృతాః ఆర్థిక పరిష్కారాః వ్యాపార సుగమతాం వర్ధితవంతః. విత్తమంత్రిణా వైశ్విక అనిశ్చితతాసు అపి భారతస్య విత్తీయ అనుశాసనస్య ప్రతిబద్ధత దృఢీకృత. వారాణసీ సంసదీయ క్షేత్రే వర్ధమాన జలౌఘం విలోక్య ప్రధానమంత్రి మోదీ మండలాధికారిణం దూరభాషేన ఆహూయ సకలాం స్థితిం ప్రపృచ్ఛ. తేన ఆపద్ ఉద్ధార కార్యాణి త్వరితుం ఆదేశో నిర్గతః. అన్యత్ర ఉత్తరప్రదేశ ముఖ్యమంత్రిణా యోగినా ఫరూఖాబాద్ మండలే ఆప్లవ విభీషికాం సమీక్షితుం ఆకాశీయ యాత్ర విహిత. పీడిత జనేభ్యః చ భోజన వైద్యకీయ సహాయతా ప్రదానాయ నిర్దేశో దత్తః. కేంద్రీయ గృహ సచివః గోవింద మోహనః అద్య హిమాలయీయ రాజ్యానాం అధికారిభిః సహ ఉచ్చస్తరీయ సమీక్షోపవేశనం కృతవాన్. తేన హిమ సరోవరాణాం విస్ఫోటేన సంభావ్యమాన జలాప్లావనస్య హిమస్ఖలనస్య చ విపద్ సమ్ముఖీకరణాయ సతత సతర్కతా పాలనాయ నిర్దేశో దత్తః. సచివేన సంసూచితం యత్ ఆపద్ ప్రబంధన దళైః సంకటగ్రస్త క్షేత్రేషు 24 హోరాః తీవ్ర దృష్టిః స్థాపనీయా. సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. భారతస్య సర్వోచ్చ న్యాయాలయః శ్వః నవదెహల్యాం బ్రిక్స్ ముఖ్య న్యాయాధీశ మంచస్య ఆయోజనం విధాస్యతి. అస్మిన్ సమ్మేళనే బ్రిక్స్ దేశానాం తథా సహయోగీ రాష్ట్రాణాం ముఖ్య న్యాయాధీశాః సహభాగినో భవిష్యంతి. భారతస్య ముఖ్య న్యాయాధీశః సూర్యకాంతః ఉద్ఘాటన దివసే రూస్, చీన్, ఇజిప్ట్, ఇండోనేషియా దేశానాం న్యాయిక నేతృభిః సహ ద్విపక్షీయ వార్తాం కరిష్యతి. అస్యాః గోష్ట్యాః ముఖ్యముద్దేశ్యం న్యాయవితరణే ప్రౌద్యోగికీ ఉపయోగం तथा अन्ताराष्ट्रिय विवाद निवारणं प्रति सहकार्यं वर्धयितुम् अस्ति।

0: पाटलिपुत्रे गंगा नद्याः जलौघः विपद् सूचक रेखाम् अतिचक्राम। अनेन राज्यस्य नूतनेषु भागेषु आप्लाव संकटः आपतितः। देशस्य विभिन्नेषु राज्येषु ऋतु विज्ञानेन वृष्टि परा संचेतना प्रख्यापिता। पूर्व मध्य प्रदेशे श्वः अतिवृष्टेः संभावनाम् अधिकृत्य ऑरेंज अलर्ट इति संचेतना च निर्गता। सहैव तावत् बिहार उत्तराखंड समेत्य सप्त राज्येषु मेघगर्जनैः वज्रपातैः च सह अतिवृष्टिः भविष्यतीति पूर्वानुमानं प्रकटितम्। केन्द्रीय रेलवे मंत्री अश्विनी वैष्णवः प्रतिपादितवान् यत् भारतीय रेलवे विभागेन वहन क्षमता वृद्ध्यै संकेतन प्रणाल्याः उन्नयनाय अथ च स्वयंचालित द्वार सौविध्य युक्तानां उपनगरीय रेलयानानां प्रचालनार्थं सुव्यवस्थितं कार्यं विधीयते। सः अवोचत् यत् मुंबई नगरे संप्रति 18,000 कोटि रूप्यकाणां रेलवे परियोजनानां कार्यं प्रगतिपथि वर्तते। श्रीवैष्णवः अद्य नवदेहल्याः आभासीय माध्यमेन मुंबईतः सिंधुदुर्ग पर्यन्तं गच्छतः द्रुतगामी रेलयानस्य हरित पताका प्रदर्शन समारोहं संबोधयन् आसीत्। मन्त्रिणा स्पष्टीकृतं यत् पूर्व पश्चिमयोः समर्पित वस्तु वाहन मार्गौ जवाहरलाल नेहरू पत्तनात् देशस्य अन्य भागेषु वस्तु परिवहनं सौविध्ययुतं विधाय महाराष्ट्रस्य औद्योगिक विकासं भृशं सुदृढयिष्यति। अपि च बैडमिंटन क्रीडायां भारतीय बैडमिंटन क्रीडकेन किदांबी श्रीकांतेन चीन मास्टर्स स्पर्धायां विजय पताका उच्छ्रिता। तेन विश्ववरीयं विक्टर लाई इत्यमुं पराजित्य चतुर्थांश अंतिम चक्रे प्रवेशः संप्राप्तः। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సాయం సమీరం. ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, ఆ తర్వాత వికాసం శీర్షికన నషాముక్త్ భారత్ అభియాన్ గురించి కొన్ని వివరాలు, అనంతరం ప్రేరణ, వ్యక్తిత్వం ఈ అంశాలపై వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వినవచ్చు. ముందుగా ఒక చక్కని పాట వినేద్దాం. కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రం నుంచి సోనూ నిగమ్, శ్రేయా ఘోషాల్ పాడిన పాట.

సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు ఫిట్నెస్ మంత్ర. ఈనాటి ఫిట్నెస్ మంత్రాలో హెల్దీ ఈవినింగ్ స్నాక్స్, సాయంత్రం వేళల్లో చేయగలిగే తేలికపాటి వ్యాయామాల గురించి తెలుసుకుందాం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనంపై శ్రద్ధ పెట్టే చాలామంది సాయంత్రం సమయానికి వచ్చేసరికి జంక్ ఫుడ్ వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. అలాగే శారీరక శ్రమను నిర్లక్ష్యం చేస్తారు. సంపూర్ణ ఆరోగ్యానికి సరైన సాయంత్రం స్నాక్స్, ఇంకా క్రమశిక్షణతో కూడిన ఫిట్నెస్ మంత్ర ఎంతో అవసరం. మధ్యాహ్నం భోజనానికి, రాత్రి డిన్నర్కు మధ్య ఉండే సమయంలో ఆకలి వేయడం సహజం. ఈ సమయంలో సమోసాలు, చిప్స్ వంటి నూనె పదార్థాలకు దూరంగా ఉండి వాటికి బదులుగా ఇప్పుడు చెప్పే పౌష్టికాహారాన్ని తీసుకోవచ్చు. మొలకెత్తిన గింజలు, అంటే పెసలు, శనగలు, ఇలాంటి మొలకెత్తిన గింజల్లో ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వేయించిన శనగలు వంటివి తీసుకోవచ్చు. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా నెయ్యి, ఉప్పు, కారం చల్లుకుని తింటే రుచిగా కూడా ఉంటాయి. ఆ తర్వాత మిక్స్డ్ ఫ్రూట్స్ తినొచ్చు, అంటే జామకాయ, యాపిల్, బొప్పాయి లేదా పుచ్చకాయ ముక్కలు సాయంత్రం పూట ఉత్తమమైన ఎంపికగా చెప్పుకోవచ్చు. ఇవి శరీరానికి అవసరమైన విటమిన్లను అందిస్తాయి. లేదా డ్రై ఫ్రూట్స్ అయినా తినొచ్చు. గుప్పెడు బాదం, జీడిపప్పు, వాల్నట్స్, కిస్మిస్లు ఇలాంటివి తింటే తక్షణ శక్తి వస్తుంది. ఇక ఉడికించిన శనగల చాట్ వంటివి తీసుకోవచ్చు. వీటిలో ఉల్లిపాయ, టమోటా ముక్కలు నిమ్మరసం కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం. ఇక సాయంత్రం వేళల్లో శరీరానికి తగిన శ్రమ కూడా ఉండాలి. క్రమం తప్పని వ్యాయామం ఒంటికి ఎంతో మంచిది. కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు నడక, రన్నింగ్ లేదా యోగా ఇలాంటి వాటిలో ఏదో ఒకటి చేయడం అలవాటు చేసుకోవాలి. అలాగే రోజుకి కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలి. ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

పెంచుతుంది. రోజుకు 7 నుంచి 8 గంటల పాటు ప్రశాంతమైన నిద్ర కూడా ఎంతో అవసరం. నిద్ర లేకపోతే మానసిక ఒత్తిడి, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. రాత్రి భోజనాన్ని పడుకోవడానికి కనీసం 2 గంటల ముందే ముగించాలి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఇంకా క్రమశిక్షణతో కూడిన జీవనశైలి మనల్ని దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుతాయి. సాయంత్రం పూట జంక్ ఫుడ్ను పక్కన పెట్టి ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తీసుకుంటూ రోజూ వ్యాయామం చేయడమే అసలైన ఫిట్నెస్ మంత్ర. కార్యక్రమంలో ఇప్పుడు మరొక చిత్రగీతం విందాం. సీను చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: సాయం సైవం కార్యక్రమంలో ఇప్పుడు వికాసం ఈ శీర్షికన నషాముక్త్ భారత్ అభియాన్ గురించి తెలుసుకుంటారు. చదువుతున్నారు శ్రీమతి జి నందినీదేవి.
1: శ్రోతలందరికీ నమస్కారం. భారతదేశాన్ని మాదక ద్రవ్యాలు లేని దేశంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక జాతీయ ఉద్యమమే నషాముక్త్ భారత్ అభియాన్ పథకం. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలలో డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం, వ్యసనపరులను గుర్తించి వారికి తగిన కౌన్సిలింగ్ మరియు చికిత్సను అందించడం, అలాగే డ్రగ్స్ బారిన పడిన వారికి చికిత్స అందించి వారు తిరిగి సాధారణ జీవితం గడిపేలా పునరావాస కేంద్రాలను బలోపేతం చేయడం. మహిళలు, యువత, స్వచ్ఛంద సంస్థలను ఈ ప్రచారంలో భాగంగా భాగస్వాములను చేయడం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వంటి సంస్థల ద్వారా మాదక ద్రవ్యాల సరఫరాను అరికట్టడం, ఇది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మత్తు పదార్థాల వినియోగం అనేది ఒక వ్యక్తి యొక్క జీవితాన్నే కాదు, ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని, చివరకు దేశ భవిష్యత్తును కూడా ప్రభావితం చేసే తీవ్రమైన సమస్య. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు అలవాటు పడితే వారి ఆరోగ్యం, చదువు, ఉద్యోగం, కుటుంబ సంబంధాలు, భవిష్యత్తు అన్ని ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం నషాముక్త్ భారత్ అభియాన్ అనే జాతీయ స్థాయి కార్యక్రమం చేపడుతుంది. ఈ కార్యక్రమాన్ని మొదట దేశంలోనే మాదక ద్రవ్య వినియోగానికి ఎక్కువగా ప్రభావితమైన జిల్లాల్లో ప్రారంభించి ఆ తర్వాత దశల వారీగా విస్తరించి దేశంలోని అన్ని జిల్లాల్లో నషాముక్త్ భారత్ అభియాన్ అమలవుతుంది. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం కేవలం మత్తు పదార్థాలను మానేయమని చెప్పడం మాత్రమే కాదు, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, యువతను వాటికి దూరం చేయడం, కౌన్సిలింగ్, చికిత్స, పునరావాస సహాయం అందించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. మత్తుకు బానిసైన వ్యక్తిని తప్పు చేసిన వ్యక్తిగా చూడకుండా కౌన్సిలింగ్ ఇచ్చి తగిన సహాయం చేయడం. మత్తు పదార్థాలను వదిలేయండి, ఆరోగ్యంగా ఉండండి, మీ జీవితాన్ని, కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడుకోండి. మత్తు పదార్థాల నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అది ప్రతి ఒక్కరి బాధ్యత. తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడాలి. పిల్లల ప్రవర్తనలో మార్పు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి, వారికి అండగా నిలబడండి, చెడు స్నేహాలకు దూరంగా ఉంచండి. మత్తు పదార్థాల సమస్యతో బాధపడుతున్న వ్యక్తి లేదా వారి కుటుంబ సభ్యుల సహాయం కోసం పాత నెంబరుకు బదులుగా జాతీయ టోల్ ఫ్రీ డి అడిక్షన్ హెల్ప్ లైన్ 1446 నెంబర్ను సంప్రదించి సహాయం పొందవచ్చు. నెంబర్ మరొకసారి 1446. మన దేశాన్ని మాదక ద్రవ్యాలు లేని దేశంగా మార్చుకోవడం మన చేతిలోనే ఉంది.
0: మీరు ఇంతవరకు వికాసం శీర్షికన నషాముక్త్ భారత్ అభియాన్ గురించి తెలుసుకున్నారు. వివరాలు అందించిన వారు శ్రీమతి జి నందినీదేవి. సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు ప్రేరణ. ఇటీవల నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల గురించి మనకు తెలిసిందే. ఆ విపత్తు మధ్య మానవత్వం, ధైర్యం, ఇంకా అద్భుతమైన మనుగడను చాటి చెప్పే స్ఫూర్తిదాయకమైన కథనాలు కూడా ఎన్నో వెలుగులోకి వచ్చాయి. వాటిలో ఒకటి 1643 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడిన ప్రిన్సిపాల్ రాజేంద్ర దావాడి గారి సమయస్ఫూర్తి. నువాకోట్ జిల్లాలోని త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్లో ప్రిన్సిపాల్ రాజేంద్ర దావాడి చేసిన సాహసం ఒక గొప్ప స్ఫూర్తిగా, ప్రేరణగా నిలిచింది. 27 ఉదయం సమయంలో కొండపై నుంచి భారీగా వరద నీరు దూసుకొస్తోందని ప్రిన్సిపాల్ గారికి అత్యవసర సమాచారం అందింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన స్కూల్ బెల్ను తక్షణమే మోగించి ఉపాధ్యాయుల సహాయంతో విద్యార్థులందరినీ వెంటనే

ఎత్తైన ప్రాంతాలకు పరుగులు పెట్టించారు. దాదాపు 30 మీటర్ల ఎత్తున గంటకు 75 కిలోమీటర్ల వేగంతో వరద ఉధృతి పాఠశాలను తాకడానికి కేవలం కొన్ని నిమిషాల ముందే 1,643 మంది విద్యార్థులను సురక్షితంగా ఖాళీ చేయించారు. చివరి విద్యార్థి బయటపడే వరకు ప్రిన్సిపాల్ అక్కడే ఉన్నారు. ఆ తర్వాత పాఠశాల భవనం, ప్రిన్సిపాల్ గారి ఇల్లు వరదల్లో పూర్తిగా కొట్టుకుపోయాయి. సమయస్ఫూర్తి, బాధ్యతాయుతమైన నాయకత్వం మరియు సత్వర నిర్ణయాధికారం విపత్కర పరిస్థితుల్లో కూడా వేల మంది ప్రాణాలను కాపాడగలవు అనే విషయం ఈ ప్రేరణాత్మక కథనం ద్వారా మనకు అర్థమవుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు మరొక చిత్రగీతం విందాం. ప్రేమం చిత్రం నుంచి విజయ్ యేస్తాస్ పాడిన పాట.

సాయం సమీరంలో ఇప్పుడు వ్యక్తిత్వం. జీవిత అనే ప్రయాణంలో మనకు రకరకాల వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు. అందరూ మన ఎదుగుదలను ఆకాంక్షించేవారే ఉండరు. కొందరు నిరంతరం ప్రతికూలతను, అంటే నెగటివిటీని, అసూయను, ద్వేషాన్ని చిమ్ముతూ ఉంటారు. అలాంటి వ్యక్తులు మన చుట్టూ ఉన్నప్పుడు మన మనసు వ్యాకులతకు గురి కావడం సహజం. అయితే తామరాకుపై నీటి బొట్టుల ఆ ప్రతికూలత మనకు అంటకుండా గుండె నిబ్బరంతో ప్రశాంతంగా ఉండటమే నిజమైన వ్యక్తిత్వ వికాసం. చుట్టూ ఉన్న నెగిటివిటీని తట్టుకుని నిలబడటానికి మొదటి సూత్రం నిరాసక్తత, అంటే డిటాచ్మెంట్. ఎదుటివారి ప్రవర్తనను మనం మార్చలేం, కానీ దానికి మనం ఎలా స్పందించాలనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. ఎవరైనా మనల్ని నిరాశపరిచేలా మాట్లాడినప్పుడు వెంటనే స్పందించకుండా కాసేపు మౌనం వహించాలి. మౌనం అనేది బలహీనత కాదు, అది గొప్ప ఆయుధం. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం వల్ల మనలోని శక్తి వృధా కాకుండా ఉంటుంది. రెండవది ఆత్మవిశ్వాసం, ఇంకా ఆత్మపరిశీలన. మన సామర్థ్యం ఏమిటో మనకు తెలిసినప్పుడు ఎదుటివారి చులకన భావం మనల్ని ఏమీ చేయలేదు. ఇతరుల విమర్శలను మన మనసుకు తీసుకోకూడదు. సముద్రంలో ఎన్నో అలలు వస్తూ ఉంటాయి, కానీ సముద్రం తన గంభీరత్వాన్ని కోల్పోదు. అలాగే మన మనస్సును కూడా ఒక సముద్రంలా విశాలంగా మార్చుకోవాలి. యోగ, ధ్యానం వంటి ప్రక్రియలు మనస్సును ఒకచోట కేంద్రీకరించడానికి, అంతర్గత శాంతిని పెంపొందించడానికి అద్భుతంగా తోడ్పడతాయి. చివరిగా, మన ఆలోచనలే మన ప్రపంచాన్ని సృష్టిస్తాయి. ప్రతికూల వ్యక్తుల మాటల కంటే మన లక్ష్యాలు, మన ఆశయాలపై దృష్టి పెట్టడం ముఖ్యం. మంచిని స్వీకరించాలి, చెడును విసర్జించాలి అనే సూత్రాన్ని పాటిస్తూ మనకు సంతోషాన్నిచ్చే అలవాట్లను, సానుకూల ఆలోచనలు ఉన్న వ్యక్తుల స్నేహాన్ని పెంపొందించుకోవాలి. మనశ్శాంతి అనేది బయట ఎక్కడో దొరికేది కాదు, అది మన లోపల మనం నిర్మించుకునే ఒక నందనవనం. చుట్టూ ఎన్ని చీకట్లు ముసిరినా మనలోని ఆత్మవిశ్వాసం అనే దీపాన్ని వెలిగించి ఉంచితే ఏ ప్రతికూలత మనల్ని జయించలేదు. అంతే కదా. కార్యక్రమంలో చివరిగా మరొక పాట విందాం. ప్రియురాలు పీల్చింది చిత్రం నుంచి సాధనా సర్గం పాడిన పాట.

మీరు ఇంతవరకు సాయం సమీరం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ప్రాయోజకులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో వివిధ వరి సాగు శిక్షణలో కలుపు యాజమాన్యం గురించి రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మారాడ శ్రీనివాసరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమాన్ని అందిస్తున్నవారు ఎంకేఎంఎల్ లాస్య. 7:45 దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్ హాంకాంగ్ జట్ల మధ్య జరుగుతున్న 2026 మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ ఆంగ్ల భాషల్లో రేడియో సెట్ల ద్వారా ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఈ వ్యాఖ్యానం ఆట ముగిసే వరకు కొనసాగుతుంది. ఇక యాప్ ద్వారా మా రోజువారీ కార్యక్రమాలు యథాతథంగా ప్రసారమవుతాయి. వాటి వివరాలు 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 రాత్రి 9:30 స్వరమాలిక సినిమా పాటలు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 10:00 ప్రాంతీయ జానపద లలిత సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఇందులో సలీం అలావాలే గజల్ లలిత సంగీతం, గోపాల్ సింగ్ ఖీచీ రాజస్థానీ జానపద సంగీతం వినవచ్చు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి మా ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం వందే వందే బృందగానం వింటారు. రచన శ్రీ గౌరీపతి శాస్త్రి, సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ లీలా తరంగిణి, నాట్యకళం ప్రసారమవుతాయి. 6:30 చింతన కార్యక్రమంలో ఖురాన్ సూక్తులు వింటారు వ్యాఖ్యాత షేక్ మక్బూల్ గారు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం ఆవశ్యకత అనే అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే వివరాలు వింటారు. 7:15 ఉదయ సమీరాల్లో నేటిమాట శీర్షికన భారత జాతీయ నాయకుడు శ్రీ దాదాభాయి నవరోజీ, తెలుగు నవల రచయిత శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారి జయంతి సందర్భంగా వారి ఇరువురి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన ఆహారంతోనే ఆరోగ్యం డాక్టర్ రమ్య సదరం గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి గుడివాడ నందినీదేవి. ఇంకా పూజ్య బాపూజీ స్మృతి చిహ్నంగా వారం ప్రసారమయ్యే కార్యక్రమం గాంధీ మార్గం, పుష్పాంజలి, సమాచార వాణి,

మొదలైన అంశాలు వింటారు ఉదయ సమీరాల్లో భాగంగా. 8:30 ఆలూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుంచి రచన శ్రీ పి సూర్యారావు. ఉదయం 8:30 మధ్యాహ్నం 2:31 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ వెంపటాపు మల్లేశ్వరరావు గారి సాక్సోఫోన్ వాదనం వింటారు. శ్రీ హెచ్ రామచంద్ర

0: నుంచి అతిథి శ్రీమతి ఉమా మహేంద్రరాజ్, పరిచయకర్త ఎన్ మణి. 11 గంటలకు మధురిమ, 12 గంటల 10 నిమిషాలకు మధుమంజరి, 12 గంటల 40 నిమిషాలకు హిందీ సినిమా పాటలు వినవచ్చు. 1 గంట 30 నిమిషాలకు మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో కృష్ణం వందే జగద్గురు అంశంగా శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవి గారుల సంభాషణ ప్రసారమవుతుంది. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం, 5 గంటల 30 నిమిషాలకు సంధ్యారాగాలు, 5 గంటల 55 నిమిషాలకు ఉద్యోగ వార్తలు, 6 గంటలకు సమాచారవాణి వాతావరణ వివరాలు, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, రాత్రి 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలు. 6 గంటల 30 నిమిషాలకు సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా లైవ్ విన్యాసం శీర్షికన శ్రీ పెద్దాడ ప్రసాద్ గారి డోలు వాద్య లైవ్ విన్యాసం ప్రసారమవుతుంది. ఆ తర్వాత ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన సముద్ర మంథన్ పథకం గురించిన వివరాలు వినవచ్చు. 7 గంటల 10 నిమిషాలకు పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వరి తొలి దశలో ఆశించే చీడపెడలు యాజమాన్యం గురించి రాఘవులు వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి ఉదయబాబు గారి ప్రసంగం, జానపద గీతం, వ్యవసాయ సమాచారం వినవచ్చు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి, 9 గంటల 10 నిమిషాలకు స్పాట్లైట్, 9 గంటల 30 నిమిషాలకు కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. రాత్రి 10 గంటలకు కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి రాధా జయలక్ష్మి గానం వింటారు. 10 గంటల 40 నిమిషాలకు ఆ పాత మధురాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7 గంటల 5 నిమిషాలుగా వస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ బెల్జియం దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని ఇరుదేశాలు పునరుద్ఘాటించాయి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమావేశాన్ని నిర్వహిస్తుంది. మొదటి ఆర్థిక త్రైమాసికంలో 7.8% జీడిపి వృద్ధి సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్లో క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బాడ్దే వేవర్తో జరిపిన ద్వైపాక్షిక చర్చల అనంతరం భారత్ బెల్జియం ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని పునరుద్ఘాటించాయి. రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్, సెమీకండక్టర్లు, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, క్రిటికల్ మినరల్స్, పునరుత్పాదక ఇంధనం, పోర్టులు, లాజిస్టిక్స్, స్పేస్, ఏఐ, స్టార్టప్ల రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించాలని నిర్ణయించాయి. భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగియడంపై హర్షం వ్యక్తం చేస్తూ పెట్టుబడుల పరిరక్షణ, భౌగోళిక సూచికల ఒప్పందాలను కూడా త్వరగా పూర్తి చేయాలని పిలుపునిచ్చాయి. పెహల్గాం ఉగ్రదాడిని ఖండించిన బెల్జియం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు మద్దతు తెలిపింది.

0: యుఎన్ఎస్సిలో భారత శాశ్వత సభ్యత్వానికి బెల్జియం మద్దతును పునరుద్ఘాటించింది. భారత్ బెల్జియం మధ్య ప్రత్యక్ష విమాన సేవలను పరిశీలించడం, వీసా ప్రాసెసింగ్ వేగవంతం చేయడం, భారత విద్యా వ్యవస్థలో క్యాంపస్లను ఏర్పాటు చేయవలసిందిగా ప్రముఖ బెల్జియం విశ్వవిద్యాలయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానించారు.
1: इंडिया बेल्जियम बिजनेस फोरम को एक रेगुलर मैकेनिज्म बनाने का निर्णय लिया. हम दोनों देशों की फाइनेंशियल, फिनटेक और रेगुलेटरी संस्थाओं के बीच तालमेल बढ़ाएंगे और इन सभी पहलों से हम अगले 5 वर्षों में द्विपक्षीय व्यापार को डबल करने का लक्ष्य साकार कर लेंगे.
0: ఉక్రెయిన్, పశ్చిమాసియా సంక్షోభాలపై చర్చించిన నేతలు దౌత్యం, చర్చల ద్వారానే శాంతి సాధ్యమని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా మోదీని బెల్జియం పర్యటనకు రావాల్సిందిగా ఆ దేశ ప్రధాని ఆహ్వానించారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమావేశాన్ని నిర్వహిస్తుంది. బ్రిక్స్ కూటమి సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయవాదులు ఈ ఫోరంలో పాల్గొంటారు. సమన్యాయం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత వినియోగం, సుస్థిర అభివృద్ది వంటి సమకాలీన అంశాలపై న్యాయ వ్యవస్థల మధ్య సమగ్ర చర్చలు, అభిప్రాయాల మార్పిడికి ఈ ఫోరం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రారంభం రోజున భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల న్యాయాధిపతులతో సమావేశమవుతారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ రంగ దౌత్యానికి సంబంధించిన రక్షా పత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక ప్రణాళిక దృక్పథాన్ని ఈ సమగ్ర పత్రం వివరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ భద్రతా లక్ష్యాలను ప్రపంచ సహకారంతో అనుసంధానిస్తూ దీర్ఘకాలిక స్థిరత్వం, పరస్పర ఎదుగుదలకు ఈ విధానం దోహదపడుతుందని పేర్కొంది. ద్వైపాక్షిక, బహుపాక్షిక భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడం, సంయుక్త సైనిక విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు, నైపుణ్యాల మార్పిడి ద్వారా మిత్రదేశాల సామర్థ్యాన్ని పెంపొందించడం, మేక్ ఇన్ ఇండియా కింద స్వదేశీ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం, సముద్ర భద్రతను మరింత పటిష్టం చేయడం భారత విదేశాంగ విధానంలో డిఫెన్స్ డిప్లొమసీ అత్యంత కీలకమైంది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో న్యూఢిల్లీలో సీషెల్స్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అజరెల్ ఎర్నాస్టా నేతృత్వంలోని పార్లమెంటరీ ప్రతినిధి బృందం సమావేశమైంది. ప్రజాస్వామ్య విలువలతో ముడిపడి ఉన్న భారత సీషెల్స్ స్నేహబంధాన్ని ఈ సందర్భంగా వారు పునరుద్ఘాటించారు. సముద్ర భద్రత, పునరుత్పాదక ఇంధనం, సీఫుడ్ రంగాలు, సామర్థ్య పెంపుదల వంటి అంశాల్లో ఇరుదేశాల అభివృద్ధిని బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా చర్చించారు. పార్లమెంటరీ కార్యకలాపాల డిజిటలైజేషన్, అనువాద సేవలు, డిజిటల్ ఆర్కైవ్స్ల కోసం భారత్ అభివృద్ధి చేసిన ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని సీషెల్స్తో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉపరాష్ట్రపతి తెలిపారు. రెండు దేశాల పార్లమెంట్ల మధ్య మరింత సన్నిహిత సంబంధాలు, భాగస్వామ్యం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 7.8% జీడిపి వృద్ధి సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర వహించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఎఫ్టీఏ అవుట్రీచ్ జాతీయ వర్క్షాప్లో మాట్లాడుతూ గోయల్, వివిధ దేశాలతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రధాన ఎగుమతిదారుగా ఎదగడానికి మార్గం సుగమం చేస్తాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా దేశ వాణిజ్యాన్ని పెంపొందించేందుకు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వినియోగాన్ని పెంచాలని, దేశవ్యాప్తంగా సమగ్ర కృషి జరగాలని పిలుపునిచ్చారు. కెనడా, మెక్సికో, చిలీ, మెర్కోసుర్, సదరన్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్, గల్ఫ్ సహకార మండలి, ఇజ్రాయెల్తో రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారతదేశం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేస్తుందని మంత్రి తెలిపారు. ముంబై నుండి సింధుదుర్గ్ ఎక్స్ప్రెస్ రైలును రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, ముంబై సబర్బన్ రైల్వే సామర్థ్యాన్ని పెంచేందుకు, సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచడానికి, ఆటోమేటిక్ తలుపుల సదుపాయం కలిగిన నూతన తరం సబర్బన్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ క్రమబద్ధమైన చర్యలు తీసుకుంటోందని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత విద్యాశాఖ సీనియర్ అధికారులతో కలిసి భారత్ ఇన్నోవేట్స్ పథకానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దేశంలో పరిశోధన అభివృద్ధి ఆధారిత దీర్ఘకాలిక పరిశోధనాత్మక ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచ వేదికపై చాటి చెప్పడం, భాగస్వామ్యాల కోసం మరిన్ని అవకాశాలు సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు.

0: చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించారు. రేపు ఆయన హాంకాంగ్కు చెందిన లీ చెయ్యక్ యూతో తలపడతారు. ఈ మ్యాచ్ రేపు సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. ప్రీ క్వార్టర్స్లో శ్రీకాంత్ కెనడా ఆటగాడు విక్టర్ లాయ్పై 21-18, 21-19 తేడాతో విజయం సాధించారు. అంతకుముందు పురుషుల డబుల్స్లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి జోడీ రౌండ్ ఆఫ్ 16లో ఫ్రాన్స్కు చెందిన క్రిస్టో తోమా జూనియర్ పొపౌ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తూర్పు మధ్యప్రదేశ్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే బీహార్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రేపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, బెల్జియం దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమావేశం నిర్వహిస్తుంది. మొదటి ఆర్థిక త్రైమాసికంలో 7.8% జీడిపి వృద్ధి సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలకు కీలక పాత్ర పోషించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: కిసాన్ వాణి. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమ ప్రాజెక్టులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
2: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
3: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
2: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
3: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
2: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
4: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో మొదటిగా వివిధ వరి సాగు పద్ధతుల్లో కలుపు యాజమాన్యం, ఈ అంశంపై రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మారాడ శ్రీనివాసరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
5: వరి పంట మనకి ప్రధానమైనటువంటి పంట. మన ప్రాంతంలో ఎక్కువ మంది రైతు సోదరులు వరి సాగునే చేస్తూ ఉంటారు. మరి వరిలో సరైనటువంటి దిగుబడులు రావాలంటే కలుపు యాజమాన్యం సరైన సమయంలో సరైన పద్ధతులు మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన దగ్గర సాగు చేసేటువంటి వివిధ రకాల వరి పద్ధతుల్లో ఈ కలుపు నియంత్రణ ఏ విధంగా చేయాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంశం సంబంధించి ఈరోజు మనతో పాటు డాక్టర్ మారాడ శ్రీనివాసరావు గారు వ్యవసాయ శాస్త్రవేత్త ఉన్నారు. మారాడ శ్రీనివాసరావు గారు నమస్కారం అండి.
6: నమస్తే సార్.
5: అసలు వరి మన దగ్గర ఎన్ని పద్ధతుల్లో సాగు చేస్తుంటారు?
6: యాక్చువల్గా మన ఉత్తర కోస్తా జిల్లాల్లో చూసుకున్నట్లయితే ఈ వరి అనేది ప్రధాన ఆహార పంట. ఈ వరిని మనం జిల్లాల వారీగా ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువగా 3 రకాల పద్ధతుల్లో మనకి సాగు చేస్తూ ఉంటారు. వీటిలో పొడి దుక్కులో నేరుగా విత్తనం వెదజల్లుకోవడం, ఇంకొకటి ఏంటంటే దమ్ము మడిలో మొలకెత్తిన విత్తనం లేదా పొడి విత్తనాన్ని డ్రమ్ సీడర్తో కానీ నేరుగా వెదజల్లడం కానీ చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఎక్కువ మంది రైతులు సాధారణంగా మనకి ఆచరించేది ఏంటంటే నాట్లు పెంచి 21 నుంచి 25 రోజుల్లో దమ్ము చేసిన ప్రధాన పొలంలో కూలీల సహాయంతో ఊడ్చుకోవడం.
5: మరి మనం చేసేటువంటి వరి పద్ధతిని బట్టి వచ్చేటువంటి కలుపులో ఏమైనా తేడా ఉంటుందా?
6: డెఫినెట్గా సార్. యాక్చువల్గా మనకి ఈ పొడి ఎద సాగు చేసుకున్న వాటిలో నేలలో తేమ శాతం తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ కలుపు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే మనం దమ్ము చేసి ఉడుచుకున్న పొలాల్లో అయితే మనం 4 నుంచి 5 సెంటీమీటర్లు నీటిని ఎప్పుడు ఉంచుతాం కాబట్టి ఈ కలుపు అనేది తక్కువగా చాలా వరకు ఉంటుంది సార్.
5: సాధ్యమైనంత వరకు రసాయనాలు వాడకుండా మనము ఈ కలుపు నియంత్రణ చేయాలంటే వరిలో మరి ఏ విధమైనటువంటి ముందు జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి?
6: సో సాధారణంగా సార్, వరి మనం పంట ఖరీఫ్లో వేసుకోవాలనుకునేటప్పుడు తొలకరి వర్షాలు పడేటప్పుడు వేసవిలో లోతుగా వేసవి దుక్కులు చేసుకోవడం వలన నేలలో ఉండే వీట్ సీడ్ బ్యాంక్ అని చెప్తాం, కలుపు యొక్క విత్తనాలను సూర్యరశ్మికి బయటికి తీసుకువచ్చినాక అవి మొలక శాతాన్ని మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. వాటితో పాటు పచ్చి రొట్టె ఎరువులైన కట్టి జనుము, జీలుగ వీటిని కూడా మనకు తొలకరి వర్షాలు పడినాక పొలంలో జల్లుకున్నట్టయితే రానున్న పంటలో కలుపుని చాలా వరకు మనం సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. వీటితో పాటు ఏంటంటే మనకి ఇంకా పంట మార్పిడి విధానం, ప్రతి సంవత్సరం వరే కాకుండా వచ్చే సంవత్సరం వేరే పంటకి ఎలా మార్చుకున్నట్లయితే వరిలో వచ్చే కలుపుని వేరే పంటల్లో వచ్చే కలుపు రకరకాలుగా మారుతూ ఉంటుంది కాబట్టి వరిలో వచ్చే కలుపు సమస్యను చాలా వరకు మనం అధిగమించవచ్చు.
5: అంటే ఆ కలుపు అంతా కూడా నాశనం అయిపోతుంది?
6: అవును సార్.
5: ఇది పంట మార్పిడి,
6: పంట మార్పిడి చేస్తే మనకి కలుపు అనేది తీవ్రతను తగ్గించుకోవచ్చు.
5: ఇప్పుడు కలుపు నియంత్రణ అనే ముఖ్యంగా మనకి వానలు ఆలస్యమైనవి, అలాగే నీటి వసతి కూడా తక్కువగా ఉంది, ఈ పరిస్థితుల్లో మెట్టవరి కానీ, ఎదవరి కానీ, లేకపోతే సరాసరి విత్తేవరి కానీ, దమ్ము చేసి సరాసరి విత్తేవరి కానీ, వీటిల్లో ప్రధానంగా కలుపు నియంత్రణ ఎలా మొదలుపెట్టాలి?
6: వరి పంటలో చూసుకున్నట్లయితే 3 దశల్లో మనం ఈ కలుపు యజమాని మనం చేయొచ్చు. ముందుగా వేసవిలో లోతు దుక్కులు చేసుకోవడం, ఇప్పుడు చెప్పినట్టు పచ్చి రొట్టె ఎరువులు వాడడం, అలానే మనం ఎంపిక చేసుకున్న వరి విత్తనం అంటే ఎర్లీ సీడ్లింగ్ విగర్ అని చెప్తాం, అంటే త్వరగా మనకి నేలలో తేమ శాతాన్ని పీల్చుకొని మొలక వచ్చే రకంగా ఉండాలి. ఎందుకంటే కలుపు అనేది చాలా త్వరగా మనకి మొలక వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని తట్టుకుంటూ ఎంపిక చేసుకున్న రకం అనేది త్వరగా మొలక వచ్చిందంటే కొంతవరకు ఈ కలుపు సమస్యను మనం తగ్గించుకోవచ్చు.
5: అట్లా ఉన్నటువంటి రకాలు ఏమైనా ఉన్నాయా మనకి?
6: అంటే ప్రస్తుతానికి మన ఆచార్య అంజీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రిలీజ్ చేసిన వెరైటీస్ అన్నీ కూడా ఎర్లీ సీడ్లింగ్ విగర్ ఉన్నవి, అంటే త్వరగా మనం మొలకెత్తిన 2-3 రోజుల్లోనే మనకు మొలక శాతం అనేది చాలా బాగుంటుంది, 90 నుంచి 95% వరకు ఉంది. ముఖ్యంగా మనం రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేలలు తగినంత తేమ శాతం ఉన్నప్పుడు మాత్రమే మనం విత్తనాలు చల్లుకున్నట్లయితే 2-3 రోజుల్లో మొలక వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.
5: ఈ విధంగా జాగ్రత్త తీసుకుంటాం. తర్వాత ముఖ్యంగా ఏం ఆలోచించాలి?
6: 2వ దశలో మనం చూసుకున్నామంటే విత్తనం విత్తిన వెంటనే 2-3 రోజుల్లో, సాధారణంగా 24 నుంచి 48 గంటల్లో మొదటి దశలో కలుపు యాజమాన్యం చేయాలి. 2వ దశలో వచ్చినప్పటికీ 15 రోజుల వ్యవధిలో ఇంకొకసారి కలుపు యాజమాన్యం చేయాల్సి వస్తుంటుంది. ఇంకా కలుపు తీవ్రత ఎక్కువగా ఉందనుకోండి 30 నుంచి 40 రోజుల వ్యవధిలో కూడా మనకి ఈ కలుపు యాజమాన్యం అనేది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ వరి పంటకు వచ్చేటప్పటికి మొదట 45 రోజుల వరకు మనం ఈ కలుపును సమర్థవంతంగా అరికట్టగలిగితే తర్వాత 45 రోజుల నుంచి ఈ కలుపు వలన పంటకు ఎటువంటి కాంపిటీషన్ ఉండదు, ఏపుగా ఎదుగుతుంది, అలానే ఎక్కువ దుబ్బులు చేసే అవకాశం ఉంటుంది సార్.
5: మొదటి దశలో విత్తనం వేశాము, మనం 24 నుంచి 48 గంటల్లో పన్నారు ప్రధానంగా, అది ఎదవరిలో ఏ విధంగా చేసుకోవాలి, నాట్లు చేసే దాంట్లో ఏ విధంగా చేసుకోవాలి?
6: సార్ యాక్చువల్గా మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు ఎదవరి పద్ధతి కూడా 2 పద్ధతుల్లో మనం చెప్పుకున్నాం. పొడి దుక్కులో వెద జల్లే పద్ధతి ఒకటి, ఇంకొకటి ఏంటంటే దమ్ము చేసిన మడిలో నేరుగా మొలకెత్తిన విత్తనాలు కానీ లేకపోతే పొడి విత్తనాలు కానీ చల్లుకునే పద్ధతి. ఈ 2 రకాల్లో కూడా మనం ఒకే రకమైన కలుపు మందును రైతులు వాడకూడదు. ఎందుకంటే దమ్ము చేసిన మడిలో తేమ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం పొడుదుక్కులు వాడే కలుపు మందులను వాడుకున్నట్టయితే ఇక్కడ పంట మొలక దెబ్బతినే అవకాశం ఉంటుంది సార్. కాబట్టి మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పొడుదుక్కులో మనం వాడే కలుపు మందులు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రిట్లాక్లోర్ అని చెప్పేసి ఉంటుంది, ప్రిట్లాక్లోర్ లేదా పెండిమిథాలిన్, ఈ 2 ఏవైనా సరే మార్కెట్లో అందుబాటులో ఉంది. వీటిని మనం జల్లుకున్నట్లయితే విత్తిన 48 గంటలలోపు ఖచ్చితంగా ఈ కలుపు మొలక అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు సార్.
5: అంటే మోతాదులో ఏదన్నా జాగ్రత్త తీసుకోవాలా నేలను బట్టి?
6: అవును సార్, ఖచ్చితంగా మనకి సిఫారసు చేయబడిన కలుపు మందును సిఫారసు చేయబడిన మోతాదులో మాత్రమే మనం పిచికారీ చేసుకున్నట్లయితే

0: ఖచ్చితంగా మనకి కొంతవరకు ఈ కలుపు మొలక అనేది ఆగుతూ ఉంటుంది. అదే మోతాదు మించితే పంట మొలక కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది సార్.
1: నేలను బట్టి రకం మార్చాలి, మోతాదు మార్చాలంటారు, నిజమేనా?
0: కొన్ని ప్రాంతాల్లో అంటే ఇసుక నేలల్లో చూసుకున్నట్లయితే మనకి నీటి నిల్వ అనేది పైన ఉండే తేమ శాతం, పై పొరల్లో ఉండే నీటి తేమ శాతం తక్కువ ఉంటుంది కాబట్టి వాటిని బట్టి మ్యాక్సిమం మనం నీటి పరిమాణాన్ని మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది.
1: ఓహో.
0: అలానే బంక నేలలు కానీ నల్లరేగడి నేలలు కానీ ఉన్నాయనుకోండి, వాటిలో నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కలుపు మందు కలిపే నీటి పరిమాణాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది సార్.
1: ఇందాక మీరు సరాసరి విత్తేటువంటి మెట్టబర్లు చెప్పారు, అలాగే దమ్ము చేసిన దాంట్లో విత్తనాలు వేసే దాంట్లో మొదట్లో ఏం చేయాలి?
0: దమ్ము చేసిన మడిలో అయితే మనకి విత్తనం మనం చల్లిన 3 నుంచి 5 రోజుల వ్యవధిలో పైరిజో సల్ఫ్రాన్ ఎథైల్ అనే కలుపు నాశిని 80 నుంచి 100 గ్రాములు ఎకరానికి 1/2 లీటర్ నీటిలో కలిపి తర్వాత దాన్ని 20 కేజీల పొడి ఇసుకలో కలుపుకొని పొలమంతా మనం చల్లుకున్నట్లయితే ఈ కలుపు మొలక అనేది మనకు రాకుండా నివారించవచ్చు.
1: మామూలుగా నాట్లు వేసిన దగ్గర,
0: నాట్లు వేసిన పద్ధతిలో అయితే మనకి నాట్లు వేసిన వెంటనే ప్రిట్లాక్లోర్ 600 ml అనే ద్రావకాన్ని మనం చల్లుకున్నట్లయితే ఇసుకలో కలిపి పొడి ఇసుకలు ఇప్పుడు చెప్పుకున్నట్టే 20 కేజీల పొడి ఇసుకలో కలుపుకొని పొలమంతా చల్లుకున్నట్లయితే ఈ కలుపు మొలక అనేది రాకుండా ఆపుకోవచ్చు సార్.
1: ఇసుక కలుపుకోవటం అనేది దమ్ము వరిలోనే చేస్తాం?
0: అవును సార్.
1: మామూలు సరాసరి మరి మెట్ట వరిలో అయితే నీళ్ళలో కలిపి పిచికారి చేయటం,
0: ఎందుకంటే మనకి మెట్ట వరిలో నేలలో తేమ శాతం తక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం 200 లీటర్లు ఎకరానికి నీటిని కలుపుకొని 12 నుంచి 13 ట్యాంకులు బ్యాటరీ స్ప్రేడ్ అయితే మనకి నేలంతా పొలం అంతా సమానంగా మనం చల్లుకున్నట్లయితే బాగుంటుంది, పిచికారీ చేసుకోవాలి. అలా కాకుండా మనకి ఊడ్చిన పొలంలో ఏంటంటే తగిన తేమ శాతం ఉంటుంది కాబట్టి మనకి పిచికారీకి బదులు 20 కేజీల ఇసుకలో కలుపుకొని చల్లుకున్నట్లయితే పొలం అంతా సమానంగా వెద చల్లుకోవచ్చు సార్.
1: ఇప్పుడు కలుపు రాకముందే మనం వేసేటువంటి రసాయనాలు కొట్టేటప్పుడు మనం ముందుకు నడవకుండా వెనక్కి నడుచుకుంటూ కొట్టమని అంటుంటారు, నిజమేనా? ఉపయోగం ఏమన్నా?
0: నేల పై పొరల్లో మనం స్ప్రే చేసిన కలుపు మందు అంతా పై పొరల్లో పిచికారి అవ్వాలి, నేలంతా తడవాలని చెప్పేసి ఈ రకమైన పద్ధతిని మనం చెప్తూ ఉంటాం సార్.
1: ఇకపోతే మెట్ట వరిలో రెండోసారి మళ్ళీ 15 రోజులకు ఒకసారి కలుపు నియంత్రణ చేయాలన్నారు కదా, రసాయనాలు కాకుండా ఏదన్నా పద్ధతుల్లో మనం చేసుకోవచ్చా, లేకపోతే ఖచ్చితంగా రసాయనాలు వాడాలా?
0: లేదు సార్, కొన్ని ఇప్పుడు మనం వరుసల్లో నాట్లు వేసుకున్న పద్ధతిలో అయితే ఖచ్చితంగా మనకి పనిముట్లు అందుబాటులో ఉన్నాయి, కోన వీటర్ కానీ స్టార్ వీటర్ కానీ, వీటిని ఉపయోగించుకొని మనం వరుసల మధ్యలో ఉన్న కలుపుని ఖచ్చితంగా నివారించుకోవచ్చు. ఇది కాకుండా అంటే మనకు రసాయన కలుపు మందులు మాత్రమే ఎక్కువగా వాడుతూ ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కూలీల సమస్య ఎక్కువగా ఉంది, వాళ్ళ కూలీల రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ రెండు సమస్యల వలన రైతులు ఎక్కువగా రసాయనాల మీదే ఆధారపడుతున్నారు సార్.
1: రసాయనాలు వాడితే ఏం వాడాలి?
0: రసాయన కలుపు మందులకు వచ్చేటప్పుడు మెట్టవరిలో కానీ అలానే దమ్ము చేసిన మడిలో కానీ మొలక వచ్చిన తర్వాత 15 నుంచి 20 రోజుల వరకు ఖచ్చితంగా గడ్డి జాతి కానీ తుంగ జాతి కానీ వెడల్పాటు ఆకులు కానీ ఎక్కువగా ఉండేటప్పుడు
2: బిస్పైర్బ్యాక్ సోడియం
0: 100 నుంచి 120 ml మనకి ఎకరానికి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అన్ని రకాల కలుపు కూడా మ్యాక్సిమం మనకి కంట్రోల్ అవుతుంది సార్.
1: మామూలుగా మనం మొదట్లో అంటే విత్తిన వెంటనే కానీ నాట్లు వేసిన వెంటనే కానీ వాడేటువంటి కలుపు రసాయనాలు అయితే మెట్టవరిలో ఒక రకంగా వేస్తాము, మాగాణి దాంట్లో ఒక రకంగా వేస్తాము, కానీ 15 రోజుల తర్వాత వేసేవి ఏ దేంట్లోనైనా ఒకటే రకమైన కలుపు రసాయనాలు వాడచ్చా?
0: అవును సార్, సాధారణంగా మనకి మెట్టవరిలో ముందు చెప్పుకున్నట్లే మొలక వచ్చేటప్పుడు నేలలో తేమ శాతం అనేది తక్కువగా ఉంటుంది. మనకి 3 జిల్లాల్లో చూస్తే రైతులు మొలక వేసేటప్పుడు పొడి ఎద అంటాం, తర్వాత 15 నుంచి 20 రోజుల తర్వాత నుంచి తడి పద్ధతిలోకి మారిపోతుంది. అంటే మనం ఖచ్చితంగా రైతులు 4 నుంచి 5 సెంటీమీటర్ల నీటిని పొలం అంతా ఉంచుతారు కాబట్టి మనం ఏ కలుపు మందు వాడినా 15 నుంచి 20 రోజుల్లోపు మనకి నాటు పద్ధతిలో కానీ పొడి ఎదలో కానీ రెండు రకాలలో కూడా మనకి సిఫారసు చేయబడిన ఈ కలుపు మందులు అనేది సరిపోతాయి సార్.
1: అంటే ఈ కోనోవీడర్ వాడితో పూర్తిగా కలుపు నియంత్రణ సాధ్యమవుతుందా, లేకపోతే ఖచ్చితంగా కొంత రసాయనాలు వాడుకోవాలి?
0: వరుసల మధ్యలో కోనేవేటర్ మనం ఎక్కువ చేస్తూ ఉంటాం కాబట్టి వరుసల మధ్యలో ఉండే కలుపును ఖచ్చితంగా మనం నివారించుకోవచ్చు. అది కాకుండా ఒక మొక్కకి మొక్కకి మధ్య ఉండే ప్రాంతాల్లో కోనేవేటర్ మనం నడపలేము కనుక ఆ ప్రాంతాల్లో కూలీలను పెట్టి కలుపును తీసుకోవాల్సి ఉంటుంది సార్.
1: నెల రోజుల తర్వాత ఏదన్నా కలుపు నియంత్రణకి మనం ప్రయత్నం చేయాలా?
0: సాధారణంగా మనకి వరిలో చూసుకున్నట్లయితే 3 రకాల కలుపు ఎక్కువ సమస్య ఎక్కువ వస్తూ ఉంటుంది, గడ్డి జాతి, తుంగజాతి, వెడల్పటాకు. గడ్డి జాతికి మనం ఫినాక్సిప్రాప్ ఇథైల్ అనే ద్రావకం ఉంది, దాన్ని 400 మిల్లీలీటర్ని ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గడ్డి జాతి అన్నింటిని కూడా మనం నిర్మూలించుకోవచ్చు. అలా కాకుండా వెడల్పటాకు ఎక్కువగా ఉన్నట్లయితే అందరికీ అందుబాటులో ఉన్న 2,4-D అమైన్ సాల్ట్ అనేది ఉంది, దీన్ని మనం 400 గ్రాములు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వెడల్పాటి ఆకు మొత్తం కూడా మనం నిర్మూలించుకోవచ్చు సార్. ఇలా కాకుండా 30 రోజుల తర్వాత మీరు అడిగినట్టు ఎక్కువ కలుపు సమస్య ఎక్కువ ఉంది కూరజాతి అంటూ ఉంటాం, వెడల్పాటి ఆకు కానీ గడ్డి జాతులు కానీ ఉంటే మనకి
2: మెట్ సల్ఫ్యూరాన్ మెథైల్ ప్లస్ క్లోరోమ్యూరాన్ ఎథైల్ అనే
0: ద్రావకం ఒకటి అందుబాటులో

0: ఉంది. దీన్ని మనం 8 గ్రాములు ఎకరానికి వాడచ్చు. 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి సార్.
1: సరిపోతుంది.
0: సరిపోతుంది.
1: 30-40 రోజుల తర్వాత మళ్ళీ కలుపు రసాయనాలు వాడాల్సిన అవసరం లేదు.
0: అంటే సాధారణంగా మనకి ఈ పద్ధతుల్లో ఇందాక ముందు చెప్పుకున్నట్టు మనకి క్రాప్ వీడ్ కాంపిటీషన్ అనేది 40 నుంచి 45 రోజుల వరకు ఉంటుంది సార్ వరి పంటకి, పద్ధతులను బట్టి, అంటే పంట రకాలను బట్టి కూడా. తేలిక రకాలని చెప్తాం, 120 నుంచి 135 రోజుల లోపు, అలానే 135 రోజుల నుంచి 150 రోజుల లోపు మధ్యస్థ కాలికాలు, 150 రోజులు దాటిన వాటిని దీర్ఘకాలికాలు అంటారు. వీటి బట్టి మనకి ఈ కలుపు అనేది 30 నుంచి 45 రోజుల వరకు నివారించుకోవాల్సి ఉంటుంది సార్.
1: సాధారణంగా రైతులు కలుపు యాజమాన్యం చేసేటప్పుడు వాళ్ళు చేసేటువంటి పొరపాట్లు ఏంటి, ఏమి సవరించుకుంటే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి?
0: సాధారణంగా సార్ రైతులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే, కలుపు మందు ఎంపిక చేసుకునేటప్పుడు పంటను బట్టి సిఫారసు చేసిన కలుపు మందును సరైన మోతాదులో, సరైన పద్ధతిలో, సరైన విధానంలో మనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా, ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా అవశేషాలు అనేవి కూడా భూమిలో ఉండకుండా ఉండాలి సార్. దీనివల్ల ఏమవుతుందంటే తర్వాత పంటలో, అంటే వరి తర్వాత మనం ఉత్తర కోస్తాల్లో ఎక్కువగా అపరాలు పండిస్తుంటాం.
1: అవును.
0: ఇలా అవశేషాలు ఎక్కువగా ఉంటే వచ్చే పంటకు కూడా నష్టమే కాకుండా మొలక శాతం దెబ్బతింటూ ఉంటుంది. అలానే నేల హెల్త్ కూడా మనకి ఎక్కువగా నష్టపడే అవకాశం ఉంది సార్.
1: అలాంటి రసాయనాలు ఉన్నాయా, జాగ్రత్త పడాల్సినవి?
0: అంటే ఇప్పుడు మనకి ఎక్కువగా వరిలో ఈ మధ్య తుంగ సమస్య ఎక్కువగా వస్తుంది సార్. ఈ తుంగను మనం నివారించడానికి ఏంటంటే హాలో సల్ఫరన్ అనే ద్రావకాన్ని మనం రసాయన కలుపు మందును 36 గ్రాములు ఎకరానికి వాడచ్చు.
1: ఏ సమయంలో వాడుతుంటారు అది పంటకి?
0: ఇది యాక్చువల్గా పంట మొలకెత్తిన తర్వాత 25 రోజుల నుంచి 30 రోజుల వ్యవధిలో మనం వాడుతాం సార్. దీన్ని వాడేటప్పుడు ఖచ్చితంగా తుంగ కంట్రోల్ అవుతుంది. కానీ దీనివల్ల ఏంటంటే రెండవ పంటగా మనం అపరాలు, పెసలు, మినువులు వేసుకునే పరిస్థితి ఉన్నట్టయితే ఇది నెక్స్ట్ వచ్చే పంటలో మొలక శాతాన్ని దెబ్బతీస్తుంది.
1: మరి అలాంటప్పుడు ఏం రసాయనం వాడుకోవాలి మరి వాళ్ళు?
0: అంటే అందుకనే వీటిలో కలుపు యాజమాన్యం అనేది వరి పంటకు వచ్చేటప్పటికి 3 దశల్లో అని చెప్పాం. ఖచ్చితంగా మొదటి దశలో మనం చేసుకోగలిగితే చాలా వరకు ఇవి రాకుండానే నివారించవచ్చు. రెండవ దశకు వచ్చేటప్పటికి 10 నుంచి 15 రోజులు అని చెప్పుకున్నాం. ఈ దశలో ఖచ్చితంగా కలుపు మందులు మనం వాడినట్టయితే ఈ తుంగ సమస్య అనేది ముందుగానే మనం చాలా వరకు అరికట్టవచ్చు సార్.
1: ముఖ్యంగా రసాయనాలు వాడకం తగ్గించుకోవాలంటే ఈ వరి సాగులో ప్రధానంగా ఎలాంటి యాజమాన్య మెలకులు పాటిస్తే కనీసం వచ్చే పంటల్లోనన్నా ఈ కలుపు నియంత్రణ చేసుకోవడం సులువైద్దంటారు?
0: వేసవిలో దుక్కులు, పొడుదుక్కులు చేసుకోవడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే మనకి సాధారణంగా రైతులు పంట వేసిన తర్వాతే కలుపు యాజమాన్యం గురించి ఆలోచిస్తారు. అలా కాకుండా మనం వేసవి నుంచే కలుపు యాజమాన్యం గురించి, సమగ్ర యాజమాన్యం గురించి మనం దృష్టి సారించినట్లయితే ఖచ్చితంగా ఈ కలుపు సమస్యను అనేది చాలా వరకు అరికట్టవచ్చు. ఎందుకంటే రైతులు మనకి వీట్ సీడ్ బ్యాంక్ అని ఉంటుంది, పొలాల్లో కానీ పొలాల గట్ల మీద కానీ కలుపును ఖచ్చితంగా పూత దశ ముందే నిర్మూలించుకోవాలి సార్.
1: అది పూత వస్తే కనుక గింజలు
0: స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే రానున్న పంటలలో కూడా ఈ గింజలు అనేవి ఎక్కువయ్యి ఒక కలుపు రావాల్సిన ప్లేస్లో వందల కలుపులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సార్.
1: కాబట్టి అది చాలా ముఖ్యమైనటువంటి అంశం.
0: అవును సార్.
1: ఇక చివరిగా కలుపు రసాయనాలని వాడేటప్పుడు ఖచ్చితంగా మోతాదు జాగ్రత్తగా వాడాలా, పురుగు మందులు తెగులు మందులాగా కాదు ఇది, అది కనుక పొరపాటు చేస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బంది అంటుంటారు, ఎంతవరకు నిజమో దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
0: సాధారణంగా కలుపు

0: వాటిని కంట్రోల్ చేస్తాయి. ఇవి ఏంటంటే పంటలో పంటకు దగ్గరగా ఉండే మొక్కలను కంట్రోల్ చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా కలుపు మందులను ఎంపిక చేసుకునేటప్పుడు రైతులు చాలా జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది సార్.
1: కాబట్టి రైతు సోదరులు కలుపు యాజమాన్యాన్ని మొదటికాడి నుంచి ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటేనే సులువుగా చేసుకోవచ్చు. అవసరమైతే రసాయనాలను కూడా జాగ్రత్తగా అవసరమైన మోతాదులో, అవసరమైన పద్ధతులు, అవసరమైన విధానాల్లో కనుక వాడుకున్నట్లయితే కనుక కలుపు నియంత్రణ వరిలో ఏ పద్ధతిలోనైనా సరే మనం సరైనటువంటి ఖర్చుతోటి మంచి ఫలితాలు వచ్చే విధంగా వాడుకోవచ్చు అంటారు.
0: అవును సార్, కలుపు యాజమాన్యం సకాలంలో చేసినట్లయితే మనకి రైతు సాగు ఖర్చు తగ్గించుకోవచ్చు, అలానే దిగుబడి పెంచుకుంటూ నికర ఆదాయాన్ని ఎక్కువ పొందొచ్చు సార్.
1: వరిలో వివిధ పద్ధతుల్లో మరి సాగు చేసేటప్పుడు కలుపు నియంత్రణ ఏ విధంగా అవసరం వస్తుంది, దాన్ని ఏ విధంగా చేసుకోవాలి, రసాయనాలు వాడేటప్పుడు ఏ రసాయనాలు ఎంతెంత మోతాదులు ఏ విధంగా వాడుకోవాలో చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి మారాడ శ్రీనివాసరావు గారు. నమస్కారం.
0: నమస్తే సార్.
2: మీరు ఇంతవరకు వివిధ వరి సాగు పద్ధతుల్లో కలుపు యాజమాన్యం ఈ అంశంపై రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మారాడ శ్రీనివాసరావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడొక జానపద గీతం వింటారు.

0: భాగంగా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు కోనసీమ జిల్లా రైతాంగానికి అందించిన వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు విందాము. ముందుగా వాతావరణ ఆధారిత సూచనలు. భారత వాతావరణ శాఖ సమాచారం ప్రకారం 0.3 మిల్లీమీటర్ల నుండి 3.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 34.8 డిగ్రీల సెల్సియస్ నుండి 35.2 డిగ్రీల సెల్సియస్, అలాగే కనిష్ట ఉష్ణోగ్రత 26.8 డిగ్రీల సెల్సియస్ నుండి 27.3 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండవచ్చు. గాలిలో తేమ ఉదయం పూట 70 నుండి 80%, అలాగే మధ్యాహ్నం వేళల్లో 60 నుండి 74% పరిధిలో ఉండే అవకాశం ఉంది. గాలులు గంటకు 7 నుండి 8 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. సాధారణ సలహా. ప్రస్తుత వెచ్చని వాతావరణ పరిస్థితులు మరియు తేలికపాటి వర్ష సూచనలు పంటల సాధారణ వృద్ధికి అనుకూలంగా ఉన్నాయి. ఆశించిన తేలికపాటి వర్షాలు నేలలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. అయినప్పటికీ పొలం పరిస్థితులను గమనించి పొడి వాతావరణం ఎక్కువ రోజులు ఉంటే అవసరానికి అనుగుణంగా తేలికపాటి నీటిపారుదలను ఇవ్వాలి. మోస్తరు తేమ మరియు అడపాదడపా మేఘావృతమై ఉండడం వల్ల తెగుళ్ళు మరియు వ్యాధుల ప్రబలత ఉండే అవకాశం ఉంది. కాబట్టి రైతులు క్రమం తప్పకుండా పొలాన్ని పరిశీలించి వాతావరణం స్పష్టంగా ఉన్నప్పుడు, ముఖ్యంగా ఉదయం లేదా సాయంత్రం సమయంలో మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టాలి. నీళ్లలో తేమను నిలుపుకోవడానికి మరియు నీల ఉష్ణోగ్రతను నియంత్రించడానికి మల్చింగ్ పద్ధతులను అనుసరించడం మంచిది. వర్షాల సమయంలో నీరు నిల్వ ఉండకుండా పొలాల్లో సరైన నీరు కాలువను ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు వరి పంటలో కొన్ని వ్యవసాయ సలహాలు తెలుసుకుందాం. స్వల్ప మరియు మధ్యకాలిక రకాలను అంటే MTU 12-24, 11-21, 12-93, 12-90, 12-82, NLR 3-4-4-4-9 ఇటువంటి రకాలను ఎంపిక చేసుకుని నీటి వసతి ఉన్న చోట వరి నారుమళ్ళు వేసుకోవడానికి నేలను దున్ని తయారు చేసుకుని నారుమడి ఎత్తుగా వేసుకుని ఎకరాకు 20 కిలోల విత్తనాన్ని సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ 10 గ్రాముల చొప్పున లీటర్ నీటిలో కలిపి 1 కిలో విత్తనానికి చొప్పున విత్తన శుద్ధి చేసుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు వరి నారుమడిలో పొడతెగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంది. దీని నివారణకు హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే జింకు ధాతులోప సవరణకు 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. దీర్ఘకాలిక పొడి వాతావరణం కారణంగా నారుమడిలో బెట్ట పరిస్థితులు ఏర్పడినట్లయితే 1 గ్రాము మల్టీకే లేదా 19-19-19 లీటర్ నీటికి చొప్పున కలిపి ఆ ద్రవణాన్ని ఉదయం లేదా సాయంత్రం వేళలో పిచికారీ చేయాలి. అలాగే నేరుగా విత్తే వరిలో కలుపు సమస్య అధికంగా ఉంటుంది కనుక దాని నివారణకు వరి విత్తిన 15 నుండి 20 రోజులకు ట్రయాఫామాన్ 20%, దానితోపాటు ఇథాక్సీ సల్ఫ్యూరాన్ 10% WG 90 గ్రాముల చొప్పున లేదా బిస్పర్బ్యాక్ సోడియం 100 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. గడ్డిజాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే సైహాలోఫాబ్ బ్యూథైల్ ఎకరాకు 300 నుండి 350 మిల్లీలీటర్ల చొప్పున లేదా ఫినాక్సీ ప్రాపీ ఇథైల్ 350 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. మీరింతవరకు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు కోనసీమ జిల్లా రైతాంగానికి అందించిన వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు విన్నారు.
1: దీర్ఘకాలంలో జీవన ఎరువులు నేల సారాన్ని పెంచుతాయి, నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తాయి, ఇంకా నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి.
2: పోషకాల లభ్యతను పెంచటం అలాగే మొక్కల పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా జీవన ఎరువులు పంట దిగుబడులను పెంచడానికి సహాయపడతాయి.
3: इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
4: पुतला बोल रहे
3: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
4: मतलब
3: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం ప్రాజెక్టులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో రేడియో సెట్ల ద్వారా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్ హాంకాంగ్ జట్ల మధ్య జరుగుతున్న 2026 మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఈ వ్యాఖ్యానం ఆట ముగిసే వరకు కొనసాగుతుంది. ఇక యాప్ ద్వారా వికసిత్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.
2: ఇప్పుడు 7:45 నుంచి దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్.

0: उनकी एल्बो थी वो एक्सटेंड नहीं हुई, उन्होंने बंद एल्बो से वो शॉट खेला। अगर वो
1: కాలనీ నుంచి రైట్ ఆన్సర్ మూసాపేట గ్రామం నుంచి మహబూబ్ నగర్ నుంచి నరేష్ వారి కుటుంబం
2: వల్ల కలిగే ప్రయోజనాల గురించి హరిసాధు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్.
3: నమస్కారం సార్.
2: హరిసాధు గారు, ముఖ్యంగా మన దేశంలో ఆంధ్రప్రదేశ్ మత్స్య సంపద విషయంలో అగ్రస్థానంలో ఉంది.
3: అవును సార్.
2: ఇంకో విషయం ఏమిటంటే మత్స్య సంపదలో మన నెల్లూరుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనికి గల ప్రధాన కారణం ఏమిటండి?
3: ఒక ప్రత్యేకమైన స్థానానికి నెల్లూరు జిల్లా రైతాంగానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది సార్, రిస్క్ని తీసుకోగలగడం. ఎంటర్ప్రీనర్షిప్ అనేది నెల్లూరు జిల్లా రైతులకి కొండంతుంది, అదే దీనికి ప్రధాన కారణం. తర్వాత తదనుగుణంగా మనకు వనరులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి సార్. వనరుల్లో భాగంగా మంచినీటి వనరులు, ఇక్కడ మంచినీటి వనరులు అంటే సెలినిటీ అంటే లవణీయత 0.5 PPT పార్ట్స్ పర్ 1000 ఉండేటటువంటి నీటి వనరులను మనం మంచినీటి వనరులుగా పరిగణిస్తాం. అయితే 0.5 PPT నుండి 30 PPT లవణీయత ఉండేటటువంటి నీటిని బ్రాకిష్ వాటర్గా పరిగణిస్తాం.

0: 30 PPTకి మించి ఉండేటటువంటి నీటి లవణీయత ఉండే వాటిని సముద్రం నీటిగా పరిగణిస్తాం. నెల్లూరు జిల్లా ప్రత్యేకత ఏంటంటే ఈ 3 రకాల నీటి వనరులు మనకు పుష్కలంగా ఉన్నాయి సార్.
1: ఈ 3 రకాల నీటి వనరుల లభ్యత మనకు నెల్లూరుకు ఉండటం వల్ల ఇక్కడ ఆక్వారంగం గణనీయమైన ప్రగతి సాధించింది కదండి.
0: అవును సార్.
1: ఇక ఈ ఆక్వారంగాన్ని అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది కదండి.
0: అవును సార్.
1: ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటండి?
0: సార్, మన భారతదేశంలో ఆక్వా రంగానికి అత్యున్నతంగా బలోపేతం చేసే నిమిత్తం ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అనేది కేంద్ర కేబినెట్ 8 ఫిబ్రవరి 2024 ఆమోదించింది సార్. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆక్వా రంగంలో ఉండేటటువంటి అసంఘటితమైనటువంటి వర్గాన్ని క్రమంగా సంఘటితంగా రంగంగా మార్చుకోవడం అనేది దీంట్లో ప్రధానమైన అంశం. అంటే మనందరికీ తెలుసు, అసంఘటిత రంగం అంటే అన్ఆర్గనైజ్డ్, అంటే ఒక నియమం, ఒక నిబద్ధత, ఒక ప్రణాళిక, ఒక గవర్నమెంట్ సపోర్టు అలాంటి అంశాలు, ఒక ప్రొసీజర్ ప్రోటోకాల్ ఏం లేకుండా జరిగేటటువంటి ఒక రంగం. అదే సంఘటితం అంటే ఆర్గనైజ్ సెక్టార్ అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక మేరకు, ఒక నిబద్ధత మేరకు, గవర్నమెంట్ సపోర్టు వీటన్నిటితో ముడిపడి ఉండి ముందుకు పోయేటటువంటి అవకాశంగా మారేటటువంటి రంగం అంటే సంఘటిత రంగం కింద చెప్పుకోవచ్చు.
1: జిల్లా వ్యాప్తంగా 8 ఎకరాల్లో ప్రస్తుతం చేపలు రొయ్యల పెంపకం జరుగుతుందండి?
0: చేపల పరంగా మాట్లాడితే జిల్లా వ్యాప్తంగా 20 నుంచి 25 వేల ఎకరాల్లో సాగు జరుగుతుంది సార్. అదే రొయ్యల విషయం, దాదాపు 50 వేల నుంచి 60 వేల ఎకరాల వరకు
1: సాగు జరుగుతుంది.
0: 60 వేల ఎకరాల వరకు ఉంది సార్. 50 నుంచి 60 వేల ఎకరాలు ఉంది.
1: ముఖ్యంగా ఈ చేపల విషయం తీసుకుంటే గనక ఎకరాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం ప్రస్తుతం వస్తుందండి?
0: చేపల సాగులో సార్, ప్రస్తుత పరిస్థితుల్లో మనం నెల్లూరు జిల్లాలో గమనించినట్లయితే 3 టన్నులు పండించే పరిస్థితుల్లో ఎకరా మీద సుమారు 1 లక్ష రూపాయలు, 4 టన్నులు పండించే పరిస్థితుల్లో 1 లక్ష 20 వేల రూపాయలు 1 లక్ష 20 వచ్చే అవకాశం ఉంది సార్.
1: ఇక రొయ్యల సాగులో అయితే అండి?
0: అంటే 4 టన్నులు మనం పండించే పరిస్థితుల్లో మనకు ఎకరా మీద 4 లక్షల వరకు కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది సార్.
1: ఈ ఆక్వా రంగం ప్రస్తుతం చాలా ఒడిదుడుకులు కూడా ఎదుర్కొంటూ ఉంది.
0: వాస్తవం సార్.
1: సరే, లాభం ఒకటైతే నష్టాలు వచ్చే ప్రమాదం ఏమన్నా ఉందండి దీంట్లో?
0: ఆదాయం తక్కువ రావడం, నష్టాలు మెండుగా ఉండడం అనేది సర్వసాధారణం సార్. వెన్నామీ రొయ్యల్లో అయితే, అదే చేపల్లో అయితే స్టేబుల్గా ఉంటుంది సార్, నష్టాలేం ఉండదు, ఆదాయం అనేది ఒక స్టేబుల్గా వస్తుంది. ఈ రొయ్యల పరంగా మాట్లాడితే ఇది ఖచ్చితంగా రిస్క్తో కూడిందే, ఆదాయం కూడా ఒడిదడుకులు ఉండేది.
1: వీటన్నిటినీ పరిగణలోకి తీసుకునే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని ప్రవేశపెట్టారు కదా?
0: అవును సార్.
1: ఈ పథకం ముఖ్య ఉద్దేశం మీరు ఇందాకే చెప్పారు, అసంఘటిత రంగాన్ని సంఘటిత రంగంగా మార్చే ఉద్దేశం మొదటిదని. అంటే వీటిలో ఉన్న ప్రధాన అంశాలు ఏమిటి, వాటిని కొంచెం మాకు వివరిస్తారా?
0: ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో ప్రధానంగా 4 కాంపొనెంట్స్ ఉన్నాయి సార్. ఆ మొదటి కాంపొనెంట్లో 2 సబ్ కాంపొనెంట్స్ ఉన్నాయి. అందులో మొదటి సబ్ కాంపొనెంట్ ఏం చేస్తుందంటే ఈ ఒక ఫార్మలైజేషన్ అండ్ క్రెడిట్ యాక్సెస్, అంటే ఈ అసంఘటిత రంగంలో ఉండేటటువంటి ఈ స్టేక్ హోల్డర్స్కి ఒక డిజిటల్ ఐడి ఇవ్వడం, రిజిస్ట్రేషన్ ఇచ్చి ఫార్మలైజేషన్ చేస్తుంది. ఇది మొదటి సబ్ కాంపొనెంట్. 2వ కాంపొనెంట్ ఏంటంటే వీరికి ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం కాబట్టి ఆ ఇన్సూరెన్స్కి కావాల్సినటువంటి ప్రోత్సాహం అనేది ఇస్తుంది. తర్వాత 2వ కాంపొనెంట్కి వచ్చినట్లయితే ఈ వాల్యూ చైన్ ఎఫిషియన్సీస్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆక్వా రంగంలో ప్రొడక్షన్, ప్రాసెసింగ్, స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్, మార్కెటింగ్ వీటన్నిటిలో కూడా ఈ వాల్యూ చైన్ ఎఫిషియన్సీని ఎస్టాబ్లిష్ చేసి దీన్ని సస్టైనబుల్గా, అంటే 10 కాలాల పాటు ఈ యొక్క రంగం ముందుకు పోయే విధంగా చూడడం అనేది దీని ఉద్దేశం. తర్వాత 3వ అంశం ఏంటంటే సేఫ్టీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్, అంటే ఇక్కడ మనం ఎంత పండించామనేది ముఖ్యం కాదు, మనం ఈ సేఫ్టీ క్వాలిటీ సిస్టమ్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదనేది ఒక మానిటర్ చేయాల్సిన అంశం ఉంది కాబట్టి అది ఈ చేపలు మరియు చేపల ఉత్పత్తిలో భద్రత మరియు నాణ్యత హామీ వ్యవస్థను స్టాండర్డైజ్ చేయడం, వాటికి సర్టిఫికేట్స్ ఇవ్వడం, ట్రేసబిలిటీ ఏర్పాటు చేయడం. ట్రేసబిలిటీ అంటే రైతు విత్తనం చెరువులో వదిలింది మొదలుకొని పంట బయటకు తీసి

0: అది మళ్ళా ట్రాన్స్పోర్ట్ అయ్యి మళ్ళా స్టోరేజ్ మళ్ళీ ఎక్స్పోర్ట్ అన్ని అంశాలలో ఏ ఏ రోజు ఏ విధంగా జరిగింది అనేటటువంటి ఒక సర్టిఫికేషన్ అన్నమాట. ఇది కూడా ఈ యొక్క మూడవ కాంపోనెంట్ చూస్తుంది. తర్వాత చివరి కాంపోనెంట్ ఏం చేస్తుందంటే, ఏది చేయాలన్నా ఒక ప్రాజెక్ట్ నిర్వహణ కావాలి, మానిటరింగ్ కావాలి, వీటికి సంబంధించినటువంటి సపోర్ట్స్ని అలానే వాటికి కావాల్సిన ఎఫిషియన్సీని ఈ యొక్క అసంఘటిత రంగంలో ఉండి పనిచేసే వారందరికి కూడా అందజేస్తుంది సార్.
1: సార్, ఇక ఈ నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ NFDP పోర్టల్ ఉంది, అది కూడా కాకుండా మొబైల్ యాప్ కూడా రూపొందించారు కదా.
0: అవును సార్.
1: ఈ యాప్లో కానీ పోర్టల్లో కానీ రిజిస్టర్ చేసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయండి?
0: నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఒక గవర్నమెంట్ ప్లాట్ఫామ్ సార్. ఇది దీంట్లో రైతులు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారి డేటా అనేది పొందుపరచబడుతుంది, వాళ్ళు ఆక్వా రైతులుగా అక్కడ నిర్దేశితం అవుతారు.
1: సార్, ఈ ఆక్వా రంగాన్ని తీసుకుంటే గనక ముందు చేపలు పండించేవాళ్ళు కానీ చేపలు పట్టేవాళ్ళు కానీ అట్లా ఏ ఏ స్థాయిల్లో ప్రజలు పనిచేస్తూ ఉంటారండి?
0: ఆక్వా రంగంలో సార్ రెండు విధాలుగా మనం చెప్పాలి సార్ ఈ అంశాన్ని. ఒకటి క్యాప్చర్ ఫిషరీస్, రెండోది కల్చర్ ఫిషరీస్. అంటే వలలు బోట్ల సహాయంతో మనం ఆ చేపలు నదీ జలాలు కానీ సముద్ర జలాల్లో కానీ ఉండేటటువంటి చేపలను మనం పట్టుకునేదాన్ని క్యాప్చర్ ఫిషరీస్గా భావిస్తాం. తర్వాత మనకు కల్చర్ ఫిషరీస్కి వస్తే ఇది చాలా భారీ అంశం. ఈ కల్చర్ ఫిషరీస్లో మనకు హ్యాచరీస్ అనేవి ఉంటాయి, ప్రధానంగా సీడ్ ప్రొడ్యూస్ చేయాలి. ఆ హ్యాచరీస్లో చాలామంది సిబ్బంది పనిచేస్తారు. ఈ కల్చర్ పాండ్స్లో, అది చేపలు కానివ్వండి రొయ్యలు కానివ్వండి, ఇక్కడ ఈ కల్చర్ పాండ్స్లో చాలామంది సిబ్బంది పనిచేయడం జరుగుతుంది. అలానే వీటిని హార్వెస్ట్ చేసేదానికి కూడా కొంత సిబ్బంది కావాలి. తర్వాత వాటిని ఐసింగ్ చేయడం, తర్వాత స్టోరేజ్ చేయడం, ప్రాసెసింగ్ చేయడం, తర్వాత ట్రాన్స్పోర్ట్ చేయడం. సో ఈ అన్ని యొక్క దశలలో కూడా దానికి తగ్గ వ్యక్తులు పనిచేస్తూనే ఉంటారు సార్.
1: ప్రజలతో పాటు టెక్నాలజీ కూడా, అంటే కోల్డ్ స్టోరేజ్లు కానీ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ, దీనికున్న టెక్నాలజీకున్న ప్రత్యేకత ఏంటండి దీంట్లో?
0: ఇక్కడ టెక్నాలజీ పరంగా సార్ ఈ ప్రాసెసింగ్ ప్లాంట్స్కి వస్తే చాలా వెయ్యితో కోటాను కోటుతో కూడింది. అలానే దీంట్లో సిబ్బంది కూడా టెక్నికల్లీ ఎక్స్పర్టైజ్ పీపుల్ మాత్రమే పనిచేస్తారు సార్. అంటే ఫిషరీస్ ప్రొఫెషనల్స్ పనిచేస్తారు ప్రధానంగా. అంటే క్వాలిటీ స్టాండర్డ్స్, మైక్రోబయాలజీ ల్యాబ్స్ అయితేనేమి, అలానే ఆ గ్రేడింగ్ అయితేనేమి, గ్రేడింగ్లో కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ పనిచేయాలి, స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసే విధంగా తీసుకుంటారు. అలానే హ్యాచరీస్ కూడా అలానే ఉంటుంది సార్. హ్యాచరీస్లో కూడా మీరు గమనించినట్లయితే ఆ బ్రూడర్ తల్లి రొయ్యను మనం తీసుకొచ్చి దాన్ని బ్రీడింగ్ చేయడం, తర్వాత వాటిని మనం ఆ లార్వల్ స్టేజెస్ని హ్యాచరీలో వివిధ దశల్లో డెవలప్ చేసే నిమిత్తం టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అనేది చాలా అవసరం సార్. అలా చేయగలిగితేనే దానికి తగ్గ ఫీడ్స్ విషయం అయితేనేమి అన్ని విషయాల్లో ఆ టెక్నికల్ ఎక్స్పర్టైజ్తో పాటు ఆ బ్రోడర్ యొక్క క్వాలిటీ ఇవన్నీ ఉంటేనే కూడా ఆ హ్యాచరీలో ఉండే పిల్ల అనేది నాణ్యమైంది వస్తుంది. ఎప్పుడైతే హ్యాచరీ పిల్ల నాణ్యమైంది వస్తుందో కల్చర్ అనేది ఆటోమేటిక్గా సక్సెస్ అవుద్ది సార్.
1: ఇంత చేయాలి కాబట్టి చాలా ఖర్చుతో కూడిన విషయం.
0: అవును,
1: ఇవన్నిటినీ.
0: అవునండి.
1: ఈ మధ్య ముఖ్యంగా ఆక్వా రంగం ఎలాంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటుందండి?
0: ఈ ఆక్వా రంగంలో ఒడిదుడుకులు చెప్పాలంటే మనం ముందుగా అనుకున్న విధంగా రైతుకి గిట్టుబాటు ధర రావట్లేదు. ప్రధానంగా ఎంతో వ్యయ ప్రయాసాలతో రైతు సాగు చేస్తున్నాడు. ఎప్పుడైతే పంట చేతికి వచ్చే లోపల రేట్ అనేది పడిపోవడం,
1: ఇలాంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించే ఉద్దేశంతోనే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని ప్రవేశపెట్టారు కదా.
0: అవునండి.
1: వీరందరికీ ఈ రుణ సదుపాయాన్ని కల్పించడానికి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి? మరో విషయం ఏమిటంటే ఈ ఆక్వా పరిశ్రమలో ఇన్సూరెన్స్ కూడా చాలా కీలకమైనది కదా.
0: అవునండి.
1: దీనికి సంబంధించి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి?
0: సార్ ఇది దీని ప్రధాన ఉద్దేశమే అసంఘటిత రంగంలో ఉండే వారందరికీ రుణాలు ఏర్పరచడం, సబ్సిడీలు ఏర్పరచడం, ఇన్సూరెన్స్ ఇవ్వడం.
1: ప్రభుత్వ పరంగా ఇన్సూరెన్స్ కి ఏమన్నా సహాయం అందిస్తున్నారా ఆక్వా రైతుల కోసం?
0: ఆక్వా రైతుల కోసం వారికి ఇన్సూరెన్స్ని కట్టేదానికి వాళ్ళకి ఎంకరేజ్ చేసే నిమిత్తం వారు కట్టవలసిన ప్రీమియంలో సుమారు 40% వరకు లేదా గరిష్టంగా హెక్టార్కి 25,000 రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది గవర్నమెంటే భరిస్తుంది సార్. కనీసం 100,000 హెక్టార్లకి

0: ఇన్సూరెన్స్ ఇవ్వాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతే కూడా కాకుండా ఎస్సీ ఎస్టీ మరియు మహిళలకు కూడా ఈ 40% కాక మరొక 10% కూడా ఇన్సూరెన్స్ను ప్రోత్సాహకంగా అందజేస్తున్నారు సార్.
1: మిగతా రైతుల్లాగానే ఈ ఆక్వా రైతుల్లో కూడా చాలా తక్కువ ప్రాంతంలో చేపలు కానీ రొయ్యల పెంపకం చేసే రైతులు ఎక్కువ మంది ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిన్న రైతులకి ఈ పథకం ద్వారా ఎలాంటి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయండి?
0: వాళ్ళు కోఆపరేటివ్స్గా మారితే ఈ పథకం కింద సుమారు 5,500 ఫిషరీస్ కోఆపరేటివ్స్కి, అలానే ఎఫ్పిఓస్కి, అలానే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి కూడా బలోపేతం చేయడానికి వీరి యొక్క అజెండాలో ఒక భాగం ఉంది సార్. తర్వాత సహకార సంఘాలు ఏర్పడి వారికి భారీ పెట్టుబడుల్లో భాగంగా ప్రాసెసింగ్ అయితేనేమి, కోల్డ్ స్టోరేజ్ అయితేనేమి, వాల్యూ అడిషన్ అయితేనేమి, వీటన్నిటికి కూడా చేయడానికి కావాల్సినటువంటి ఈ స్కీమ్స్ను కూడా వారికి అందజేస్తుంది సార్. అంతే కూడా కాకుండా ఈ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఇవ్వడం అయితేనేమి, మార్కెట్ లింకేజెస్ వారికి అందజేయడం అయితేనేమి, వాటన్నిటితో పాటు ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్లో భాగంగా ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ వారి కూడా కల్పించి వారికి ఒక ప్రత్యేకత అనేది గవర్నమెంట్ ఇస్తుంది సార్, బాగా ఎంకరేజ్ చేస్తుంది.
1: ఇక ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి రుణ సదుపాయం ఏమన్నా కల్పిస్తుందండి?
0: ఈ మైక్రో మరియు అంటే చిరు చిన్న యూనిట్లకి ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఇవ్వడం, క్రెడిట్ లింక్డ్ సపోర్ట్ ఇవ్వడం, తర్వాత ఈ ఫెసిలిటేషన్ సర్వీసెస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం ముందు మాట్లాడుకున్నటువంటి కాంపోనెంట్ 1, కాంపోనెంట్ 2 ద్వారా అందిస్తున్నారు సార్. నెక్స్ట్ రెండవ అంశానికి వస్తే వివిధ బ్యాంకులు, సహకార సంస్థలు, ఎన్బిఎఫ్సిల ద్వారా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం, టర్మ్ లోన్ ఇవ్వడం వంటి అనుకూలతలు కూడా బాగా అందజేస్తున్నారు సార్.
1: హరిసాధు గారు ఇవాళ మా ఆకాశవాణి స్టూడియోస్కు వచ్చి ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి చాలా విలువైన సమాచారాన్ని మా రైతులకు అందించారు. ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరిసాధు గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
4: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. స్వరమాలిక సినిమా పాటలు.

శ్రోతల స్వరమాలిక సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత కిక్ చిత్రం నుంచి కార్తీక్ జ్యోత్స్న పాడిన పాట.

మీరు ఇంతవరకు స్వరమాలిక సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. భారత్ బెల్జియం దేశాల మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మొదటి త్రైమాసికంలో దేశ జీడిపి 7.8% వృద్ధి సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలదే కీలక పాత్ర అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచ దేశాలతో రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక రోడ్మ్యాప్ సిద్ధం చేసింది. డ్రైవింగ్ లైసెన్సుల విషయంలో గ్రేడెడ్ పాయింట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వివరాలు. భారత్ బెల్జియం దేశాల మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వెవర్తో నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ సహకారంతో పాటు పునరుత్పాదక ఇంధనం, సైబర్ నేరాలు, దౌత్యపరమైన శిక్షణా రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ, ప్రజల మధ్య సంబంధాలు భారత్ బెల్జియంలను సహజ భాగస్వాములుగా మారుస్తున్నాయని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుల్లో ఒకదాన్ని రెండు దేశాలు కలిసి అభివృద్ధి చేస్తున్నాయని ప్రధానమంత్రి వెల్లడిస్తూ,
1: భారత్ ఆర్ బెల్జియం కే సంబంధం కి జడే ఇతిహాస్ మే గహరీ హై. పహలే విశ్వయుద్ధ మే బెల్జియం మే హజారో భారతీయ సైనికో కా సాహస్ ఆర్ బలిదాన్ హమారీ సాజా స్మృతి కా అహమ్ హిస్సా హై. आज डेमोक्रेटिक वैल्यूज, मार्केट इकोनॉमी और गहरे पीपल टू पीपल टाइज हमें नेचुरल पार्टनर्स बनाते हैं. आंध्र प्रदेश के काकीनाडा में हम दुनिया के सबसे बड़े ग्रीन अमोनिया प्रोजेक्ट्स में से एक डेवलप कर रहे हैं. आज भारत की ग्रोथ स्टोरी दुनिया के लिए.
0: ఇదిలా ఉండగా ఈరోజు ఉదయం బెల్జియం ప్రధానమంత్రి రాజ్ఘాట్ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. రక్షణ దౌత్యం భారతదేశ విదేశాంగ విధానంలో ఒక కీలక అంశంగా రక్షణ శాఖ పేర్కొంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ దౌత్యంపై సమగ్ర రక్షాపత్రాన్ని ఈరోజు విడుదల చేశారు. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచ దేశాలతో రక్షణ రంగంలో భాగస్వామ్యాల కోసం భారతదేశం వ్యూహాత్మక రోడ్మ్యాప్తో పాటు దార్శనికతను ఈ రక్షాపత్రం వివరిస్తుందని ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ భద్రతా లక్ష్యాలను ప్రపంచ సహకారంతో అనుసంధానం చేస్తూ దీర్ఘకాలిక స్థిరత్వం, పరస్పర వృద్ధిని పెంపొందిస్తుందని పేర్కొంది. ద్వైపాక్షిక, బహుపాక్షిక భద్రతా సహకారాన్ని బలోపేతం చేయటం, మిత్రదేశాలతో ఉమ్మడి సైనిక విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, స్వదేశీ రక్షణ ఎగుమతులను ప్రోత్సహించడం, సముద్ర భద్రతను బలోపేతం చేయటం వంటివి ఈ రక్షాపత్రంలో కీలకంగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశ జీడిపి 7.8% వృద్ధి సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగం కీలక పాత్ర పోషించినట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. న్యూఢిల్లీలో విదేశీ వాణిజ్య ఒప్పందాల ఎఫ్టీఏల వినియోగ ప్రచారం కార్యక్రమంలో భాగంగా జరిగిన జాతీయ కార్యశాలకు ఆయన ఈరోజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత కొన్ని నెలలుగా భారతదేశం కుదుర్చుకుంటున్న విదేశీ వాణిజ్య ఒప్పందాల కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో 2/3 మార్కెట్ వాటాను పొందడానికి అవకాశం ఏర్పడిందని చెప్పారు. ప్రపంచంలో ప్రధాన ఎగుమతిదారుగా ఎదగడానికి ఇది దోహదం చేస్తుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: మేకింగ్ ఇండియా ఎ $30 trillion ఎకానమీ బై 2047 విచ్ విల్ హావ్ ఎ వెరీ లార్జ్ షేర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. వి ఆర్ ఎన్

0: important phase of our economic journey. The results of the first quarter growth are very, very exciting, holding tremendous promise for the future. 7.8% GDP growth at constant prices in this period of uncertainty and tremendous turmoil around the world is no mean achievement.
1: డ్రైవింగ్ లైసెన్సుల విషయంలో గ్రేడెడ్ పాయింట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ విధానం వల్ల పదే పదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ సస్పెన్షన్ లేదా రద్దు చేసేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ SIIM 66వ వార్షిక సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ దీనివల్ల బాధ్యతాయుతమైన డ్రైవర్లు బీమా ఇతర ప్రోత్సాహకాలు పొందవచ్చునని చెప్పారు. ఇలా ఉండగా ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆటోమొబైల్ పరిశ్రమగా భారతదేశం ఎదిగే సామర్థ్యం ఉందని కేంద్ర మంత్రి అన్నారు. నూతన ఆవిష్కరణల ద్వారా ఇది సాధ్యపడుతుందన్నారు. ప్రస్తుతం 22.75 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలతో ఉన్న ఆటోమొబైల్ పరిశ్రమ రంగం దేశ GST వసూళ్లలో దాదాపు 15% వాటాను అందిస్తున్నట్టు చెప్పారు. అలాగే సుమారు 4 కోట్ల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలకు మద్దతు ఇస్తోందన్నారు. 2025-26 సంవత్సరంలో భారతదేశ ఆటోమొబైల్ ఎగుమతులు 24% పెరిగినట్లు నితిన్ గడ్కరీ తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఆటోమేటెడ్ డోర్ల సౌకర్యంతో కొత్త తరం సబర్బన్ రైళ్లను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ముంబై CSMT నుంచి సింధుదుర్గ్ సావంత్వాడి రోడ్ ఎక్స్ప్రెస్ రైలును న్యూఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముంబైలో 18,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టు పనులు జరుగుతున్నట్టు చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ పోర్టు నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు సరుకు రవాణాను సులభతరం చేస్తామని తెలియజేశారు. తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిని గణనీయంగా బలోపేతం చేస్తాయని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ
2: ईस्टर्न और वेस्टर्न दोनों फ्रेट कॉरिडोर्स हमारे देश के लिए बहुत बड़ी एक ताकत है. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने फोकस करके इस काम को आगे लिया, में जो भी डिफिकल्टीज थी उनको दूर किया और अब ईस्टर्न और वेस्टर्न फ्रेट कॉरिडोर्स का काम 100% कंप्लीट हो गया है. आगामी कुछ ही दिनों के बाद में इस पूरे कंप्लीट ईस्ट और वेस्ट फ्रेट कॉरिडोर को राष्ट्र को समर्पित करेंगे. महाराष्ट्र के लिए बहुत बड़ी ये ताकत बनेगा.
1: అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో బ్యాంక్ ఆఫ్ అమెరికా సహకారంతో భారత కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2026-27 మొదటి త్రైమాసికంలో భారత్ 7.8% ఆర్థిక వృద్ధి సాధించినట్టు చెప్పారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం మూలధన ఆస్తులు సృష్టించడంపైన, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడంపైన, విమానయాన రంగంలో పరిశ్రమలకు మద్దతు ఇవ్వడంపైన దృష్టి సారించినట్లు మంత్రి తెలియజేశారు. పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలతో కూడిన సుదీర్ఘకాల సంబంధాలు భారత్ బెల్జియం దేశాల మధ్య ఉన్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో బెల్జియం రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్ కేంద్ర మంత్రి ఈరోజు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచం ఈనాడు భౌగోళిక ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుందని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బెల్జియం వంటి ముఖ్యమైన భాగస్వామితో సమావేశం కావడం ఎంతో ప్రయోజనకరమైనదిగా పేర్కొన్నారు. భారత్ బెల్జియం స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని బెల్జియం రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్ ఈ సమావేశంలో స్పష్టం చేశారు. రక్షణ సహకార చర్చలు, ఉన్నత స్థాయి పర్యటనలు, శిక్షణ సామర్థ్య పెంపుదల ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించుకోవడానికి ఇద్దరు మంత్రులు ఈ చర్చల్లో భాగంగా అంగీకరించారు. అదేవిధంగా ప్రాంతీయ శాంతి భద్రత అంశాలపై కూడా చర్చించారు. ఇండో పసిఫిక్లో సముద్ర భద్రతా సహకారం అవసరాన్ని సైతం ఇరుదేశాల రక్షణ మంత్రులు గుర్తించారు. తూర్పు మధ్యప్రదేశ్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ విభాగం IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 24 గంటల్లో బీహార్, తూర్పు రాజస్థాన్, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇలా ఉండగా ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, మహారాష్ట్ర, ఒడిశా, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు IMD వెల్లడించింది. వారణాసి పార్లమెంటు నియోజకవర్గంలో వరద పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీ నుంచి సమీక్షించారు. వరదలపై సమగ్ర సమాచారం తెలుసుకోవడానికి

0: జిల్లా మేజిస్ట్రేట్ సత్యేంద్ర కుమార్తో ఫోన్లో ప్రధానమంత్రి మాట్లాడారు. సహాయక శిబిరాల్లో చేపడుతున్న ఏర్పాట్ల గురించి ప్రధాని ఆరా తీశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత్ బెల్జియం దేశాల మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మొదటి త్రైమాసికంలో దేశ జీడిపి 7.8% వృద్ధి సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలదే కీలక పాత్ర అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచ దేశాలతో రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక రోడ్మ్యాప్ సిద్ధం చేసింది. డ్రైవింగ్ లైసెన్సుల విషయంలో గ్రేడెడ్ పాయింట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. 1940లో ఒక గ్రామం చిత్రం నుంచి సి రమణ పల్లవి సూరి పాడిన పాట.

నేనున్నాను చిత్ర నుంచి చిత్ర పాడిన పాట విన్నారు శ్రోతలు. స్వరమాలిక సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత సిరి సంపదలు చిత్రానికి పి సుశీల, ఎస్ జానకి, చిక్కీ పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు స్వరమాలిక సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ జానపద లలిత సంగీత జాతీయ కార్యక్రమంలో సలీం అల్లావాలే గజల్ లలిత సంగీతం, ఆ తర్వాత గోపాల్ సింగ్ కీచి రాజస్థానీ జానపద సంగీతం వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.